ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్టమాసం 10వ రోజు క్రీస్తు శకం 2026 May 31 ఆదివారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ 102 MHz ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఈ ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 MHz, రాజమహేంద్రవరంలో 102.9 MHz, కాకినాడలో 100.1 MHz ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.34. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ప్రాళేయాచల పావన ధరణి బృందగానం కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారి రచన. సంగీతం శ్రీడి నిశ్చల్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని. ముందుగా శ్రీ మయూర కవి విరచిత సూర్య శతక శ్లోక గానం.

భక్తిరంజను విన్నారు. అనంతరం చింతన వినడానికి ముందుగా శ్రోతలకు గమనిక. ఈ ఉదయ ప్రసారంలో 10:55 భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. విని వెంటనే

0: తెలుగు అనువాదం మనసులో మాటగా హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. తెలుగు అనువాదం ఈ రాత్రి 8 గంటలకు పునఃప్రసారం ఉంటుంది. గమనిక సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన. వ్యాఖ్యాత్రి డాక్టర్ పి మధుబాల గారు.
1: ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రియ శ్రోతలందరికీ శుభములు. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దాసులు యజమానులు. జీవనోపాధి కొరకు వివిధ రకములైన పనులు చేసేవారిని పనివారు, దాసులు లేదా సర్వెంట్స్ అని అంటారు. వివిధ పనుల నిమిత్తము పనివారిని ఏర్పరచుకున్న వారిని యజమానులని అంటారు. ఈ లోకములో విశ్వాసులైన పనివారికి, విశ్వాసులైన యజమానులకు ఎటువంటి జీవిత విధానం, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండాలి? అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:10 చూసినట్లయితే, దాసులైన వారు అన్ని విషయములయందు మన రక్షకుడుగ దేవుని ఉపదేశము అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమీయూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4-6 చూసినట్లయితే, దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు బలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుషులను సంతోషపెట్టువారు చేయినట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పరిచారం చేయుటకే నేను వచ్చితిని గాని పరిచారం చేయించుకున్నటకు రాలేదని చెప్పారు. ఎఫెసీ పత్రిక 6:9 యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియూ ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఈ లోకంలో మనకు కలిగే సమస్త అధికారములు దేవుని వలన కలిగినవే. యజమానులకు అధికారం ఇచ్చినవాడు దేవుడే. వారి స్థితిగతులు భిన్నంగా ఉండవచ్చు కానీ పరలోకంలో అందరూ ఒకే ప్రభు యొక్క పరిచారకులు. యజమానులైన వారు సేవకులను దయతో, గౌరవంతో, న్యాయంగా చూడాలి. తమ స్వలాభాన్ని, దురాశను తీర్చుకోవడానికి పని చేయించుకొనకూడదు. ఏ విధంగానైనా వీలైనంత ఎక్కువ పని రాబడదామా అని కాకుండా పనివారి కష్టమునకు తగిన జీతము, పనిచేయడానికి తగిన వనరులు, వసతులు సమకూర్చగలగాలి. ఇదే క్రైస్తవ విధానం. దేవుడు మన ఎడలకు ప్రేమ, కృప, క్షమాపణ చూపించాడు. యజమానులు కూడా పనివారి పట్ల ఆ ప్రకారమే ప్రవర్తించాలి. ఈ లోక యజమానులందరూ పరలోకంలో మనకొక యజమానుడు ఉన్నాడని, ఆయన చూపిన మాదిరి ప్రకారం జీవించాలని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందుంచుకోవాలి. మనకందరికీ, యజమానులకు, పనివారికి కూడా మన విధి నిర్వహణను బట్టి పరలోకంలో ప్రతిఫలం దొరుకుతుంది. స్వలాభం కన్నా ఇతరుల మేలును మిన్నగా భావించాలని క్రీస్తు మనకు బోధించినట్లు ప్రతివారు తమ బాధ్యతలను శక్తివంచన లేకుండా శ్రమపడి నిస్వార్థంగా నిర్వర్తించినట్లయితే మనమందరము మంచి సమాజ స్థాపనకు, అంటే సమసమాజ స్థాపనకు తోడ్పడిన వారము అవుతాము. ఆమెన్.
0: డాక్టర్ పి మధుబాల గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పొడులు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 1,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

0: తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,341 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు, రికార్డ్ టైం 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అభ్యంతరంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ధి పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్ధిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ
5: కేంద్ర ప్రభుత్వం రైతులు

0: చాలా సంక్షేమ పథకాల్ని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
1: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी अद्य प्रातः 11 वादने आकाशवाणीतः मन की बात इति कार्यक्रमे स्वीयं मनोगतं प्रकटयिष्यति. मासिकस्य आकाशवाणी कार्यक्रमस्य एतत् 34वां संस्करणं भविष्यति. आकाशवाण्याः दूरदर्शनस्य च सर्वाभिः वाहिनीभिः अस्य कार्यक्रमस्य प्रसारणं भविष्यति. अयं हि आकाशवाणी वार्ता विभागस्य अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अपि च न्यूज़ ऑन एआईआर इति चलदूरभाषीये तन्त्रांशे अपि उपलब्धः भविष्यति. आकाशवाणी दूरदर्शन प्रधानमंत्री कार्यालय सूचना प्रसारण कार्यालयानां यूट्यूब वाहिनीभिः अपि अस्य कार्यक्रमस्य साक्षात् प्रसारणं भविष्यति. हिंदी भाषायां प्रसारणस्य अनन्तरं आकाशवाण्याम् अस्य प्रसारणं क्षेत्रीयासु भाषासु अपि भविष्यति. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः गतसायं म्यांमार देशस्य राष्ट्रपतिना यू मिन आंग लाइंग इत्यनेन सह मेलनं कृतवान्. सामाजिकान्तर्जालीये पटले डॉक्टर जयशंकरः दीर्घकालं यावत् द्वैपाक्षिकं सहकारं सुदृढं कर्तुं म्यांमार देशस्य राष्ट्रपतेः सकारात्मक भावस्य प्रशंसाम् अकरोत्. सः अवदत् यत् सः शान्तेः, प्रगतेः, समृद्धेः च सहभागित्वम् इतोपि सुदृढं कर्तुं प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह श्रीलाइंग वर्यस्य मेलनस्य प्रतीक्षायाम् अस्ति. उभयोः देशयोः मध्ये ऐतिहासिकानां सभ्यतानां च सम्बन्धान् दृढीकरणाय राष्ट्रपतिः श्वः प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह चर्चिष्यति. पूर्वं ह्यः म्यान्मारदेशस्य

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలో ముందుగా ప్రసార విశేషాలు. ముఖ్యాంశం: ఈ ప్రసారంలో 10:55 నుండి భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. వెను వెంటనే తెలుగు అనువాదం మనసులో మాట, దాని పునఃప్రసారం ఈ రాత్రి 8:00. ఇతర అంశాలు: 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 ఈ మాసపు పాట, పాటంటే మనం వింటే, రచనశ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు. 7:20 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట శీర్షికన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం, ఆ సంగతులు. సమాజ సేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ దువ్వూరి సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి అంతరంగవాణి ఆకాశవాణితో. లేఖావళి: మా కార్యక్రమాలపై శ్రోతల స్పందనలు తపాలా ద్వారా, ఈమెయిళ్ల ద్వారా, వాట్సాప్ సందేశాలతో. పుష్పాంజలి సమాచారవాణి. విజయవాడ అమరావతి సమాచార లేఖ శ్రీ ఐ శ్రీనివాసరావు గారు అందిస్తారు 8:30. 8:35 అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ. 9:35 పాటల పల్లకి వార్తావాహిని. 10:00 పాటల పల్లకి

10:25 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం పులిస్వారి నాటకం రచనశ్రీ ద్విభాషణ రాజేశ్వరరావు గారు, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. 10:55 మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ భాషణం, తెలుగు అనువాదం విన వెంటనే మనసులో మాటగా హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, పునఃప్రసారం ఈ రాత్రి తెలుగు అనువాదం 8:00. 12:10 మధుమంజరి, 12:40 శ్రీ హెచ్ జయసూర్య గారి స్వరంలో భక్తి సంగీతం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. 1:33 ఈ మధ్యాహ్నం మహిళావాణిలో నవయుగ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం. 2:31 బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం నాటకం 3:00. 2వ ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి పర్యవేక్షణ, శ్రీ ఎన్ సుధాకర రెడ్డి. సాయం సమీరంలో 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి ఆకాశవాణితో అనుబంధవాణి. 7:15 పల్లెసీమలు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పరిశోధన సహాయ సంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారి అంతరంగమణి, బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం. రాత్రి 8:00 మన్ కీ బాత్ తెలుగు అనువాదం మనసులో మాట పునఃప్రసారం, శ్రీ ఏ ఎర్రయ్య కర్ణాటక బాణి శాక్సోఫోన్ వాదనం రాత్రి 10:00. ప్రసార విశేషాలు విన్నారు. సమయం 7:05. జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్

0: సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యూమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది. యూమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత

0: సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటి వరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ మాసపు పాట, పాట అంటే మనం వింటే. గీత రచన శ్రీ పివి రామ్ గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద గారు, గానం శ్రీ బిఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీలత, శ్రీమతి జి శ్రీ విద్య గారులు. పాటంటే మనం వింటే.

డాక్టర్ మండభాగ శారద గారి సంగీత సారథ్యం. గానం శ్రీ విఏ నారాయణ, శ్రీమతి మూలా శ్రీడత, శ్రీమతి జి శ్రీవిద్య గారు. ఉదయ సమీరాలు వింటున్నారు.

ఉదయ సమీరాడు కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట ముందుగా, ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మే 31వ తేదీ పొగాకు వినియోగంలో ఎదురయ్యే అనర్థాలను వివరించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ రోజును పొగాకు వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తోంది. పొగాకును వ్యతిరేకించడం అంటే మే 30 మళ్ళీ జూన్ 1వ తారీఖు నుంచి దాని గురించి పట్టించుకోకుండా ఈ 31వ తారీఖు ఒక్కరోజే బా అని పక్కన పడేయమని కాదు. ఇది ప్రధానంగా పొగాకు వల్ల వచ్చే కష్టాలు నష్టాలు, దాన్ని మానవ అనారోగ్యకరంగా వినియోగించుకోకుండా సమాజానికి ఉపయోగపడే వేరే వేరే రంగాల్లో దాని ప్రయోజనం ఎలా ఉందో గ్రహించి అక్కడికే దాని వినియోగాన్ని పరిమితం చేసుకోమని చెప్పడానికి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశం నిర్వహించింది. 1988 ఏప్రిల్ 7న ధూమపానరహిత దినోత్సవంగా పిలిపించింది. ప్రపంచం మొత్తం మీద పొగాకు వినియోగదారులకి 7వ తేదీ 24 గంటల పాటు పొగాకు ఉత్పత్తులు వాడకండి అని అడిగింది. సరే, దాన్ని అనుసరించి 1988లో సమావేశం జరిగితే మరి ప్రపంచ పొగాకుని వ్యతిరేకించేది. ఇది ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో చెయ్యాలి అంటే మనం ప్రత్యేకంగా రోజు పెట్టుకోవాలి కదా, దానికోసమే ఈ మే 31. పొగాకు ఏ రూపంలో తీసుకున్న నష్టాలే, శరీర అవయవాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది, ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లుతుంది, ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి, మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం, గొంతు క్యాన్సర్, గుండెపోటు కూడా. కాబట్టి పీల్చేవారికి కూడా ఇది ప్రమాదమే, కాల్చేవారికి ఇంకాను. మరి ఏం చేయాలి, ఎలాగా అంటే కొన్ని కార్యక్రమాలు పెట్టుకుంది. పొగాకు వల్ల కలిగే నష్టాలు ముందు ప్రజలకు చెప్పాలి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. పొగాకును ఎక్కువ పీల్చడం వల్ల లేకపోతే దాన్ని ఊపిరితిత్తులకు వెళ్ళేలాగా కాల్చి పొగను వ్యాపింపజేసుకోవడం వల్ల అలా వాళ్ళెవరికో ఏవో వ్యాధులు వచ్చాయంటే అబ్బే మనకి రావండి, మనకి రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ అని అనుకుంటూ ఉంటాం. ఆ పిడిగడు ప్రాణం పోయే వరకు అలాగే అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి వచ్చిందండి, తట్టుకోలేరు, నేను తట్టుకోగలను అనుకునేవాడు. ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు వరుసగా ఉన్నప్పుడు ఇల్లు అంటుకుని పూర్తిగా కాలిపోతుంటే పక్కింటికి సోకడం ఎంతసేపు గాలి రిపును వీస్తే, అంచేత ముందు జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం ఏవేవైతే చర్యలు చేపట్టి జాగ్రత్తలు చెప్తుందో, వైద్యులు ఏ ఆరోగ్య నియమాలు పాటించమని చెప్తున్నారో, దానికోసం భారతదేశంలో పొగ తాగేవారి సంఖ్య 33.8% నుంచి 23% తగ్గింది అవగాహన కార్యక్రమాల వల్ల. ప్రపంచ ఆరోగ్య అవసరాల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 8 అవగాహన కార్యక్రమాల్లో ఈ పొగాకుని నివారించుకోవాలి అన్నది చాలా ముఖ్యమైనది. అందుకోసమే మే 31వ తేదీని మనం ఆస్పృహతో అవలోకించవలసి ఉంటుంది. నేటి మాటలో మరో అంశం, దేశ బాంధవి అని ఎవరినంటారు?

0: అని అడిగాం అనుకోండి, తెలియని వాళ్ళని వాళ్ళ మెదడు ఎంత దువ్వినా ఊరేది ఏముండదు. తెలిసిన వారు అనుకోండి, పరిజ్ఞానం వెంటనే దువ్వడాలు, జ్ఞానం ఊరడాలు అన్న రెండు ఉండవు, రెండూ కలిసిపోయి దువ్వూరి సుబ్బమ్మ గారండి అని చెప్పకుండా ఉండరు. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన గొప్ప నారీమణి, సమాజ సేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసినటువంటి స్త్రీమూర్తి ఈరోజు వారి వర్ధంతి. ఆమె జననం 1880, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం, అక్కడ ద్రాక్షారామం గ్రామంలో, సరే వ్యావహారికంలో ద్రాక్షారామం అని కూడా అనిస్తుంటారు. 1880 నవంబర్ నెలలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు మల్లాది సుబ్బావధాని దంపతులకు ఆమె జననం. భర్త దువ్వూరి వెంకయ్య గారు. ఎందుకంటే బాల్య వివాహం జరగడం వల్ల పాపం చిన్నప్పుడు భర్తను కోల్పోయి, అయినప్పటికీ ధైర్యం, చదువుకోలేదు. వెంకట శాస్త్రి గారు అనే దగ్గర బంధువు సాహిత్యంలో శిక్షణిస్తే, సుబ్బమ్మ గారు స్వాతంత్రోద్యమం వైపు అడుగులు వేసి కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో పాల్గొన్నారు. సంపూర్ణ స్వాతంత్రాన్ని లక్ష్యంగా బలపరుస్తూ ఆమె అనర్గళ వాగ్ధాటి, కంఠం చాలా గంభీరంగా ఉంటుంది, అంతేకాదు చాలా గట్టిగా ఉండి స్పష్టంగా వినబడుతుంది. కాబట్టి మైకులు లేకపోయినా ఆ ఉపన్యాసాలు చాలా దూరం వరకు వినిపించేవి. ఆమె పాడిన పాటలు ఆంగ్లేయులకు వినిపించకుండా డప్పులు డబ్బాలు వాయించేవారు, అంటే మిగతా వాళ్ళకి మాత్రమే వినబడేలాగా. 1922 సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. అంతేకాదు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఈండియా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఓ సన్నివేశంలో ఈమెను ఆంగ్లేయులు నిర్బంధించి క్షమాపణ చెప్తే విడిచిపెడతాం అన్నప్పుడు, నా కాలి కోరు కూడా అలా చేయదురా అందిట. నిస్సంకోచంగా చెప్పిన ధైర్యశాలిని. పెద్దాపురంలో పెద్దాడు కామేశ్వరం అనే వ్యక్తి వనభోజనాల పేరుతో రాజకీయ సభ ఏర్పాటు చేస్తే అందులో సుబ్బమ్మ పాల్గొంటున్నట్టుగా ఆంగ్లేయ పోలీసులు తెలుసుకుని అక్కడ దాడి చేశారు. సుబ్బమ్మ గారికి ఆగ్రహం వచ్చి విరుచుకు పడింది. ఆ ధైర్యానికి వాళ్ళు వెనుగడుగు వేసి పరార్. బ్రిటిష్ రక్షక దళాల మీద మిగతా వాళ్ళందరూ కూడా తిరగబడ్డారు. సుబ్బమ్మ మహాత్మాగాంధీ ఆదేశాల మీద కద్దరగట్టారు, విరాళ్ళు సేకరించారు, స్త్రీలకు విద్య నేర్పారు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో సనాతన స్త్రీ విశ్వవిద్యాలయం అనే బాలికల పాఠశాల స్థాపించారు. ఎక్కడెక్కడెక్కడెక్కడి బాలికలు అక్కడ విద్య కోసం చేరేవారు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఆమె అందరికీ మిఠాయిలు పంచారు. 16 ఏళ్ల పాటు ఏఐసిసి సభ్యురాలు కూడా. కాకినాడలో అలనాడు 1923 జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలో అక్కడ ఆమెకు దేశ బాంధవి అనే గౌరవం. 1964 మే 31 ఈ తేదీన దువ్వూరి సుబ్బమ్మ గారు దవ్వులకు కొలతలకు అందని దూరం వెళ్ళిపోయారు. అయినప్పటికీ అలాగా రాజమహేంద్రవరం చేరారా, కోటిపల్లి బస్టాండ్ ఉందా, అక్కడ స్వాతంత్ర సమరయోధుల పార్కులో కనబడుతోందే విగ్రహం, అది దువ్వూరి సుబ్బమ్మ గారి జ్ఞాపకం. నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి అనుబంధ వాణి ఆకాశవాణితో.
1: నమస్కారం, నా పేరు సరస్వతి విద్యార్థి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంగీత నాట్య విభాగంలో నేను ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా సేవలు అందిస్తున్నాను. ఆకాశవాణి దూరదర్శన్లలో టాప్ గ్రేడ్ కళాకారునిగా గుర్తింపు పొందాను. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంతో నాకున్న అనుభవాలను శ్రోతలతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా. నా చిన్నప్పటి నుండి నేను ఆకాశవాణి కార్యక్రమాల్లో బాల కళాకారునిగా పాల్గొన్నాను. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం తొలినాళ్లలో మా కార్యక్రమాలతోనే ప్రారంభమైంది. అప్పట్లో తిరుపతి రామానుజ సూరి గారు, వంకాయలు నరసింహం గారు వంటి పెద్దలు మా చేత పాటలు, నాటకాలు మొదలైనవి వేయించేవారు. తరువాత 1984 సంవత్సరంలో

0: ఆకాశవాణి జాతీయ స్థాయి పోటీల్లో కర్ణాటక సంగీతం గాత్ర విభాగంలో బహుమతి పొంది ఆకాశవాణి గ్రేడెడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది అంచెలంచెలుగా ఎదిగి 2008 నాటికి టాప్ గ్రేడ్ కళాకారిణిగా ఎంపిక చేయబడ్డాను. ఆకాశవాణి సంగీత సమ్మేళనం, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, రవివాసరీ అఖిల భారతీయ సంగీత సభ వంటి జాతీయ కార్యక్రమాలతో పాటు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం నుంచి ఓవర్సీస్ బ్రాడ్కాస్ట్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి అనేక కర్ణాటక సంగీత కార్యక్రమాలతో పాటు అనేక భక్తిరంజన కార్యక్రమాల్లో కూడా పాల్గొని కొన్నింటిని నిర్వహించాను. ఇక ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి నుండి నేను అనేక ప్రాపంచిక విషయాలను అవగాహన చేసుకున్నాను. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి సంగీత శిక్షణ వంటి ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు నా బాల్యం నుండి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాను. ఎంతో ప్రయోజనం పొందాను. మా ఇంట్లో టైం అంటే రేడియో టైమే. ఉదయాన్నే ప్రారంభమయ్యే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూను వందే మాతరం నుండి వార్తలు అవగానే చిన్నప్పుడు స్కూలు కాలేజీలకు వెళ్ళేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా రేడియో టైం ప్రకారమే నడుస్తాం. మా అమ్మగారు ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు న్యూస్ అయ్యేదాకా రేడియోని వింటూనే ఉండేవారు. మేమింట్లో ఉన్న సమయాల్లో ఆటోమేటిక్గా మేము కూడా కార్యక్రమాలన్నీ వినేవాళ్ళం. ఈ విధంగా మా డైలీ రొటీన్ అంతా రేడియో టైం ప్రకారమే నడుస్తుంది. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: తొంభై 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికను గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి అనుబంధవాణి ఆకాశవాణి 9 వరకు విన్నారు. అనంతరం కొద్ది క్షణాల్లో

ఈ ప్రసారంలో 10:55 నుండి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగవాణి మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. తెలుగు అనువాదం వెను వెంటనే హైదరాబాద్ కేంద్రం నుండి మనసులో మాటగా ఈ మనసులో మాట పునఃప్రసారం ఈ రాత్రి 8 గంటలకు.

0: ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు లేఖావళి, శ్రోతల ఉత్తరాలు తపాలా ద్వారా, ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ సందేశాల ద్వారా అందినవి. శ్రోతకు నమస్కారం.
1: నమస్కారం. మరి శ్రోతలు లేఖవాళికి 7416172999 వాట్సాప్ ద్వారా, అలాగే ఈమెయిల్ airpcvsp@gmail.com కి, అలాగే పోస్ట్ కార్డ్ ద్వారా కార్యక్రమాలకు తమ స్పందన తెలియజేశారు.

0: ఈనాటి ఉదయ సమీరాల్లో ఫస్ట్ స్పందన ఎవరిది?
1: మొదటి స్పందన మనం అన్ని చిరునామాలు చెప్పాము, మరి తపాలా సేవది కూడా చెప్పాలి కదా. లేఖావళి, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం 5300 ఈ చిరునామాకు వచ్చిన లేఖలు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్లి నుండి రాస్తున్నారు. 7వ తేదీ ఈ నెలే గురువారం ఉదయ సమీరాల్లో 100 నాటిక చాలా బాగుంది, హాస్యంతో కూడి మమ్మల్ని నవ్వించింది. మంచి మంచి నాటికలు ప్రసారం చేస్తున్నారు. అలాగే రాచర్ల సుబ్రహ్మణ్యం గారే 11వ తేదీన సత్యహరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర పాత్ర రంగస్థల పద్యాలు వీరాంజనేయులు గారు చక్కగా పాడారు. 11వ తేదీ సోమవారం ఉదయం 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాటలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి చెప్పారు. ఈ విశేషాలన్నీ కూడా తెలియజేస్తున్నారు, చాలా బాగున్నాయని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా
0: చెంగల్రావుపేట తుమ్మలాపల్లి వారి వీధి విశాఖపట్నం నుంచి అభిమాన శ్రోత కాకి అప్పారావు గారు, అలాగే కాకి ఆనందలక్ష్మి గారు తెలియజేస్తున్నారు, 90 పూర్తి చేసుకున్న సందర్భంగా బాలబాలికలకు డ్రాయింగ్ మరియు ఎలక్యూషన్ పోటీలు వీక్షించడానికి విచ్చేసిన మమ్మల్ని నన్ను గౌరవించి ఆహ్వానించినందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు అని మనకి తెలియ
1: చాలా సంతోషం.
0: అలాగే తనే మనకి చెప్తున్నారు, సేమ్ చిత్రలేఖన ఉపన్యాసం పోటీలు నిర్వహించి పత్రాలు చూసి పాల్గొన్న బాలబాలికలు వారి తల్లిదండ్రులు మేము చాలా ఆనందించాము. ఆకాశవాణి విశాఖపట్నం డైరెక్టర్ అనౌన్సర్స్ కళాకారులు ఇతర సిబ్బంది అందరూ కలిసి నేటి కార్యక్రమాలను చాలా చక్కగా నిర్వహించారు, మీకు శుభాభివందనాలు అని మనకి తెలియజేస్తున్నారు.
1: ఈ ఉత్తరం రాళ్లపల్లి సత్యనారాయణ గారు గజపతి నగరం నుండి రాస్తున్నారు. మీ కార్యక్రమాలు అన్ని చాలా బాగుంటున్నాయండి. మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం నా వయసు 67, 90 ఆకాశవాణి ఆనందంలో 1970 నేను ఉన్నాను, రేడియో కార్యక్రమాలు వింటున్నాను. నా జీవితంలో రేడియో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రతిరోజు రేడియోలో రేడియోతో అనుభవాలని వ్యక్తుల అభిప్రాయాలను ప్రసారం చేస్తున్నారు, చాలా బాగున్నాయండి. అలాగే న్యూస్ ఎయిట్ ద్వారా ఆకాశవాణి కేంద్రాలన్నిటి నుండి అన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. 19వ తేదీ అయ్యప్ప స్వామి జననం హరికథ చాలా బాగుంది అంటున్నారు. ఇంకా ఎవరెవరేమంటున్నారు?
0: ఇంకా రాచెల్ల సుబ్రహ్మణ్యం గారు సరిపిల్లి నుంచి, 90 ఆకాశవాణికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మరో 90 ఆకాశవాణి ఇలా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
1: చాలా సంతోషం.
0: అలాగే ఈమెయిల్స్ ద్వారా కూడా మనకి చాలా మెయిల్స్ అయితే వచ్చాయి. 5/5/2026 సోమవారం ఉదయం 6:35 చింతనలో డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు సూక్తులు చాలా బాగున్నాయి, అంతర్గత ప్రేరణ గురించి చాలా బాగా చెప్పారు, ఆయనకు మా అభినందనలు అంటూ ఆళ్ళ జనార్దన్ రావు గారు సుజాత నగర్ నుంచి మనకి
1: చాలా బాగుంది చేశారు. ఈ మెయిల్ చాలా వేగంగా వెళుతుంది, మధ్యలో కార్డులు కూడా ఉన్నాయి. లేఖావళికి వందనం. మధురం అన్న పదం మీద ఈ మధ్య 24/4/26 శుక్రవారం ఉదయం, అలాగే అన్ని వేళల్లో వినిపిస్తున్న పాటలు అన్నీ చాలా బాగున్నాయి, మహిళావాణి ఆకట్టుకుంటోంది. జ్ఞానాపురం నుండి ఈ ఉత్తరం, ఈ మధురం పదం మీద పాటలు బాగున్నాయని రాసింది ఆర్ రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్న. మరి జ్ఞానాపురం నుండి రాస్తున్న వారు జాతపుర మహేంద్ర గారు. రేడియోలో ప్రసారం చేస్తున్న అన్ని కార్యక్రమాలు ధారావాహికలు బాగున్నాయి, మేము 1976 నుంచి వింటున్నాం, 90 ఆకాశవాణికి శుభాకాంక్షలు అంటున్నారు. ఇక్కడ కూడా ఈమెయిల్ ఉత్తరాలు ఇక్కడ ఒకటి ఉంది, ఏమిటి అన్నది ఆ ఈమెయిల్ ఉత్తరం, అట్టాడు అప్పలనాయుడు గారి తెగింపు కలవాళ్ళు కథానిక మీద చాలా బాగుందని అంటున్నారు. ఇంకా తర్వాత వివరాలు,
0: తర్వాత వాట్సాప్ ద్వారా కూడా మన లేఖవాళ్ళకి సందేశాలు పంపించారు. లేఖవాళ్ళకి నా నమస్కారం, నా పేరు దుద్దుపూడి త్రినాథ స్వామి, గాజువాక బీసీ రోడ్ నుంచి మాట్లాడుతున్నాను, అదే తెలియజేస్తున్నాను అని అన్నారు. తేదీ 25/2026 ఉదయం ఉదయ సమీరాల్లో ప్రసారం చేసిన శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి కథానిక తెగింపు చాలా బాగుంది, ముగింపు కూడా అద్భుతంగా ఉంది, కథానిక చదివిన తీరు నాకు నచ్చింది, ఇతివృత్తం కళ్ళకు కట్టినట్టు ఉంది, ఇలాంటి కథానికలు మరెన్నో మీరు ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాను అని మనకి పంపించారు.
1: ఇంకా తెగింపు, దాని ముగింపు, మొత్తానికి ఉత్తరాల బిగింపు, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. టీ అప్పలరాజు గారు న్యూర్ రేసప్ప వాణిపాలెం విశాఖపట్నం నుంచి రాస్తున్నారు. జీవన మజిలీ నాటిక చాలా బాగుందండి, సమాజానికి మంచి సందేశం ఇచ్చింది, పాత్రధారులందరూ

0: కూడా బాగా గాత్రధారణ చేశారు అంటున్నారు.
1: మరి తర్వాత లేఖ వాళ్ళకి 25న ప్రసారం చేసిన ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట అనంతరం అట్టాడ అప్పలనారు గారి తెగింపు కథనిక చాలా బాగుంది, అమోఘంగా ఉంది అని మనకి పంపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్, అశ్విని ఆనంద్, మన్విత్ వీరంతా.
0: ఇంకా వాళ్ళే 7:15 పల్లెసీమల కార్యక్రమం శ్రీ కట్ల సతీష్ గారు, 90 వసంతాల ఆకాశవాణి, కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామ రైతు. వారు ఈ 90 ఏళ్ల అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు. అంటున్నారు 26వ తేదీ మంగళవారం సంధ్యారాగం శీర్షికతో 12:40 మనం యామల సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేశాం. రెండో భాగం చాలా నచ్చింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ కళాశాల ప్రధానాచార్యులుగా, తర్వాత సబ్బవరం దగ్గర లా కళాశాల ఉపకులపతిగా పనిచేసి న్యాయ విద్యారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో

0: అంటే 7:15 పల్లెసీమల కార్యక్రమం శ్రీ కట్ల సతీష్ గారు 90 వసంతాల ఆకాశవాణి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామ రైతు వారు ఈ 90 ఏళ్ల అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు అంటున్నారు. 26వ తేదీ మంగళవారం సంధ్యారాగం శీర్షికతో 12:40 మనం యామల సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారం చేశాం. రెండో భాగం చాలా నచ్చింది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ న్యాయ కళాశాల ప్రధానాచార్యులుగా, తర్వాత సబ్బవరం దగ్గర లా కళాశాల ఉపకులపతిగా పనిచేసి న్యాయ విద్యారంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు సాధించారు. ఉత్తరాంధ్ర బిడ్డగా వారి విజయాలు ఆదర్శనీయం. వృత్తి ధర్మంలో, సామాజిక రంగంలో వారి కృషి ప్రశంసనీయం. చక్కటి సేవలు అందించిన వారి గురించి తేతల దిలీప్ కుమార్ రెడ్డి గారు ఎన్నో ఉపయుక్తమైన ప్రశ్నలు వేసి సమాచారం రాబట్టారు. నిర్వాహకులకు, సత్యనారాయణ గారికి, పరిచయకర్తకు అభివాదాలను పేరూరి వెంకట సోమశేఖర్, పేరూరి భ్రమరాంబ గారు తెలియజేస్తున్నారు.
1: సో లేఖవాళ్ళకి చాలా మంచి మంచి స్పందనలు వచ్చాయి.
0: ఇంకా
1: నెక్స్ట్ స్పందన ఎవరిది అంటే 9 దశాబ్దాల అంటే 90 దశాబ్దాల ఆకాశవాణి కార్యక్రమం,
0: 90 ఏళ్ళు 9 దశాబ్దాలు.
1: ఓకే, ఆకాశవాణి కార్యక్రమాలు మీరు ప్రారంభించినప్పటి నుండి వింటున్న మాకు ప్రతిరోజు ఆత్మీయులతో మాట్లాడినట్టుగా ఉంటుంది, ఓ పండుగలా ఆనందంగా అనిపిస్తుంది అంటూ, అలాగే కూటుకుప్పల సూర్యారావు గారు, వంకయ్యల వెంకటరమణమూర్తి గారు, ఇంకా మరికొందరి అభిప్రాయాలు మా మనసుకు ఎంతగానో నచ్చి ఒకొక్కరి గురించి ప్రశంసిస్తూ మీ లేఖ రాశాము. మా దురదృష్ట కొద్దీ మీకు అందలేదేమో, మాకు చాలా బాధ అనిపించింది, ఇప్పటికీ శ్రద్ధగా ఆసక్తితో వింటున్నాము అని అంటున్నారు. ముఖ్యంగా కాకరపతి సత్యనారాయణ గారు నిర్వహించిన కార్యక్రమాల గురించి ఎన్నో విషయాలను ఊటంకించారు. తను ఎంతో మంచి కార్యక్రమాలు రూపొందించారో మా మనసులు ఇప్పటికీ కూడా నిలిచిపోయాయి. సో మధుదయం సంగీత రూపకం చాలా బాగుంది. మొదటి భాగంలో పిల్లల సంభాషణ, తల్లి వాళ్ళతో ముచ్చటించిన తీరు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది. పాటలు కూడా చాలా బాగున్నాయి అంటూ, అలాగే శ్రీకన్య సంగీత రూపకం మమ్మల్ని ఎంతగానో అలరించింది. ఏబి ఆనంద్ గారు, విజయలక్ష్మి గారి సంభాషణలో నేడు కూడా సుకన్యలు ఎంతరూ ఉన్నారని విషయాన్ని తెలుపుతూ, స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ధైర్యాన్ని ఇచ్చేలా కథ నడిపించారు. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ సత్యవాడ సోదరీమణులు మనకి మెసేజ్ పంపించారు.
0: సత్యవాడ సోదరీమణులకు కృతజ్ఞతలు. రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా, ఏలూరు వీరు ఈమెయిల్లో కూడా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచి మంచి విషయాలు, అనుభవాలు అందజేస్తున్నారు. బాగుంది. 27వ తేదీ ఈ నెలే భక్తిరంజన కార్యక్రమం, చాలా మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు. మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమం కూడా చాలా బాగుంది. మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్న ఆకాశవాణికి ధన్యవాదాలు అన్నారు. వాట్సాప్ లేఖావళిలో కూడా కొన్ని ఉత్తరాలు ఉన్నాయి. ఈ ఉత్తరం వాట్సాప్ ద్వారా పంపించిన వారు వీరెవరంటే, విజయనగరం జిల్లా శృంగరూపకోట గ్రామం నుండి శ్రీరాపు శ్రీనివాసరావు గారు. 90 ఏళ్ల ఆకాశవాణికి నిండుగా కృతజ్ఞతలు. సంక్రాంతి గురించి ఇప్పుడు వచ్చిన సీరియల్ చాలా బాగుంది, మంచి మంచి వివరాలు. అలాగే తెలంగాణలో జరిగే ఉత్సవాలు ఇలాంటివన్నీ కూడా మాకు చెప్తున్నారు, మంచి మంచి అంశాలని. ద్విభాషణ రాజేశ్వరరావు గారు రచన క్యూ నాటిక విన్నాం 28వ తేదీ ఈ నెల, చాలా బాగుంది. ఉదయ సమీరాల్లో క్యూ నాటిక చాలా ఉపయుక్తంగా ఉంది. నటీనటులకు, రచయితకు అందరికీ కూడా అభినందనలు అంటున్నారు. మరి ఇంకా మీ దగ్గర ఏమైనా వాట్సాప్? ఈ వాట్సాప్ లేఖ 28వ తేదీ గురువారం ఉదయం క్యూ నాటిక్ గురించి చాలా బాగుంది. ద్విభాషణ రాజేశ్వరరావు గారి శైలి, బేత రామసూర్య ప్రకాశరావు గారి నిర్వహణ బాగుంది అంటున్నారు. ఇలాగ ద్విభాషణ రాజేశ్వరరావు గారి నాటక ప్రసక్తి వచ్చింది కాబట్టి ఇవాళ ఉదయం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా 10:25 ద్విభాషణ రాజేశ్వరరావు గారి పులిస్ వారి నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తోంది. శ్రీ సివి సూర్యనారాయణ గారి నిర్వహణలు. పూడిపెద్ది వెంకట సుబ్రహ్మణ్యం గారు చీపురుపల్లి విజయనగరం జిల్లా నుండి ఈ ఉత్తరాన్ని మనకి అందించారు. కార్యక్రమాలన్నీ బాగున్నాయి అని వారి ప్రశంసలు అందజేస్తారు.

0: చేశారు.
1: సో పంపించిన ప్రతి ఒక్కరికి కూడా
0: కృతజ్ఞతలు చెప్తూ మరి ఈమెయిల్ ద్వారా ఉత్తరాలు పంపించేవారు aarpcvs@gmail.com పంపించాలి.
1: అలాగే వాట్సాప్ ద్వారా అయితే 7416172999 మరొకసారి నెంబర్ 7416172999
0: 7416172999. అలాగే తపాలా చిరునామా లేఖావళి స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 5300003. మళ్ళీ వచ్చే లేఖావళిలో కలుసుకునే వరకు
1: అందరికీ కూడా
0: నమస్తే. లేఖావళి శ్రోతల ఉత్తరాలు, వారి అభిప్రాయ మాలిక విన్నారు. పుష్పాంజలి

ప్రేమజీవులు చిత్రగీతం విన్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గళంలు పాండవ వనవాసం చిత్ర శ్లోకగానం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుద్ధ సావేరి రాగంలో త్యాగరాజ కృతి ధరిని తెలుసుకుంటేనే ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమియాజుల్ గారి జల్ తరంగ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. లతంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకు మరి వేరెవరు దిక్కు ఖండచాపుతాళం.

అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజుల్ గారి జల్ తరంగ్ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి చారుకేసి రాగంలో స్వాతి తిరునాళ్ రచన కృపయా పాలయా సౌరే మిశ్ర చాపుతాళం.

0: మీరింతవరకు అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేమాని సోమయాజల్ గారి జల్ తరంగ్ విన్నారు. వాద్య సహకారం కె సాయికుమార్ వయోలిన్, పి శ్రీనివాస్ గోపాలన్ మృదంగం. ఈనాటి అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 దీనికి కానీ 2727288 ఈ నెంబర్కి కానీ జత చేసి 0891 డైల్ చేయాల్సి ఉంటుంది. కోరిన పాట వినొచ్చు పాటల పల్లకి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం. పాటల పల్లకి
1: బాలకృష్ణుల్లో ఒక లైలా కోసం అనే పాట కావాలి.
0: ఏ సినిమా అండి?
1: గోపాలకృష్ణ
0: మీకు గోపాలకృష్ణుడు సినిమాలో పాట కావాలా, లేకపోతే ఒక లైలా కోసం అన్న పాట
1: ఒక
0: కావాలా?
1: లైలా కోసం.
0: అది రాముడు కాదు కృష్ణుడు.
1: రాముడు కాదు కృష్ణుడు అని

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి, చెప్పండి.
1: సార్, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. బాగున్నారు సార్?
0: బాగున్నామండి. చెప్పండి నరేంద్ర గారు, ఏ సినిమా, ఏ పాట
1: సార్? ప్రాణానికి ప్రాణం సినిమాలో ఆకాశం మీద అని పాట కావాలి సార్.
0: సరే,

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: వాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతవధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: ఈ సుధార పీడీఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఆర్ పీడీఎస్ ఏక్ ఏసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
1: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
0: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
1: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానం

0: సంబంధాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
2: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
2: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
3: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జాన్కారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కీ ఆన్సర్ షీట్ ఉన్కీ హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థా హై. పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయేగా. హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శ్రీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దుబే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామిక వాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
4: స్టేట్ కే రూప్ మే ఆంధ్రకు కైసే డెవలప్

0: किया जा सकता है। और कॉटन, क्योंकि आंध्र एक ऐसा प्रदेश है जो कुछ भी कर सकता है, हमने एक धर्मावरण में अप्रूव किया है क्लस्टर, एक और क्लस्टर हम हैंडलूम भी आंध्र प्रदेश का एक बहुत बड़ा सेक्टर है, और सेक्टर को डेवलप करना, मिनिस्टर साहब से चर्चा करना, मुख्यमंत्री से बात करना, उद्देश्य है कि टेक्सटाइल का हब, अभी तक तो हैंडलूम के नाम से आंध्र प्रदेश, लेकिन टेक्सटाइल के नाम से।
1: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
2: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
1: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య 2వ సారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
2: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఈ సంవత్సరం ఋతుపవనాల రాక, వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీరు ఇంతవరకు వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి రిలే అయిన కార్యక్రమం విన్నారు.

పాటల పల్లకి కొనసాగింపు 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ

0891 కోడ్ జత చేస్తూ డైల్ చేసి కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు

0: హలో
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: నాకు కోడల పిల్ల నుంచి నన్ను ఎవరో తాకిరి పాట కావాలి సార్.
0: కోడలు పిల్ల?
1: కోడల పిల్లని.
0: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: సామర్లకోట నుంచి వాసు అండి నా పేరు.
0: సామర్లకోట నుంచి
1: వాసు.
0: వాసు గారు, సరేనండి. తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: हेलो हेलो
1: गुड मॉर्निंग सर।
0: गुड मॉर्निंग अंडी चप्पंडी
1: నేను కాకినాడ రాజేంద్ర కుమార్ రెవెన్యూ అదే పూజ పొలంలో పగలవి పాట పాడుతున్నాను
0: సరేనండి

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంగా ఇప్పుడు పులిస్ స్వారీ నాటకం. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ. పులిస్ స్వారీ నాటకం.
1: పులిస్ స్వారీ నాటకం రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ సివి సూర్యనారాయణ. పులిస్ వారి నాటకం

0: May I come in, sir?
1: Please come in, Mr. Pratap.
0: Good morning, sir.
1: Very good morning. Please be seated.
0: Thank you, sir.
1: How are you, Mr. Pratap?
0: Fine, sir. Thank you so much. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను సార్.
1: అయితే నీ విన్నది నిజమేనన్నమాట?
0: అప్పుడే ఈ వార్త మీ దాకా వచ్చిందా సార్?
1: ఇలాంటి వార్తలు సులువుగానే వస్తాయి. అయితే మీరు రాజీనామా చేయడం సంగతి నిజమేనా?
0: నిజమే సార్. ఇదిగో నా రాజీనామా.
1: మరొక్క 2 రోజులు వ్యవధి తీసుకుని ఆలోచిస్తే బాగుంటుందేమో.
0: చాలా రోజుల ఆలోచన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నాను సార్.
1: మిస్టర్ ప్రతాప్, ఈ పెట్రోకెమికల్స్ కంపెనీ జనరల్ మేనేజర్గా నేను ఈ సలహా ఇవ్వడం లేదు. గత 10 ఏళ్లుగా మీరు నాకు తెలుసు. ఈ కంపెనీ అభివృద్ధిలోకి రావడానికి ఓ ఫీల్డ్ ఇంజనీర్గా మీరు ఎంత కష్టపడ్డారో కూడా తెలుసు. కేవలం ఓ మిత్రుడుగా చెప్తున్నాను. రాజీనామా కాగితం తీసుకోవటం 10 సెకండ్ల పని నాకు. కానీ బృహత్తరమైన ఈ నిర్ణయం తీసుకునే ముందు మీరు మరోసారి ఆలోచించుకోవడం మంచిది.
0: నా మీద అభిమానానికి చాలా కృతజ్ఞుడి సార్. చాలా నెలల ఆలోచనల తర్వాతే నేను గల్ఫ్ దేశంలోని ఉద్యోగాలకు అప్లై చేయటం ఆరంభించాను. ఆఖరికి మంచి ఉద్యోగమే దొరికింది. అందువల్ల వెళ్ళిపోవటానికే నిర్ణయం తీసుకున్నాను. మీరు నా మీద వాత్సల్యంతో నాకు చేయగలిగిన సహాయం నన్ను తొందరగా రిలీవ్ చేయడమే సార్.
1: ఈ నిర్ణయం మార్చుకునే ఆలోచనే లేదా మీకు?
0: క్షమించండి సార్.
1: ఆల్ రైట్. నిజాయితీ పరుడుగా, కార్యదీక్ష గల ఇంజనీర్గా మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఓ మంచి ఎగ్జిక్యూటివ్ని ఏ కంపెనీ ఇంత సులభంగా వదులుకోకూడదు. ఏమంటారు
0: సార్? అయితే నన్ను రిలీవ్ చేయటం?
1: డోంట్ వరీ మిస్టర్ ప్రతాప్, నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ మాటలు నేను కేవలం కంపెనీ మీద ఇంట్రెస్ట్తో చెప్పడం లేదు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాను. ఆఖరి నిర్ణయం మీదే కనుక నా సలహా వినడంలో తప్పు లేదనుకుంటాను.
0: చెప్పండి సార్.
1: మీకు ఇప్పుడు జీతం ఎంత వస్తుంది?
0: 2500.
1: ప్రతి నెల అందులో ఎంత సేవ్ చేస్తున్నారు?
0: సేవింగ్ సార్. కట్టింగ్స్ అన్నీ పోగా 1800 చేతికొస్తున్నాయి. అందులో మళ్ళీ సేవింగ్ సార్. ఈ ధరలు మండిపోయే మహానగరంలో సేవింగ్స్ ఇంపాసిబుల్ సార్. నేను భార్యాపిల్లలతో జస్ట్ బ్రతకటానికి సరిపోతుంది. నిజం సార్.
1: ఓకే, మీకు ఎంత జీతం వస్తే కొంత సేవ్ చేయగలుగుతారో చెప్పండి. మాట్లాడరే. సరే, మీకు పిల్లలు ఎంతమంది?
0: ఒక మగ, ఒక ఆడ.
1: వాడి వయసు ఎంత?
0: 14, 12.
1: ఇద్దరు బాగా చదువుకుంటున్నారా?
0: పర్వాలేదు సార్.
1: పర్వాలేదంటే ర్యాంక్స్ వస్తాయా?
0: యావరేజ్ సార్.
1: మిస్టర్ ప్రతాప్, ఈ రోజుల్లో యావరేజ్గా చదివే పిల్లలు రేపు భవిష్యత్తులో ఎందుకు పనికిరారు
0: సార్?
1: ఎస్ మిస్టర్ ప్రతాప్, నేను ఇలా అంటున్నానని బాధపడకండి. యావరేజ్గా చదివే పిల్లలకు దేనిలోనూ సీట్ రాదు. ప్రొఫెషనల్ కోర్సులు అయితే అవక కన్నెత్తి చూడలేదు. పిల్లలు స్కూల్ చదువులు పూర్తి చేసి కాలేజీలో ప్రవేశించే ఈ సమయంలో వాళ్ళను క్రమశిక్షణలో పెట్టి సరిదిద్దకపోతే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది? ఈ విషయం బాగా ఆలోచించరా? పోనీ, మీ శ్రీమతి మీ పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచి చదివించగలరా?
0: వాళ్ళు తల్లి మాట వినరు సార్. అయినా వాళ్ళ చదువులో కాస్త వెనకబడినా పర్వాలేదు సార్.
1: వాట్ డు యు మీన్?
0: నాకు వచ్చిన ఉద్యోగం టెహరాన్లో. అది 3 ఏళ్ల పాటు ఉంటుంది. నెలకు 2000 US డాలర్ల జీతం.

0: అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే కనీసం 20,000 రూపాయలు. ఇంకా ఉచిత భోజనం, వసతి, బోల్డ్ పెర్క్స్ ఉన్నాయి సార్. అక్కడ నా ఖర్చులు, ఇక్కడ కుటుంబ ఖర్చులు పోగా నెలకు నా జీతంలో సగం జాగ్రత్త చేయగలిగిన నా అంచనా ప్రకారం 3.5 లక్షల రూపాయలు పైగా మిగులుస్తాను.
1: ప్రతాప్, మీరెంత మిగులుస్తారని నేను అడగలేదు. మీ పిల్లల చదువు గురించి అడిగాను.
0: అదే సార్, తిరిగి వచ్చేసరికి నా దగ్గర బోల్డ్ డబ్బుంటుంది కదా, కాబట్టి.
1: సరే, 3 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారు?
0: డబ్బుంటే ఏమైనా చేసుకోవచ్చు కదా సార్.
1: వెల్, ఆల్ రైట్, ఐ విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ కెరీర్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
1: మిమ్మల్ని సాధ్యమైనంత వేగంగా రిలీవ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని పర్సనల్ ఆఫీసర్కి చెప్తాను.
0: అయితే నా రాజీనామా ఉత్తరం
1: పర్సనల్ ఆఫీసర్కి అందజేయండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
1: నో, నాట్ ఎట్ ఆల్. మిస్టర్ ప్రతాప్, ఒక మిత్రుడిగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ కరెక్ట్ స్పిరిట్.
0: చెప్పండి సార్.
1: మనం కేవలం డబ్బు కోసమే బతకూడదు. బతకటానికి ఆలంబరంగా డబ్బు అవసరం అనేటంతవరకే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనీ ఈజ్ డెఫినెట్లీ సంథింగ్, బట్ నాట్ ఎవ్రీథింగ్. గుడ్ లక్ మిస్టర్ ప్రతాప్.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
2: అమ్మాయి లలిత, ఏం కంగారు లేదులే, పని చూసుకుని రామ్మా, పర్వాలేదు. లలిత, అబ్బే మరేం లేదు, కొంచెం ఇంగ్లీష్ కావాలి తల్లి, నీ దగ్గర ఏమైనా ఉందేమోనని చిన్న అవసరం పడింది.
3: ఇంగ్లీషా? అంటే ఇంగ్లీష్ నావలా?
2: అయ్యో వెర్రి తల్లి, ఇంగ్లీష్ అంటే తెలీదా? అదే ఓ 5 రూపీస్ ఉంటే ఇస్తావని.
3: అంటే 5 రూపాయలు అన్నమాట.
2: ఎగ్జాక్ట్లీ అంతేనమ్మా. తెలుగులో ఓ 5 రూపాయలు ఉంటే ఇస్తావా లలితమ్మా అని అడగటానికి సిగ్గేస్తుందమ్మా. ఇంగ్లీష్లో అయితే అడగటం సులువు కదా. పెన్షన్ డబ్బులు ఈ నెలలో రావటం లేట్ అయిపోయింది, లేకపోతే నీతో ఇంగ్లీష్ సంగతి మాట్లాడే అవసరమే రాకపోను.
3: పర్వాలేదు రండి మావయ్య, 5 రూపాయలకేముంది?
2: కేవలం ఇది అప్పేసుమా, మళ్ళీ 2 రోజుల్లో నీ 5 నీకు ఇచ్చేస్తాను, నువ్వు తీసుకోవాలి. వద్దంటే నా ప్రాణం ఉసూరు అంటుంది. అసలే ముసలి ప్రాణం కదా.
3: అలాగే మావయ్య, తప్పకుండా తీసుకుంటాను. మీ ప్రాణం ఉసూరు అంటే నాకు మాత్రం బాధగా ఉండదు. అదీగాక మళ్ళీ మరో 4 రోజులు పోయాక మీరు లలితమ్మ తల్లి నీ దగ్గర లాటిన్ ఏమైనా ఉందా అని అడిగారనుకోండి, అప్పుడు
2: లాటిన్ ఏమిటమ్మా?
3: అదే మావయ్య, 10 రూపీస్. రెండు ఇంగ్లీషులు కలిస్తే ఒక లాటిన్ అవుతుందని మీరే తాత్పర్యం చెప్తారు. ఈ ఇంగ్లీషుకు మరో ఇంగ్లీష్ కలిపి ఇవ్వచ్చు కదా, ఏమంటారు?
2: అబ్బో బరేదానివి, నీ తెలివితేటలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నా జోహార్లు తల్లి. నిజంగా మా అబ్బాయి ప్రతాప్ అదృష్టం కొద్దీ నువ్వు దొరికావమ్మా.
3: మావయ్య మరీ పొగిడేకండి, ఈ పొగడ్తలు 16 ఏళ్లుగా విని విని చెవులు కంప్లీట్గా తుప్పొదిలిపోయాయి. ఇదిగో తీసుకోండి.
2: లలితమ్మా, 5 రూపాయలు ఎందుకు అని కనీసం అడక్కండా ఇచ్చేస్తున్నావా?
3: అదేమిటి మావయ్య, 100 వేలా ఏం చేస్తారు అని అడగడానికి. మిరపకాయ బజ్జీల మీదకి మనసు మళ్ళీ ఉంటుంది. హాయిగా బీచ్కి వెళ్ళి చల్లగాల్లో కూర్చుని మీ ఫ్రెండ్స్తో ముచ్చట్లు చెప్పుకుంటూ మిరపకాయ బజ్జీలు లాగించేస్తారు అంతే కదా. అయినా తగినంత అవసరం లేకపోతే మీరు అడగరు కదా.
2: నా మీద ఎంత నమ్మకం తల్లి నీకు, రిటైర్డ్ రంగనాథం మీద ఈ మాత్రం నమ్మకం ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఒక్కరైనా ఉన్నారన్న తృప్తి చాలు నాకు. ప్రతాప్తో రోజు నేను పడే గొడవ చూస్తూనే ఉన్నావు కదా, డబ్బు తగలయద్దంటాడు. అసలు డబ్బు ఎందుకమ్మా తల్లి ఉంది? తగలేయడానికే అంటే ఖర్చు పెట్టడానికే. అయినా డబ్బు తగలేయడానికి నాకేం చెడ్డ అలవాట్లున్నాయని.
3: రామా ఈజ్ ఏ గుడ్ బాయ్, అలాంటి వారు మీరు.
2: వెరీ గుడ్ లలితమ్మా, సర్వీస్లో మా ఆఫీసర్ రికగ్నైజ్ చేశాడు, మళ్ళీ నువ్వు ఇవాళ గుర్తించావు. రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉన్నాను, ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది చెప్పు, అందుకని ప్యాక్ ఆడుకుంటూ ఉంటాను. అది తప్పేనా? ఇంకా మందు సంగతి అంటావా? రోజు పడుక్కోబోయే ముందు 2 పెగ్గులు రమ్ము పడకుండా నిద్ర పట్ట తల్లి.
3: పర్వాలేదు రండి మావయ్య, ఇవన్నీ నాకు తెలిసినవే కదా.
2: నీకు తెలిసిన వాటి సంగతి సరే, సరే తెలియని విషయం నీకు ఒకటి చెప్పాలి.
3: ఏమిటది?

0: నువ్విచ్చిన ఈ 5 రూపాయలు పెట్టుబడితో రేపు ఉదయానికి 400 రూపాయలు ఆర్జించాననుకో, నిజంగానే ఆర్జించాననుకో, అప్పుడు నువ్వేమంటావు?
1: మామయ్య గారు ద గ్రేట్ అంటాను.
0: అంటావు కదా,
1: ఢోకా లేకుండా అంటాను.
0: వెరీ గుడ్. అయితే ఇది చూడు, ఇదిగో ఇది ఒబుల్లి పుస్తకం. ఇదేమిటో తెలుసా?
1: ఏమిటి మావయ్య ఇది?
0: ఈ అట్ట చూడు.
1: ఓ అర్థమైపోయింది, ఆ మాత్రం చెప్పలేను అనుకున్నారా?
0: ఏమిటో చెప్పు చూద్దాం.
1: భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశం చేస్తున్నట్టు ఉన్న బొమ్మను బట్టి ఆ మాత్రం పోల్చుకోలేను అనుకున్నారా?
0: కరెక్ట్, కరెక్ట్ గా చెప్పావమ్మా. భగవద్గీత పాకెట్ సైజు పుస్తకం మించి బొమ్మ తీసి దీని మీద అతికించేశాను.
1: అంటే ఇది భగవద్గీత కాదా?
0: ఎందుకు కాదు, ఇది గీత లాంటిదే. గీతలో కృష్ణుడు ఏమన్నాడు? నీ విధి నువ్వు నిర్వర్తించు, ఫలితం నాకు వదిలేయి అన్నాడు. అన్నాడా లేదా?
1: హేషుగ్గా అన్నాడు.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఈ పుస్తకం చూడు, ఇది ఒక చిన్న పాకెట్ బుక్. మడతలు విప్పితే ఈ పుస్తకం ఎలా పెద్దదైపోతుందో చూసావా? ఇది విశ్వరూపం అన్నమాట.
1: ఏమిటి మావయ్య అలా ఉంది?
0: విను మరి. నా యందు సమస్త జీవులు కలవు, నదులు పర్వతములు అడవులు సముద్రములు అన్నీ నాయందే కలవు, చెట్లు చేమలు అన్నిటా నేనే ఉన్నాను, ఈ బ్రహ్మాండమందలి సమస్త చరాచర ప్రాణికోటియు నా వలననే మనగలుగుచున్నది అన్న భగవానుడి ఉవాచ విన్నావు కదా.
1: కాగితాల నిండా గళ్ళేమిటి, గళ్ళ నిండా రంగురంగుల్లో అంకెలేమిటి?
0: ఏనమ్మా చెప్పేది, మరి ఈ గళ్లల్లోనూ అంకెల్లోనూ ఉంది తమాషా అంతా. కదిలేది కదిలించేది, పెనునిద్దర వదిలించేది, అంత దీనిలోనే ఉందమ్మా.
1: ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు మావయ్య.
0: అయ్యో తల్లి, అంత సులువుగా అర్థమైపోతే ఇంకేం కావాలి? ఈ పాటికి నేను లక్షాధికారిని అయిపోయే ఉండేవాణ్ణి, నీకు ఎయిర్ కండిషన్ కారు కొనిచ్చి ఉండేవాణ్ణి, మన ఇద్దరం ఇంగ్లీష్లో మాట్లాడుకోకుండా హాయిగా తెలుగులోనే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఏమంటావు?
1: చెప్పడు మావయ్య. ఏమిటది?
0: 4 రోజుల క్రితం 2-5 వచ్చిందమ్మా, చూసావా చార్టులో? ఇక్కడుంది 2-5. 3 రోజుల క్రితం 3-4 తగిలింది, అంటే 4 గళ్ళు కిందకొచ్చి 2 గళ్ళు పక్కకు జరిగితే అందులో 3-4. అవునా? 2 రోజుల క్రితం 1-2 తగిలింది.
1: ఏమిటి మావయ్య ఈ తగలడాలు?
0: అదేనమ్మా చెబుతున్నాను, 4 గళ్ళు కిందకొచ్చి మళ్ళీ 2 గళ్ళు పక్కకు జరిగితే 1-2 ఉంది, చూసావా? అదే పద్ధతిలో లెక్క పెడితే 0-1 ఉంది. ఆ నెంబర్ కాస్త నిన్న తగిలింది. ఈ క్రమం తప్పకుండా ఒక పద్ధతిలో నెంబర్లు వస్తున్నాయన్నమాట. అంటే ఈవేళ 7-1 తగిలి తీరాలి. ఇది గీతా వ్యాఖ్యానం తల్లి. దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుని నెంబర్ల మీద కాస్తూ ఉంటారు. 1 రూపాయికి 80 రెట్లు, 5 రూపాయలకి 400 రూపాయలు. ఎలా ఉంది పథకం?
1: ఈ అంకెలేమిటి, తగలడాలేమిటి, కాయడాలేమిటి, 80 రెట్లేమిటి, ఏమిటో బాబు అంత అయోమయంగా ఉంది నాకు.
0: మొదట్లో నాకు అలాగే ఉండేది, రాను రాను అలవాటైపోయింది. దీన్ని ఇంగ్లీష్లో బ్రాకెట్ అంటారు. ఏమిటమ్మా?
1: మీరు బ్రాకెట్ కూడా ఆడతారా?
0: అదేమిటి తల్లి, అంత ఆందోళన పడుతున్నావు? మామయ్య మీరు హత్యలు చేస్తారా అని అడిగినట్టు టోను మార్చి మరీ అడిగావు. నీకు తెలియదు కానీ ఇదే ఫుల్ టైం జాబ్ మనకి రిటైర్ అయిపోయినప్పటి నుంచి. వస్తానమ్మా, ఆ కిల్లీ కొట్టు అప్పారావు నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. సాయంకాలం నా బోణీతో బ్రాకెట్ చీటీలు రాయడం మంచిదని వాడికి సెంటిమెంటు, పాపం వాణ్ణి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. లలితమ్మా నీ 5 రేపు నీకు అడ్జస్ట్ చేసేస్తానులే, తీసుకోని అనుకోకూడదు, ముందే చెప్తున్నాను. ప్రతాపు ఆఫీసు నుండి వచ్చే వేళ అయింది, వాడు చూస్తే మళ్ళీ లేనిపోను గొడవ. నేను వెళ్ళొస్తాను తల్లి.
2: హలో అక్కాయ్, గుర్తున్నానా?
1: నువ్వు చలపతివు కదా
2: అమ్మయ్య, గుర్తు పట్టగలవా లేదా అని వరి అయిపోయాను.
1: అదేమిట్రా, చిన్న అన్న కొడుకువి, ఆ మాత్రం గుర్తుపట్టలేనా?
2: అలా చెప్పకు, ఆఫీసు నుండి తిరిగి వచ్చే వేళకు వాళ్ళ భర్తల్నే గుర్తుపట్టలేకపోతున్నారు కొంతమంది స్త్రీలు.
1: అదేమిటి?
2: అదంతే, ఆఫీసులో ప్రణయకలాపాలు సాగించి ఇంటికి వచ్చేసరికి జుత్తంతా చిరిగిపోయి క్రాఫింగ్ అంతా పాడైపోయి తెల్ల చొక్కా నిండా తిలక మరకలు వేసుకుని ముఖం వేలాడేసుకుని ఇంటికి వచ్చే మగవాళ్ళని గుర్తుపట్టడం అంత సులువు అనుకున్నావా అక్కాయ్?
1: చాలే, 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ ఒక్కలాగే ఉన్నావురా, ఏమీ మారలేదు.
0: అమ్మాయి
1: అవ్యుడు.

0: ఈ కుర్రాడు మీ విశ్వనాథం బాబయ్య కొడుకు కదూ?
1: ఎగ్జాక్ట్లీ, సరిగ్గా పోల్చారు మావయ్య గారు. మీ జ్ఞాపక శక్తికి నా జోహార్లు. నా పేరు శోభనాచలపతి.
0: ఎందుకు పోల్చలేనురా అబ్బే? కాలేజీలో వధవేషాలేస్తే రెండేళ్లు డిబార్డ్ చేశారని చెప్పాడు విశ్వనాథం. బీకాం పూర్తయిందా లేదా?
1: మావయ్య గారు, ఇంత వయస్సు వచ్చినా మీకు రవంతైనా జ్ఞాపక శక్తి మందగించకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదక, నిర్మోహమాటంగా మాట్లాడడం మావయ్య గారికి వెనతో పెట్టిన విద్యలా ఉంది కదూ.
2: సర్లే, కాళ్ళు చేతులు కడుక్కుంది గారి, రా లోపలికి రా.
0: ఒరే అబ్బి, నా ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పేవు కావు.
1: చెప్పకపోతే మీరు వదులుతారా? నక్షత్రకుళ్ళ వెంట పడేనా చెప్పిస్తారు. బీకాం మానేశాం, బిజినెస్ లో అడుగు పెట్టాం.
0: కొంపదీసి బ్రాకెట్ కంపెనీగా నడుపుతున్నావు ఏమిట్రా?
2: ఊరుకోండి మావయ్య, ఏమిటా మాటలు?
0: తప్పే ఉందమ్మా, నేను నంబర్లు కట్టుకోవడానికి కిల్లీ షాపులు అంటే తిరగక్కర్ లేకుండా నా పని ఇంట్లోనే అయిపోతుంది. నా తాపత్రయం నాది. సరే, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. చలపతి.
1: ఏమోయ్,
0: నాలుగు రోజులు ఉంటావురా అబ్బి?
1: నాలుగు రోజులు ఏడు మావయ్య గారు, 40 రోజులు ఉండడానికి సరిపడిన సరంజామాతో సూట్ కేసుతో వచ్చాను.
0: శుభం.
2: ఒరే, ఆయన తీరే అంత, నువ్వేం పట్టించుకోకు, రా లోపలికి రా.
1: అదేం పర్వాలేదు లేక. సరే, నువ్వేమిటి అలా చిక్కిపోయావు? చిన్నప్పుడు ఎంత బాగుండేదనివి, ఇలా అయిపోయావేంటి?
2: ఒరే ఒరే, నీ అభిమానం గుర్తించాను గానీ నన్ను రోగిష్టిదని చేయకురా. హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను, లావు తగ్గడానికి డైటింగ్ చేస్తున్నాను అంతే.
1: అది సంగతి, అలా చెప్పు. పిల్లలు బాగున్నారా? ఏం చూస్తున్నారు?
2: గోపి 10th పరీక్షలు రాశాడు, జ్యోతి 8th రాసి 9th లోకి వెళ్ళింది.
1: వెరీ గుడ్. ఏరి, ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు?
2: వస్తారు, ఆడుకోవడానికి వెళ్ళారు.
1: బావగారికి మధ్య మళ్ళీ ప్రమోషన్లు అవి ఏమైనా?
2: ఫీల్డ్ ఇంజనీర్ అయ్యారు. కూర్చో, కాఫీ తీసుకొస్తాను.
1: అలాంటి ఫార్మాలిటీస్ ఏవద్దు, అర్జెంటుగా ఒక వ్యవహారం మీద ఊళ్ళోకి వెళ్ళాలి. పెద్ద సూట్ కేసు మీ ఇంట్లో ఉంచుతాను, ఈ బ్రీఫ్ కేసు తీసుకెళ్తున్నాను. ఆ స్టీల్ ప్లాంట్ దగ్గర పని ఉంది, మళ్ళీ ఎల్లుండి వస్తాను.
2: అదేమిట్రా, కాఫీ అయినా తీసుకోకుండా?
1: అకాయ్, మనకి ఫార్మాలిటీస్ వద్దు నానా. ఆ బావగారితో చెప్పు, మళ్ళీ కనిపిస్తానులే.
2: అలాగే.
3: లలిత, పిల్లలు పడుకున్నారా?
2: 10:30 అయిపోయింది కదండి. ఇగో తాళ్ళపాకులు తీసుకోండి.
3: మా నాన్నగారేరి కనపడడం లేదు?
2: ఏదో మంచి ఇంగ్లీష్ పిక్చర్ వచ్చిందట, సెకండ్ షోకి వెళ్ళిపోయారు. పెన్షన్ ఇంకా రాలేదంటే 10 రూపాయలు ఇచ్చాను.
3: నాన్నగారు వయసు పెరుగుతున్న కొద్దీ చిన్న కుర్రాళ్ళ తయారవుతున్నారు.
2: పోన్లేండి. ఏమండి, ఇవాళ సాయంకాలం మా బాబాయ్ కొడుకు చలపతి వచ్చాడు, స్టీల్ ప్లాంట్ ఏరియాకి వెళ్ళి ఎల్లుండి వస్తానని చెప్పాడు.
3: లలిత, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
2: చెప్పండి.
3: మా కంపెనీ వాళ్ళు నన్ను 3 సంవత్సరాల పాటు బొంబాయి పంపించాలనుకుంటున్నారు. నేను వెళ్ళిపోతే నువ్వు పిల్లలు ఇక్కడ ఉండగలరా?
2: 3 ఏళ్ల పాటు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ఉండమని ఎలా చెప్తున్నారండి మీ కంపెనీ వాళ్ళు?
3: అది కాదు లలిత, జీతం బాగా ఎక్కువగా వస్తుంది అందుకని.
2: జీతం ఎక్కువ వస్తుందని మమ్మల్ని వదిలి బొంబాయి వెళ్ళిపోతారా? అది కూడా ఒంటరిగానా? ఇప్పుడు మనకు వచ్చే జీతంతో ఏ లోటు లేకుండా గడిచిపోతుంది కదండి. పోనీ బొంబాయిలో మంచి ఇల్లు చూడండి, అందరం కలిసి అక్కడే ఉందాం.
3: అబ్బే, అది కాదు లలిత, నేను వేరేగా ఒంటరిగా కొంతకాలం ఉండవలసి వచ్చిందనుకో, నువ్వు ఉండగలవో లేదో అని అడుగుతున్నాను.
2: ఏమండి, ఏమిటండి మీ మాటలు, నాకంతా అయోమయంగా ఉంది.
3: అదేమిటి లలిత, ఎందుకా గాబరా, ఏమైందని?
2: ఏమండి, మీరు బొంబాయి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినప్పటి నుంచి మీలో మార్పు చూస్తున్నాను. సాధారణంగా ఏ విషయం మీరు నా దగ్గర దాచిపెట్టరు, అలాంటిది బొంబాయి ఇంటర్వ్యూ సంగతి కూడా చాలా ఆలస్యంగా చెప్పారు. ఇప్పుడు పిల్లలతో నువ్వు వేరే ఉండగలవా అని అడుగుతున్నారు. నా తప్పులు ఏవైనా ఉంటే చెప్పండి, సరిదిద్దుకుంటాను. అంతేకాని అకారణంగా మాకు దూరంగా ఉండాలని కోరుకోకండి.
3: లలిత, నన్ను సరిగ్గా అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు. గొర్రెకు బెత్తెడు తోకలా ఈ జీతంలో ఎన్నాళ్ళు ఇలా బ్రతకగలం? ఆఖరికి నీకు పండగ పట్టుచీర కావాలంటే 33 ఖర్చులు తగ్గించుకోవాల్సి వచ్చింది, అవునా?
2: అందుకని ఆర్జన పెంచుకోవడానికి మీరు మా నుండి దూరంగా వెళ్తారా?
3: లలిత, నువ్వు పట్టు చీరల్లో మహారాణిలా కనిపించాలని, దర్జాగా ఉండాలని నాకు అనిపించదు. మనం ఘనంగా బ్రతకాలంటే ఆర్జన పెంచుకోవటం తప్ప వేరే దారి కనపడటం లేదు. లలిత, నాకు సౌదీ అరేబియాలో నెలకు 18,000 రూపాయల జీతంతో ఉద్యోగం వచ్చింది. 3 ఏళ్ల పాటు ఒంటరిగా అక్కడ ఉండాలి, తిరిగి వచ్చాక మనం అన్ని సౌఖ్యాలతో బ్రతకచ్చు.
2: అయితే

0: మీరు మమ్మల్ని విడిచి సౌదీ అరేబియాకు వెళ్ళిపోతారన్నమాట. ఏమండి
1: లలిత, లలిత ఎందుకంత ఎక్సైట్ అవుతావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను.
0: నేను చెప్పేది కూడా మీరు వినిపించుకోండి. ఏమండి నేను ఎప్పుడైనా మిమ్మల్ని పట్టు చీరల కోసం వేధించానా? ఇంట్లో ఫర్నిచర్ అంతా మీరు ముచ్చట పడి కొన్నదే కానీ నా నోటితో ఎప్పుడైనా నాకు ఇది కావాలి అని అడిగానా?
1: లేదనుకో, కానీ కంఫర్ట్స్ అన్ని అమర్చుకోవాలి కదా.
0: ఈ సౌఖ్యాలకు అంతెక్కడ చెప్పండి. సొంత ఇల్లు కట్టుకున్నావా? మెల్లగా ఫినిషింగ్ పనులన్నీ చేయించుకుంటున్నాం. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మంచి డైనింగ్ టేబుల్ ఉంది, ఒకటి ఒకటి ఇలా అన్నీ సమకూర్చుకుంటున్నాం కదా.
1: లలిత అది కాదు నేను చెప్పేది.
0: ఏమండి నా క్లాస్మేట్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని జీవితాలు సాగిస్తున్నారు. అందులో ఎవరికి మీ పాటి జీతం వచ్చే భర్త దొరకలేదంటే నమ్మండి, ఆ విషయంలో నేనెంతో పరిపూర్ణమైన తృప్తితో ఉన్నాను.
1: లలిత నేను సుమారు 16 సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నానా? మనం ఏం వెనకేయగలిగామో చెప్పు. ఈ జీతంతో ఎంతకాలమైనా ఇంతకంటే మంచి జీవితం రాదు, అవునా కాదా చెప్పు.
0: ఏమండి మీ ఉద్దేశ్యంలో మంచి జీవితం అంటే ఏమిటి?
1: అంటే మంచి జీవితం అంటే
0: మంచి జీవితం అంటే మీ దృష్టిలో విలాసవంతమైన జీవితం అంతేగా?
1: అవును విలాసవంతమైన జీవితమే, కరెక్టే నువ్వు చెప్పింది. ఏ అది నా ఒక్కడికేనా? నీకు పిల్లలకు మాత్రం కాదా? నేను ఆర్జిస్తే మీరందరూ సుఖపడరా? అన్నీ నీకోసం, నా కోసం, మన కోసం, మన పిల్లల కోసం.
0: ఏమండి మీరు మాకు సుఖవంతమైన జీవితం విలాసాలు ఏర్పాటు చేస్తారంటే ఎవరొద్దంటారు? మన బెడ్రూమ్కి ఎయిర్ కండిషనర్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు బాగుండదు? బాగుండదని చెప్పడానికి నేనేం వేరేదాన్ని కాదు. అలానే మీరెక్కడో దూరంగా ఉంటూ కేవలం సంపాదన నిమిత్తం చెమటొడ్చి బతుకుతూ రోజుకు 16 గంటలు పనితో సతమతమవుతూ ఆర్జిస్తానంటే వద్దండి, అది నాకు ఇష్టం లేదు. ఏమండి ఇలా మనిద్దరం ఈ వెన్నెల్లో డాబా మీద కూర్చుని కబురు చెప్పుకోవడంలో ఆనందం హాయి లేవు? మాట్లాడండి
1: లలిత.
0: మనం ఏం మిగుల్చుకున్నాం అని అడుగుతారు. మనకు అప్పులు లేవు, అది ఆనందం కాదు? ఏమండి మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట చెప్తాను.
1: ఏమిటది?
0: మీరు ఎందుకులేండి?
1: ఏమిటి చెప్పు.
0: జీవితంలో కొంత వెనకేసుకోవాలంటే కేవలం ఆదాయం పెరిగినంతలో చాలదు, ఆదా చేయాలి అనే తపన కూడా ఉండాలి. ఆదా చేయాలి అంటే పెరగాల్సింది జీతం కాదండి, ఉన్నదాన్ని పొదుపుగా వాడుకుని కొంత మిగుల్చుకునే లక్షణం కాదంటారా?
1: లలిత నువ్వు చెప్పదలుచుకున్న విషయం ఇది కాదు, నా కోపం రాదు కానీ చెప్పు.
0: మీరు డ్రింక్ పార్టీలకు వెళ్ళడం మానేస్తే కనీసం నెలకు 300 మిగులుతుంది.
1: లలిత
0: మీ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉందండి. మీ బాగోగులు మీరు చూసుకోగలరు. అయితే తాగుడు కింద వెచ్చించే డబ్బు సరైన ఖర్చు కిందకి లెక్క రాదు కదా.
1: లలిత నాకు జీవితంలో చిన్న చిన్న సరదాలు ఉన్నాయి, ఆ చిన్న చిన్న సరదాలను నేను వదులుకోలేను. నా హద్దులు నాకు తెలుసు. ఇకపోతే
0: చెప్పండి.
1: నేను చెప్పేది సావధానంగా విను. ఈ ఉద్యోగం 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 ఏళ్లలో 4 లక్షలకు పైగా మిగిల్చి ఈ దేశం పంపుతాను. నేను తిరిగి వచ్చాక ఆ డబ్బుతో హాయిగా బ్రతుకుతాం. ఈ నైట్ షిఫ్ట్లు, ఈ కాలుష్య వాతావరణంలో పనిచేసే బాధ, ఇవన్నీ తప్పుతాయి. అందుకని నేను వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను.
0: అయితే మీరు పూర్తిగా నిశ్చయించుకున్నట్టేనా?
1: ఆహా ఈవేళ ఉద్యోగానికి రాజీనామా కూడా చేశాను. లలిత మాట్లాడవే.
0: ఏం మాట్లాడమంటారు?
1: ప్లీజ్ లలిత నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. లలిత కళ్ళు తుడుచుకో, ఎవరో డాబా మీదకి వస్తున్నట్టుంది.
2: రే ప్రతాప్.
1: రే నువ్వా విశ్వం, రారా.
2: సారీ మీ ఏకాంతానికి భంగం కలిగించినట్టున్నాను.
1: ఏం పర్వాలేదు.
0: రండి గారు కూర్చోండి.
2: నువ్వు లేవద్దు, నువ్వు అలా కూర్చో అమ్మా, నేను ఇక్కడ కూర్చుంటాలే. ఏరా ప్రతాప్, నేను విన్న విషయం నిజమేనా?
1: ఏ విషయం?
2: నీ రాజీనామా సంగతి.
1: ఓ నిజమే, ఈవేళ రిజిగ్నేషన్.

0: ఇచ్చాను. అయితే ప్రతాప్, నేను చచ్చిపోయాను అనుకున్నావురా?
1: విశ్వం,
0: లేకపోతే నీ భవిష్యత్ చూసి అసూయ చెంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాను అనుకున్నావా?
1: విశ్వం, కోపం తెచ్చుకోకురా.
0: మరి నువ్వు చేసిన పనికి కోపం రాకపోతే ఏమొస్తుందిరా?
1: ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు.
0: ఇంకా ప్రయత్నించాలా? బాగా అర్థం చేసుకున్నానురా. అందుకే సినిమా హాల్లో ఈ వార్త తెలిసి సినిమా పూర్తిగా చూడకుండా లేచి మధ్యలో వచ్చేశాను.
1: విశ్వం, చాలా మంచి ఆఫర్ వచ్చిందిరా. 3 ఏళ్ళు కష్టపడితే 4 లక్షలు మిగులుస్తాను. తర్వాత
0: 3 సీసాలు 6 గ్లాసుల కింద హాయిగా జీవితం గడిపేస్తానంటావు, అంతేనా? గల్ఫ్ వెళ్లే ప్రతివాడు ఊహించేది ఇదే, కానీ నష్టపోయేదేమిటో ఎవరూ ఆలోచించడం లేదు. చెల్లెమ్మ, ఇక్కడ ఉద్యోగం నిజం చేయడానికి నువ్వెలా ఒప్పుకున్నావు?
2: అన్నయ్య, ఆయన రాజీనామా వార్త మీకు తెలిసి ఎంతసేపు ఉంటుంది?
0: ఇప్పుడే, ఓ అరగంట క్రితం.
2: నాకు తెలిసి 1.5 గంట అయింది అంతే.
0: అయితే ప్రతాప్, నువ్వు చెల్లెమ్మ కూడా చెప్పలేదన్నమాట.
1: మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళాలంటే నాకు మాత్రం సరదా అనుకున్నారా? అయినా ఏమంత కాని పని చేశానని మీరు ఎలా బాధపడిపోతున్నారు? నా భవిష్యత్తు నేను చక్కదిద్దుకోవడం తప్ప జీవితంలో కొన్ని త్యాగాలు చేయకుండా ఔన్నత్యాన్ని అందుకోలేం. సాధించాలనుకున్నవి సాధించలేం. ఎక్కడి వాళ్ళం అక్కడే వేసిన గొంగళీలా ఉండిపోతే దేశం ఎలా ముందుకెళ్తుందిరా? ప్రగతి ఎప్పుడూ త్యాగాన్ని కోరుకుంటుంది, తప్పదు.
0: త్యాగాలు ఔన్నత్యాలు ఎందుకురా అంతలేసి మాటలు? ఎవరిని మోసం చేద్దామని?
1: విశ్వం,
0: విలాసవంతమైన జీవితం గడపడం కోసం తీసుకునే నిర్ణయాలకు అంత పెద్ద పెద్ద పేర్లు వద్దురా. నువ్వు నీ అర్జున కోసం దూర ప్రాంతాలకు వెళ్ళిపోవడం త్యాగమా? తద్వారా అందుకోబోయేది ఔన్నత్యమా?
1: సౌకర్యాలన్నింటినీ వదిలేసి ఆ ఎడారిలో ఉద్యోగానికి వెళ్ళటం త్యాగం కాదు?
0: కాదు కాదు కాదు, ముమ్మాటికి కాదు. దేశం నిన్నొక ఇంజనీర్గా తయారు చేయడానికి 1 లక్ష రూపాయలు నీ మీద వెచ్చించింది. ఆ సంగతి మాత్రం మర్చిపోకు. ఈ దేశం డబ్బుతో విజ్ఞానవంతుడివై మరో దేశంలో హెచ్చు జీతం వస్తుందని పరుగు పెట్టడం త్యాగమా? భేష్, త్యాగం అంటే నువ్వే అర్థం చెప్పాలరా.
1: విశ్వం,
0: ఔన్నత్యం సంగతి చెప్పమంటావా? ఇక్కడ చేసే పనే అక్కడ చేస్తావు. అక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి కనుక సంపద హెచ్చుగా ఉంది. మరి 4 జీతపరాళ్ళు విసురుతారు నీ మీదకు. అక్కడి నుండి 1 కెమెరాతోనూ 2 2-in-1లతోనూ 4 నైలెక్స్ చీరలతోనూ మరిన్ని దురలవాట్లతోనూ తిరిగి వస్తావు. అదే ఔన్నత్యమా?
1: గల్ఫ్లో ఉద్యోగం అంటే అంతేనా నీకు అర్థమైంది?
0: ఇక్కడ సరైన సౌకర్యాలు పరికరాలు దొరక్క విదేశాలకు వలసపోయే సైంటిస్టులను కొంతవరకు అర్థం చేసుకోగలనరా? ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పరిశోధనలు జరిపినా ఫలితాలు విశ్వమానవ కళ్యాణానికే ఉపకరిస్తున్నాయి కనుక. కానీ ఇంజనీర్లు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల కనిపించే లాభం వాళ్ళకే కానీ దేశానికి కాదు.
1: ఏ, అలా ఎందుకు అనుకుంటున్నావు? అక్కడ నేర్చుకువచ్చే కొత్త టెక్నికల్ సంగతుల మాట ఏమిటి?
0: కొత్త టెక్నికల్ సంగతులతో ఏం చేస్తావు? ఆ పరిజ్ఞానంతో కన్సల్టెన్సీ పెడతావా? అది మన దేశంలోని యంత్రాలకు ఏ విధంగానూ పనికిరాదు. మరేం చేస్తావు? హాయిగా కాలు మీద కాలేసుకుని గడిపే యత్నం చేస్తావు. కానీ ఎన్నాళ్ళు? నీ అదృష్టం బాగుంటే ఏదో ఉద్యోగం దొరకచ్చు. దొరికినా నీకు ఉద్యోగం చేయడానికి మనసొప్పద్దు.
1: ఎందుకని?
0: రాంభన్ చూసిన కళ్ళతో పెళ్ళాన్ని చూసినట్టుంటుంది కనుక. నువ్వేమనుకోకు చెల్లెమ్మా.
2: పర్వాలేదన్నయ్యా, మీరేమో చెప్పండి. ఆయనకి మీ మాటలు రుచిస్తే నాకు అంతే చాలు.
0: 18,000 నెలకు కళ్ళ చూసిన మనసుతో 2,000 3,000 ఏమీ ఆనవురా నీకు. అక్కడి నుండి అసంతృప్తి ఆరంభమవుతుంది జీవితంలో. దక్షిణాది రాష్ట్రాల నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళి 4 డబ్బులు ఆర్జించుకుని తిరిగి వస్తున్న వాళ్ళందరూ దేశ ప్రగతి కోసమే ఈ పని చేస్తున్నారంటే నువ్వు నమ్ముతావా?
1: మరెందుకు చేస్తున్నారు? ప్రతి పని స్వార్థంతో కూడుకున్నదే అంటావా?
0: అక్కడ జనాభా హెచ్చు. కార్పెంటరీ ప్లంబింగ్ లాంటి వృత్తి విద్యలు నేర్చుకుని మరి 4 డబ్బులు వస్తాయని గల్ఫ్కి వెళ్ళిపోతున్నారు. అంతేకాని వాళ్ళు చేస్తున్న త్యాగం కాదురా?
3: మీరు ఇంతవరకు పోలీస్ వారి నాటకం విన్నారు. రచన శ్రీ దిభాషం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ సేవి సూర్యనారాయణ. ఇప్పుడు బాలమురళి మే చిత్రం నుండి పి సుశీల గానం. వినబోతున్న ఈ పాట అమెరికా అబ్బాయి చిత్రం నుండి.

పాట వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:55 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి అంతరంగ వాణి మన్ కీ బాత్ ఢిల్లీ నుండి, అనంతరం మనసులో మాటగా తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అవుతుంది.

0: अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं, उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयులు श्री नरेंद्र मोदी గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది, అవును కదా? అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన ఇద్దరు అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ ఇద్దరు అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
4: నమస్కారం సార్.
3: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
4: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్.

0: మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని

0: విషయాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
0: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో

0: ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి. మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
0: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక

గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో! ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసిందొక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వం

ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానెటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో

ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తీ నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా,

మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి.

0: అని తన విద్యార్థులను కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి ఒక సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు, కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ ఢిల్లీ నుండి రిలే, మనసులో మాట తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విన్నారు. మనసులో మాట తెలుగు అనువాదం తిరిగి ఈ రాత్రి 8 గంటలకు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 12:10 మధుమంజరి సినిమా పాటలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 భక్తి సంగీతం. ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ జయసూర్య గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి 1:20 ప్రసారమవుతాయి. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి స్త్రీల కార్యక్రమంలో నవయుగ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీమతి కొత్తలక్ష్మి. 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వాతావరణ సమాచారం. రెండు బాలభారతి చిన్నారుల కార్యక్రమం. 3:00 తెలుగులో నాటిక వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ అవుతుంది. 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల ముఖ్య విషయాలు. 2:00 విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి సినిమా పాటలు వింటారు.

మీరు విన్న ఈ పాట బాలమురళి ఎంఏ చిత్రం నుండి, పాడినవారు పి సుశీల. తర్వాత మీనా చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: సమయం 12:30. ఇప్పుడు వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి.

0: మాధవిలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తరప్రదేశ్ కా దశరి ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ. యానీ జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: ताम्र पट्टिकाओं को लेकर लोगों में काफी जिज्ञासा भी है. इनमें 21 बड़ी और 3 छोटी ताम्र पट्टिकाएं हैं. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है. हमारी सरकार भारत की ऐसी अमूल्य धरोहरों के संरक्षण के लिए लगातार प्रयास कर रही है.
0: ज्ञान भारतम अभियान किंद छत्तीसगढ़ लोनी मल्हर लो 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. इंडिया को रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ. पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है.

0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूँगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోకమాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్ధతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి సంగీతం ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ హెచ్ జయసూర్య గానం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్,

మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ముందుగా మేలుకోవయ్యా మమ్మేలుకోరామా భౌళిరాగం ఖండచాపుతాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

తర్వాత నవనారసింహ నాటరాగం ఆదితాళం శ్రీ తాళపాక అన్నమాచార్యుల కీర్తన.

చివరిగా ఏహి ముదం దేహీం ఆనంద భైరవి రాగం ఆదితాళం శ్రీ నారాయణ తీర్థం తరంగం.

మీరింతవరకు భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ జయసూర్య గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సరిగములు చిత్రం నుండి కేజే యేసుదాస్ చిత్ర పాడిన పాట వింటారు.

మీరు విన్న ఈ పాట మనసంతా నువ్వే చిత్రం నుండి చిత్రపాడగా విన్నారు. తర్వాత మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన యుగళగీతం వింటారు.

సినిమా పాటల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. వార్తల వివరాలు. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయ

0: ధాన్యాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है। और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है, हमारे खेत खलिहान से निकली है, कोई बड़ी ब्रांडिंग नहीं है, लेकिन पीढ़ियों का अनुभव उनमें समाया हुआ है। आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए।
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్ పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖ, యానీ జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై। ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై। ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయ్ బహనో కీ ప్రశంసా కరుంగా।
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయాసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతోమంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలవ చెప్పాలని చెప్పి ఈరోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ధి పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డ్, ఈ కార్డ్ ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన

0: పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
1: ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
0: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఫైనల్కు చేరగా, గుజరాత్ టైటాన్స్ 3 ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వేడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట్ర ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీస పాల్గొని, ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఒక ప్రకటన వింటారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది,
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో నవయుగ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి కొత్తలక్ష్మి. 2 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు, 2:30 వాతావరణ సమాచారం. 2:31 బాలభారతి చిన్నారుల కార్యక్రమం. 3 తెలుగులో నాటక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 5 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు. 5:55 ప్రసార విశేషాలు. 6 సమాచారవాణి. ఆంగ్లంలో వార్తలు 6:05, తెలుగులో ప్రాంతీయ వార్తలు 6:10, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక. నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం వికాసం, అటల్ ఆవాసీయ విద్యాయోజన 3వ అంశం, 90 ఆకాశవాణి కార్యక్రమంలో గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. 7 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పల్లెసీమలు. 90 ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధన సహసంచాలకులు డాక్టర్ అప్పల స్వామివారి అనుబంధం పంచుకుంటారు. తర్వాత బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తులు అనే అంశంపై ప్రధాన శాస్త్రవేత్త అనకాపల్లి డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం వింటారు. 2వ అంశంగా ప్రధాన శాస్త్రవేత్త ఎలమంచిలి డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారు నువ్వుల్లో మేలైన యాజమాన్యం అనే అంశంపై ప్రసంగం వింటారు. అనంతరం జానపద గేయం, వ్యవసాయ సమాచారం, సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్యాంశాలు వ్యాఖ్యానం సిహెచ్ కమలారాణి. 7:45 స్వరమాలిక. 8 భారత ప్రధాని గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం మనసులో మాట తెలుగు అనువాదం రాత్రి 8 ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 తెలుగు సినిమా పాటలు. 8:45 సమాచార సంధ్య. న్యూస్ ఎట్ 9 9:00, స్పాట్ లైట్ 9:15, 9:30 స్వరమాలిక సినిమా పాటలు. రాత్రి 10 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభ. ఈ కార్యక్రమంలో శ్రీ ఏ ఎర్రయ్య గారి కర్ణాటక సాక్సోఫోన్ వింటారు. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మహిళావాణి స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి మహిళావాణి కార్యక్రమంలో నవయుగ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి కొత్త లక్ష్మి.
1: ఆకాశవాణి విశాఖపట్నం నవయుగ మహిళా మండలి వారి కదంబ కార్యక్రమం వింటారు. ముందుగా వినాయకుడి పాట.

0: ನಮೋ ನವ್ಯ ಕಳಾ ಭಜನ ಸಮಾಜ ಢಂ ಢಂ ರೋಗಿನು ಡಂಖಾನಾಧಂ ಭಂ ಭಂ ಮರಸುನು ಶಂಖಾರಾವಂ ಢಂ ಢಂ ರೋಗಿನು ಡಂಖಾನಾಧಂ ಭಂ ಭಂ ಮರಸನು ಶಂಖಾರಾವಂ ಧಿಮಿಲ್ ಧಿಮಿತ ಮಂಗಳ ಮೃದಂಗಮು ಘುಮಿಲ್ ಘುಮಿತ ಗಂಗಾ ತರಂಗಮು ಘುಮಿಲ್ ಘುಮಿತ ಗಂಗಾ ತರಂಗಮು ನಮೋ ನಮೋ ಗಣನಾಥ ನಮೋ ನವ್ಯ ಕಳಾ ಭಜನ ಸಮಾಜ
1: ನಮೋ ನಮೋ ಗಣನಾಥ ಅಂಟೂ ಸುನೀತಾ ಗಾರು ಬಾಗಾ ಪಾಠ ಪಾಡ್ಯಾರು ಕದಾ. ಇಪ್ಪುಡು ಕೊತ್ತ ಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಗುರಿಂಚಿ ಮನಕ್ಕೆ ತಿಳಿಯಜೇಸ್ತುನ್ನಾರು.
2: ಪ್ಲಾಸ್ಟಿಕ್ 20th century ಗೊಪ್ಪ ಆವಿಷ್ಕರಣಲೋ ಒಕಟಿ. ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕನಿಪೆಟ್ಟಿನ ವಾರು ಲಿಯೋ ಬೆಕ್ಲ್ಯಾಂಡ್. ఆయన తయారు చేసిన బేక్లెట్ పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి ల్యాబ్లో తయారైన మొదటి ప్లాస్టిక్. 1907 నుంచే ప్లాస్టిక్ మన జీవితంలోకి వచ్చింది. ప్లాస్టిక్ కనిపెట్టినప్పటి నుండి ప్లాస్టిక్ మన జీవితంలో విడదీయరాని భాగమైపోయింది. తేలికైనది, చవకైనది, ఎన్నో రకాలుగా వాడుకోగలిగింది కావటం వల్ల ప్రతి రంగంలోనూ ప్లాస్టిక్ వాడకం పెరిగిపోయింది. అయితే అదే ప్లాస్టిక్ ఈరోజు ప్రపంచ పర్యావరణానికి అతిపెద్ద సమస్యగా మారింది. ప్లాస్టిక్ వల్ల కలిగే లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. లాభాల గురించి చెప్పాలంటే ఆర్థికపరమైన లాభాలు అంటే తక్కువ ధర. గాజు, లోహం, కలపతో పోలిస్తే ప్లాస్టిక్ చాలా చవక. పేదవాడు కూడా బకెట్టు, చెంబు, కుర్చీ కొనుక్కోగలుగుతున్నాడు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చు. దీనివల్ల లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా రవాణా ఖర్చు తక్కువ, తేలికగా ఉండడం వలన ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది. 1 kg గాజు సీసాల స్థానంలో 100 grams ప్లాస్టిక్ సీసాలు వాడుకోవచ్చు. వైద్య రంగంలో కూడా సిరంజీలు, సెలైన్ బాటిల్స్, రక్తం ప్యాకెట్స్ అన్నీ ప్లాస్టిక్వే. ఒకసారి వాడి పారేసేవి కాబట్టి ఇన్ఫెక్షన్లు రావు. కృత్రిమ అవయవాలు, హార్ట్ వాల్వ్లు ప్లాస్టిక్తో చేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుంది. మందుల ప్యాకింగ్ కూడా ప్లాస్టిక్ అవ్వటం వల్ల గాలి, తేమ తగలకుండా మందులు సేఫ్గా ఉంటాయి. రోజువారీ జీవితంలో కూడా ప్లాస్టిక్ ఒక భాగం అయిపోయింది. పాలు, నీళ్లు, కూరగాయలు చెడిపోకుండా నెలల తరబడి నిల్వ ఉంటున్నాయి. ఫుడ్ వేస్ట్ తగ్గింది. అదేవిధంగా టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్స్, వైర్స్ అన్నిటికీ ప్లాస్టిక్ ఇన్సులేషన్ ఉంటుంది. షాక్ కొట్టకుండా కాపాడుతుంది. భద్రత విషయంలో కూడా కీలక పాత్ర వహిస్తుంది ఈ ప్లాస్టిక్. హెల్మెట్స్, కార్లో ఎయిర్ బ్యాగ్స్, బుల్లెట్ ప్రూఫ్స్, జాకెట్స్ ప్లాస్టిక్తోనే చేస్తారు. వ్యవసాయంలో డ్రిప్ ఇరిగేషన్ పైపులు, గ్రీన్ హౌస్ కవర్లు ప్లాస్టిక్వే. నీళ్లు ఆదా అవుతున్నాయి. ఇవే కాకుండా రాకెట్లు, శాటిలైట్లు బరువు తగ్గించడానికి ప్లాస్టిక్ వాడతారు. ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు చూసినట్లయితే పర్యావరణానికి చాలా నష్టం. ఒక ప్లాస్టిక్ కవర్ కుళ్ళిపోవడానికి 500 to 1,000 years పడుతుంది. భూమి, నీరు కాలుష్యం అవుతున్నాయి. ప్లాస్టిక్ కాలిస్తే డయాక్సిన్ లాంటి విషవాయువులు వస్తాయి. భూమిలో పాతపడితే భూసారం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ వలన డ్రైనేజ్ సమస్య కూడా వస్తుంది. వర్షాకాలంలో కాలువలు, మ్యాన్హోల్స్ మూసుకుపోయి నగరాలు మునిగిపోతున్నాయి. ముంబై, హైదరాబాద్ వరదలకు ప్లాస్టిక్ కూడా ఒక కారణం. సముద్రం జీవరాశులకు కూడా ప్రమాదం. ఏటా 1 crore tons ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది. తాబేళ్లు కవర్లను జెల్లీ ఫిష్ అనుకుని తిని చనిపోతున్నాయి. ఆవులు, కుక్కలు చెత్తలో ప్లాస్టిక్ తిని కడుపులో పేరుకుపోయి చనిపోతున్నాయి. ప్లాస్టిక్ మొక్కలై 5 mm కంటే చిన్నవిగా మారి నీళ్లల్లో, ఉప్పులో, తినే చేపల్లో చేరి మన రక్తంలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉంటుందని రీసెర్చ్లు చెబుతున్నాయి. ప్లాస్టిక్ డబ్బాల్లో, కవర్స్లో వేడివేడి టీ, కూరలు పెడితే బీపీఏ, థాలెట్స్ లాంటి రసాయనాలు ఫుడ్లో కలిసిపోయి వాటి వల్ల క్యాన్సర్, హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ప్లాస్టిక్లోని రసాయనాల వల్ల పురుషుల్లో వీర్యకణాలు సంఖ్య తగ్గుతుందని WHO చెప్తుంది. ప్లాస్టిక్ కాల్చినప్పుడు వచ్చే పొగ పీలిస్తే ఆస్తమా, లంగ్ క్యాన్సర్ వస్తుంది. ప్రభుత్వంపై అధిక భారం పెరుగుతుంది ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల. ఎందుకంటే ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేయడానికి ప్రభుత్వం ఏటా 1,000 crore ఖర్చు పెడుతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయలేం. వైద్య రంగంలో, రక్షణ రంగంలో అవసరం. కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒకసారి వాడేసి పారేసే కవర్లు, గ్లాసులు, స్ట్రాలు వాడకం మానేయాలి. దాని బదులు క్లాత్ బ్యాగ్స్, స్టీల్ బాటిల్స్, మట్టి కప్పులు వాడాలి. ఫంక్షన్స్లో అరిటాకులు,

0: రాక్లు వాడాలి. ట్రిపుల్ ఆర్స్ అంటే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ పాటిస్తే ప్లాస్టిక్ వరంగా ఉంటుంది, లేకపోతే మన భవిష్యత్తు తరాలకి శాపంగా మారుతుంది. ప్లాస్టిక్ మన బానిస కావాలి, అంతేగాని మనం ప్లాస్టిక్కి బానిస కాకూడదు.
1: ప్లాస్టిక్ గురించి కొత్త లక్ష్మి గారు ఎన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయో మనకి చక్కగా తెలియజేశారు కదా. ఇప్పుడు వెంకటరత్నం గారు అరటిపండు గురించి కొన్ని చిట్కాలు తెలియజేస్తున్నారు.
2: అరటిపండు సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఆహారంలో ప్రధానమైనది. భోజనం తర్వాత అరటిపండు తినడం ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. రోజు అరటిపండు తినడం వల్ల బరువు, ఉబకాయం, రేగు సంబంధిత రుగ్మతలు, మలబద్ధకం ఉపశమనవుతాయి. విరేచనాలు, రక్తహీనత, క్షయవ్యాధి, ఆర్థరైటిస్, గౌటు, మూత్రపిండాలు, మూత్ర రుగ్మతల నుండి అరటిపండు కాపాడుతుంది. పచ్చి అరటికాయలు విరేచనాలను, పండిపోయినవి మలబద్ధకాన్ని, అల్సర్లను అరికడతాయి. అరటి పువ్వుతో చేసిన వడియాలు రుచికరమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. దగ్గు, ఆయాసం మొదలైన శ్వాస రోగాలను నివారిస్తాయి. అరిటాకు భోజనం చేయడం వల్ల జ్వరం, క్షయ, కఫవాతం, దగ్గు, ఉబ్బసం మొదలైన వ్యాధులను నివారిస్తుంది. అంతేకాదు జఠరాగ్ని, వీర్యబలాన్ని, ఆయువుని పెంచుతుంది, విష ప్రభావాన్ని హరించి వేస్తుంది. అతి ఋతు రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్న స్త్రీలు బాగా మగ్గిన అరటిపండుని దేశీయ ఆవు నెయ్యితో రోజుకు 3 సార్లు తింటే రక్తస్రావం అదుపులోకి వస్తుంది. కాలిన గాయాలకు కమ్మని లేపనం. బాగా పడిన అరటిపండు గుజ్జు కాలిన గాయాలపై బాగా పడిన అరటిపండు గుజ్జుని లేపనంగా వ్రాస్తే మంట, పోటు తగ్గి గాయాలు త్వరగా మానుతాయి. మూత్రంలో మంటతో ఇబ్బంది పడుతున్న వారు బాగా మెత్తగా ఉన్న పసుపు పచ్చని చిన్న అరటిపండు రెగ్యులర్గా తింటూ ఉంటే మంట తగ్గడమే కాక ఆమాశయం కూడా పరిశుభ్రమవుతుంది. తెల్ల పొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతున్నవారు అరటి చెట్టు దూట నుంచి రసం తీసి తగినంత పసుపు కలిపి పైన లేపనంగా రాస్తుంటే తెల్ల పొల్లి త్వరగా నివారించబడుతుంది. అరటి చెట్టు వేరుని మెత్తగా నూరి రసం తీసి 2-3 చెంచాల రసం ఒక కప్పు నీటిలో కలిపి తాగుతూ ఉంటే అతివేడి, పైత్యం 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. అరటి తక్కడ లోపల భాగాన్ని దోమ కరిచిన దగ్గర రుదడం వల్ల దురద, వాపు తగ్గిపోతుంది.
1: ఇంతవరకు వెంకటరత్నం గారు అరటిపండు వల్ల ఎన్ని రకాలుగా ప్రయోజనాలున్నాయో మనకు తెలియజేశారు. ఇప్పుడు అత్తా కోడళ్ళు అనే ఒక చిన్న స్కిట్తోని కొత్త లక్ష్మి గారు, దుర్గా ప్రసన్న గారు, లక్ష్మీ భవానీ గారు మీ ముందుకు వస్తున్నారు.
0: మా కోడల పేరు శిరీష, కానీ శీర్ష అని పిలవాలి. స్టైలు అమ్మ శీర్ష, అబ్బాయి వచ్చాడు, నీకు అబ్బాయికి వడ్డించమంటావా?
1: ఏంటి అత్తయ్య గారు, అన్ని పనులు మీరే చేస్తున్నట్లు. అన్నం వండి, పప్పు, కూర, పచ్చడి, పులుసు, అదే చేత్తో 4 అప్పడాలు, వడియాలు వేపి వడ్డిస్తారు. అంతేగా మీ పని?
0: ఏదో ముసలిదాన్ని, ఏదో చేతనైంది, సాయం చేస్తున్నాను.
1: నేనేమీ ఖాళీగా లేను అత్తయ్య గారు. ఫంక్షన్ ఉందని మేనిక్యూరు, పెడిక్యూరు, డైమండ్ ఫేషియలు చేసుకొని హెన్నా పెట్టుకొని ఫ్రెష్ అయ్యేసరికి మీ కొడుకు వచ్చేశారు లంచ్ బ్రేక్ అని.
0: అయ్యో, నేనే అన్ని పనులు చేస్తున్నానని అనలేదు తల్లి, వడ్డించినా అని అడిగాను అంతే. నాన్న సాయంత్రం పకోడీలు చేయినా?
1: వెయ్యండి అత్తయ్య గారు, అది కూడా చెప్పాలా? నాకు అసలే బోల్డ్ పనులు ఉన్నాయి. వీడియో కాల్లోని మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఎక్కడెక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, లండన్ లాంటి దేశాల్లో ఉన్నారు. అందరం కలిపి కొత్తగా ఆన్లైన్ కిట్టి, వెరైటీ గేమ్స్, డిజైన్ చేస్తున్నాం. కాబట్టి అత్తయ్య గారు 10-15-20 రోజులు మీ మనవల పనులన్నీ కూడా మీరే చూసుకోండి. మీకు కూడా కొంచెం కాలక్షేపం జరిగినట్లుంటుంది.
0: నీ పెళ్ళైన 10 ఏళ్ల నుంచి ఇంటి పని, వంట పని, మనవరాల పని అన్నీ నేనే చేస్తున్నాను కదా. పెళ్ళైన కొత్తలోనేమో కొత్త కోళ్ళు అన్నావు, తర్వాత కడుపు వరుసగా 2 కూతుళ్ళు, ఆ తర్వాత స్కూల్స్, అడ్మిషన్స్. పెళ్ళైన దగ్గర నుంచి ఒక సరదా సందడి లేదని సినిమాలు, షికార్లు, బీచ్లు, కిట్టీలు అంటూ తిరిగావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నా పనులే కదా అన్నీ కూడానా?
1: అన్నీ వింటూనే ఉన్నాను. ఏదో అన్ని పనులు మీరే చేసేసినట్లు. కూరలు తరగడం, మిక్సీ వేయడం, ఆకుకూరలు అయితే అన్నీ ఒలిచి శుభ్రం చేయడం మావయ్య గారే చేస్తున్నారు కదా. కేవలం పొయ్యి ఎక్కించడమే కదా మీ పని. అది

0: కూడా ఒక పనేనా? ఏవో నాలుగు సామాన్లు తోమి మాప్ పెట్టి మీ మనవరాళ్ళకి మీ సరదా కొద్దీ జడలు వేసి రెడీ చేసి బాక్సులు కట్టి పడేస్తే మావయ్య గారే కదా పికప్పింగు డ్రాపింగు. ఏముంది ఇందులో? మీరు చేసింది మీ సరదా కోసం, సంతోషం కోసం, మీరు కావాలని చేసినవే అన్నీ కూడా.
1: అయ్యో తల్లి, నువ్వు చెప్పే వరకు నాకు ఆ విషయం తెలియదులే.
2: అమ్మ శీర్షా, శిరీషా, శీర్షానా, ఇది ఏదో ఒకట్లే నీ పేరు. ఎంత చక్కగా చెప్పావమ్మా, అన్నీ మీ అత్తమామల సరదా కోసమేనా? వాళ్ళు పాపం ఎన్ని చాకరీలు చేసినా కొడుకు కోడలు పంచనన్నా పడున్నారు. రేపు నీకు కొడుకులు కూడా లేరు, నీ పరిస్థితి ఏంటో.
0: నిజమే దుర్గా ఆంటీ గారు, మీరు చెప్పింది అట్టేసినమ్మా తిరగేయకపోదు. ఈరోజు అత్తగారు రేపు నేను అనుకుంటూనే బయటికి, అత్తయ్య గారు నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీ చేత మావయ్య గారి చేత ఏ పనులు చేయించను. ఇక మీదట మానిక్యూర్లు, పెడిక్యూర్లు, ఫేషియల్లు, మేకప్ ప్యాక్లు, మీటింగ్లు, కిట్టీలు ఏవైనా సరే, ఇల్లు, భర్త, పిల్లలు, అత్తమామల తరువాతే ఏవైనా, ముందు మీరు లేచి ఏసీలో కూర్చోండి, మీకేమైనా చేసి పెడతాను. మావయ్య గారిని కూడా పిలవండి. నాకు జ్ఞానోదయం అయ్యింది, నన్ను క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. ఇంతవరకు అత్త కోడళ్ళు అనే స్కిట్ విన్నారు. ఇప్పుడు శివుడు, వెంకన్న, జానపద గేయం, వెంకటరత్నం గారు, కొత్త లక్ష్మి గారు, లక్ష్మీభవానీ గారు కలిసి పాడతారు.

0: ఈ స్టూడెంట్ ఇష్టమే
1: చందామామ,
0: వెంకన్న ఇష్టమే
1: చందామామ,
0: వారిద్దరి కలిగే
1: చందామామ,
0: వారిద్దరి కలిగే
1: చందామామ,
0: జగతికంత

ఇప్పటి వరకు చందమామ అనే జానపద గీతాన్ని వెంకటరత్నం గారు, లక్ష్మీ భవానీ గారు, కొత్త లక్ష్మి గారు పాడి వినిపించారు. ఇప్పుడు మరణం ఇంత గొప్పదా అనే ఒక కథ వింటారు. మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు, కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇవి చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలు. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న రెండు పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది.

0: దాని నీరు త్రాగండి, మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు. రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకొని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా, నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు. గత 50 ఏళ్ళుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు త్రాగడం మానేశాను. అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను. రాజు ఆలోచించాడు. అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే? పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు రాజు. నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని. సన్యాసి ఇలా అన్నాడు, సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది, దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు ఒకటి కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకొని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు. రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ పోట్లాడుకోవటం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు. 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారుమూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏళ్ళు, నా కుడివైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు, నాకు కుడివైపున మా నాన్న ఉన్నాడు, అతనికి 350 సంవత్సరాల వయస్సు, అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు, మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని జపిస్తే అది తీర్థ స్నానం, పవిత్ర స్నానంలాగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్రలాగా ఉంటుంది. ఆహారం ఉండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది. తెలుసుకో నాయన. ఇంతవరకు మీరు లక్ష్మీ భవానీ గారు చెప్పిన మరణం ఎంత గొప్పదా అనే కథ విన్నారు. ఇప్పుడు దుర్గా ప్రసన్న గారు మలి వయస్సులో స్త్రీ అనే అంశం గురించి తెలియజేస్తున్నారు.
1: మలి వయస్సులో స్త్రీ, సాధారణంగా తెలుగు కుటుంబాల్లో 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు అంతవరకు అత్తమామలు, భర్త, పిల్లలు మరియు బాధ్యతలతో గడిపేస్తూ తమ మీద శ్రద్ధ తీసుకోకుండా అశ్రద్ధగా ఉంటారు. ఆరోగ్యం, ఆహారం, శారీరక వ్యాయామం, నడక, ఆధ్యాత్మికత, కుటుంబ సభ్యులతో గడపడం అవసరం. ఆహార విషయంలో హార్మోన్ల అసమతుల్యం, మెనోపాజ్ వలన ఆవిర్లు చిరాకు కలుగుతాయి. కాబట్టి వారు ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారైనా పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అంతవరకు ఉమ్మడి కుటుంబంలో బాధ్యతల వలన చాలామంది స్త్రీలు వారుకున్న ఎన్నో అభిరుచులు, అలవాట్లు, కళల పట్ల అసంతృప్తిగానే ఉంటారు. అదృష్టవశాత్తు భర్త, పిల్లలు, కొంతమంది అత్తమామలు ప్రోత్సాహంతో తమలో దాగి ఉన్న కళలను సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, వంటలు, అల్లికలు వంటి వాటిని మరలా మెరుగుపరుచుకుని వారి నైపుణ్యాన్ని 10 మందికి పనికొచ్చేలా చేస్తూ ఉంటారు. మన అనుభవంతో పిల్లలకు కథలు, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి. ఇలాంటివి చేయడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది. దగ్గరలోని ఆలయాలకు వెళ్ళి లలిత

0: విష్ణు, సుందరకాండ, గీత వంటి పారాయణాలు చేయాలి. చిన్న చిన్న పనులు చేయాలి. వాటి ద్వారా చాలామంది పరిచయాలు అవుతారు. ఇంట్లోనే సేంద్రియ ఎరువులు ద్వారా కిచెన్ గార్డెన్ లాంటిది పెంచుకుంటూ, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పూలు పెంచుకుంటూ అవి తిని ఆరోగ్యంగా ఉంటూ అందరికీ పంచుకోవడంలో సంతోషం ఉంటుంది. వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు వెళ్ళి వారితో కాలక్షేపం చేసి చిన్న చిన్న బహుమతులు, తినుబండారాలు తీసుకెళ్లి వారితో గడిపినప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. వీటన్నిటికీ తగిన ఆర్థిక వసతులు ఉండాలి. కాబట్టి స్త్రీలు ఎప్పుడు కూడా వారికంటూ ఆదాయం కలిగి ఉండేలా చూసుకోవాలి. పెన్షన్లు, పొదుపు చేసిన డబ్బు, పుట్టింటి ద్వారా వచ్చిన ఆదాయం కానీ, చిన్న చిన్న వ్యాపారాలు, పచ్చళ్ళు, పొడులు, అప్పడాలు, వడియాలు, హెయిర్ ఆయిల్స్ తయారు చేసి అమ్మడం ద్వారా ఆదాయం పొందవచ్చు. అప్పుడప్పుడు యాత్రలకు, ఇతర ప్రదేశాలకు వెళ్ళొస్తూ ఉండాలి. తద్వారా కొంత మార్పుగా ఉంటుంది. ఎప్పుడు చురుకుగా ఉంటూ, ఉత్సాహంగా ఉంటూ, చిన్నపిల్లలతో మమేకమై, తమ వయసు మర్చిపోయి ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు కలిగి ఉండి, చేదోడు వాదోడుగా ఉంటూ, వారికి తగిన సహాయాలు చేస్తూ, అలా అందరితో సానుకూల దృక్పథంతో ఉండడం వల్ల ఎంతో ఆనందంగా మలివయసును మలుచుకోవచ్చు.
1: ఇంతవరకు దుర్గా ప్రసన్న గారు మలివయసులో స్త్రీ గురించి ఎంతో చక్కగా మనకు తెలియజేశారు. ఇప్పుడు సునీత గారు ఒక పాట పాడి వినిపిస్తారు.

మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో నవయుగ మహిళా మండలి సభ్యుల కదంబ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీమతి కొత్తాలక్ష్మి. మహిళావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అందరికీ నమస్కారాలు. నా పేరు సిహెచ్ గీతిక. నేను కేంద్రీయ విద్యాలయ వాల్టేజ్ స్కూల్లో 6th class చదువుతున్నాను.
1: నా పేరు సాహితి. నేను ది ప్రెసిడెన్షియల్ స్కూల్లో 8th class చదువుతున్నాను.
2: నా పేరు టి హరిణ్య. నేను శ్రీ సత్యసాయి విద్యావిహార్ స్కూల్లో 7th class చదువుతున్నాను.
1: ఇప్పుడు మేము ఒక పాట పాడుబోతున్నాము.

0: నా పేరు డినిషాన్. ఈరోజు నేను కొన్ని సామెతలు చెప్పబోతున్నాను. పిట్ట కొంచెం కూత ఘనం, కాకి పిల్ల కాకికి ముద్దు, గోరంత దీపం కొండంత వెలుగు, దూరపు కొండలు నునుపు, పోరు నష్టం పొత్తు లాభం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, మనసుంటే మార్గం ఉంటుంది, కోటి విద్యలు కూటి కొరకే, సంతోషమే సగం బలం, నిదానమే ప్రధానం, చెప్పటం కంటే చేయడం మేలు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు కీర్తన. నేను 5th క్లాస్ చదువుతున్నాను. పెన్ స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు నేను ఒక శ్లోకం చెప్పబోతున్నా. గురవే సర్వ లోకానాం విషజ బహరోగినం ఇదియే సర్వ ఇద్యానాం శ్రీ దక్షిణమూర్తయే నమః. ఇప్పుడు నేను పద్యం చెప్పబోతున్నా. అమ్మలగన్న ఇమ్మ ముగ్గురమ్మలు మోరుపోటమ్మున చాలా పెద్దమ్మ సురారమ్మ కన్నులు నమ్మిన వేరుపోటమ్మున మనమ్మున ఉండినమ్మ దుగ్గ నాయమ్మ ప్రపాతి ఇచ్చుత మహుత్త సంపదల్. ఇప్పుడు నేను కథ చెప్పబోతున్నా. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉంటారు. ఆ రాజు రాత్రి వేటకెళ్తారు. వెళ్తే అక్కడ పెద్ద వర్షం పడుతుంది. పడితే అప్పుడు ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు. అప్పుడు ఒక మామ తీస్తారు తలుపు. బాబు ఎవరు నువ్వు అని మామ అడుగుతుంది. అడిగితే రాజు అంటారు, నేను వేరే ఊరి నుంచి వచ్చాను, నేను రేపు పొద్దున్న వెళ్ళిపోతే ఒక్కరోజు నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని రాజు అడుగుతాడు. అడిగితే అప్పుడు మామ అంటది, సరే ఉండు బాబు అని చెప్పి ఇంట్లోకి రాణిస్తుంది. అప్పుడేమో రాజు అంటారు, మామ నాకు ఆకలి వేస్తుంది, ఏమనుకోకపోతే అన్నం పెడతావా అంటే, అప్పుడు మామ అంటది, సరే బాబు పెడతానని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. వెళ్తే ఇంట్లో ఏమీ ఉండదు. అప్పుడు పెరట్లోకి వెళ్ళి

0: గట్టి తీసుకుని వచ్చి రెడ్డి పచ్చడి చేసి ఇస్తుంది. ఇస్తే అప్పుడు రాజుకి బాగా నచ్చుతుంది. ఆహా ఓహో ఎంత బాగుందో మామ అని చెప్తారు. చెప్తే అప్పుడు అన్నం తినేసాక మామ అంటది, నేను ఇంట్లో ఒకటినే ఉంటున్నాను కదా బాబు, నాదేది అందుకునే ఒక మంచమే ఉంది, అందుకునే నువ్వు మంచం మీద పడుకో, నేను కిందని పడుకుంటాను అని చెప్తాది. అప్పుడేమో రాజు అంటే సరే అని చెప్తే ఏమో పొద్దున్నే వెలుగొస్తుంది కదా, అందుకునే అందరికి రాజు అని తెలిసిపోతుంది కదా, అందుకునే పొద్దున్నే మామ లేవక ముందు రాజు వెళ్ళిపోతారు వాళ్ళ ప్యాలెస్కి. వెళ్ళాక వాళ్ళ భటుల్ని ఆ మామ ఇంటికి పంపిస్తారు. పంపిస్తేమో ఆ భటులు ఏమో తలుపు కొడతారు. కొడితేమో మామ తీస్తుంది ఎవరు బాబు నువ్వు అని. అడిగితేమో భటులు చెప్తారు, నిన్న రాత్రి ఒక అబ్బాయి వచ్చారు కదా, అతను ఎవరు కాదు రాజు అని చెప్తారు. చెప్తేమో మామ ఏమో భయపడిపోతుంది. భయపడిపోయి నాకేం తెలియదు బాబు, నిన్న రాత్రి ఆయన రాజు అని తెలియక నేను గడ్డి పచ్చడి పెట్టాను, నన్ను క్షమించండి అని చెప్తే ఇప్పుడు నేను రాజు పిలుస్తున్నారని భటులు చెప్తారు. చెప్తే అప్పుడు వాళ్ళ ప్యాలెస్కి వెళ్తారు. వెళ్తే ఏమో ఒక రాజు కుర్చీలో కూర్చుంటారు. కూర్చుంటే ఏడుస్తూ వెళ్ళి బాబు మీ రాజు అని నాకు తెలీదు అని చెప్పి మామ అంటది. అంటే మామ నేను నిన్ను శిక్షించడానికి ఏం పిలవలేదు, నిన్న రాత్రి గడ్డి పచ్చ చేసావు కదా అది ఎంత బాగుందో ఒకసారి చేసి పెడతావా అంటే సరే అని చెప్పి గడ్డి తీసుకుని వచ్చి గడ్డి పచ్చ చేస్తుంది. చేసి ఇస్తే ఇష్టంతో తింటారు రాజు. ఇంకా కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తారు కథగంచికి మన ఇంటికి.
1: అందరికీ నమస్కారం, నా పేరు డీర్ వికాస్.
2: అందరికీ నమస్కారం, నా పేరు కృష్ణ.
1: మేమిద్దరం 9వ తరగతి చదువుతున్నాము. మేము బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నుంచి వచ్చాము. కృష్ణ నీకు తెలుసా భారతదేశంలో గులాబీ నగరం అని ఏ నగరాన్ని అంటారు?
2: జైపూర్.
1: మరి నీకు ఈ విషయం తెలుసా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏది?
2: నైలు నది. మరి నువ్వు నాకు అడుగుతున్నావు కదా, నేను నీకు అడగనా, వైట్ గోల్డ్ అని సాధారణంగా దేనిని అంటారు?
1: పత్తి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది?
1: సహారా ఎడారి. మరి నీకు ఈ విషయం తెలుసా, భారతదేశంలో అత్యధిక లిటరసీ రేట్ కలిగిన రాష్ట్రం ఏది?
2: కేరళ.
1: బ్లూ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
2: జోధ్పూర్.
1: నీకు ఈ విషయం తెలుసా, మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది?
2: చర్మం.
1: రామాయణం మహాభారతం భాగవతం ఏ భాషలో రచించారని తెలుసా?
2: సంస్కృతంలో.
1: సరే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పు, భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు?
2: సరోజినీ నాయుడు.
1: తెలుగులో మొదటి మూకీ చిత్రం ఏది?
2: దీని జవాబు నాకు తెలీదు, మరి నీకు తెలుసా?
1: అవును నాకు తెలుసు, భీష్మ ప్రతిజ్ఞ. ఇది 1921లో వచ్చింది.
2: మరి నీకు ఈ జవాబు తెలుసా, తెలుగులో మొదటి టాకీ చిత్రం ఏది?
1: మంచి కష్టమైన ప్రశ్న అడిగావు. దీని జవాబు ఇది అయ్యుండొచ్చు, భక్త ప్రహ్లాద. ఇది 1932లో వచ్చింది.
2: కరెక్ట్ ఆన్సర్ చెప్పావు.
1: భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది ఎవరు?
2: నాకు ఈ ప్రశ్నకు జవాబు తెలుసు, శ్రీ పింగళి వెంకయ్య గారు.
1: కృష్ణ బాగానే చెప్పారా, నీకు అన్నీ తెలుసు.
2: నువ్వు బాగానే చెప్పావురా, నువ్వు మంచి కష్టమైన క్వశ్చన్సే అడిగావు. నేను కృష్ణని నేను ఇప్పుడు పద్యాలు చెప్పబోతున్నాను. గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్నకెప్పుడు దిద్దుకోవాలి నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. దీని భావం, తెలుగు బిడ్డ జరిగిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు, అవకాశం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి, కాలం విలువ తెలుసుకొని చదువుకోవాలి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దాని హీను చూసి ధనము నవ్వు, కథన భీత చూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం, ఓ వేమ ఈ భూమి నాది అని అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది, ఈ ధనం నాది అని మమకారంతో ధనం జోలికి పోనివాడిని చూసి ధనం నవ్వుతుంది, యుద్ధం అంటే భయపడే పిరికివాడిని చూసి యముడు నవ్వుతాడు. మరో పద్యం, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనమ్ము విద్యార్థనంబురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని భావం, తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచుకోలేరు దొంగలెత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు, ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం.
1: నా పేరు డీర్ వికాస్. ఇప్పుడు నేను కొన్ని గుడ్ హ్యాబిట్స్ చెప్పబోతున్నాను. ఎప్పుడూ సత్యమే పలుకవెళ్ళను, ఎవరి మనసును నొప్పించరాదు, పెద్దలను గౌరవించవలను, అతిగా మాట్లాడరాదు, తోటి వారికి సహాయపడవలను, పెద్దలకు ఎదురు చెప్పరాదు, దుష్టులకు దూరముగా ఉండవలను, మన దేశమును రాష్ట్రమును ఊరిని నేలను ప్రేమించవలను, ఇంటికి వచ్చిన అతిథిని అవమానించరాదు, మన గురించి మనం గొప్పలు చెప్పరాదు. ధన్యవాదాలు.

0: అందరికీ నమస్కారాలు. నా పేరు సిహెచ్ గీతిక.
1: నా పేరు సాహితీ.
2: నా పేరు టి హరిణ్య.
0: ఇప్పుడు మేము పాహి కళ్యాణ రామ అనే ఒక పాట పాడబోతున్నాము.

0: ధన్యవాదాలు అందరికీ.
1: ఇప్పుడు మేము రెండు పొడుపు కథలు చెప్పబోతున్నాము. కితకిత తలుపులు, కితార తలుపులు ఎప్పుడు తెరిచిన చెప్పుడు కావు. అవి ఏమిటి?
2: అవి కళ్ళు, చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నము, తీయగా నుండు. అది ఏమిటి?
1: అది కొబ్బరికాయ. థ్యాంక్ యూ.
3: ధన్యవాదాలు.
1: నా పేరు సాహితి. ఇప్పుడు నేను హిందీలో ఒక పోయం చెప్పబోతున్నాను. ఆయి గర్మీ జోరో కి హవా చలీ హే గరం గరం, నానీ కే గర్ జాకర్ కే ఆమ్ ఖాయంగే నరం నరం. థ్యాంక్ యూ.
4: నా పేరు డి సాయి యశ్వంత్. నేను అక్షరా స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక నీతి కథ చెప్పబోతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఒక జింక మంచి స్నేహితులుగా ఉండేవి. ఒకరోజు

0: ఇంకా తన స్నేహితుడితో నాకు ఇక్కడ మంచి గడ్డి తిరుగుతుంది, కానీ కొన్నిసార్లు వేటగాళ్ళు వస్తారని భయంగా ఉంది అని అంది. దానికి కాకి, భయపడకు, నేను ఎత్తైన చెట్టు మీద నిన్ను అన్ని గమనిస్తూ నిన్ను కాపాడుకుంటాను అని ధైర్యం చెప్పింది. ఒకరోజు అనుకోకుండా ఒక నక్క జింకను చూసి దానిని మోసగించి ఆహారంగా మార్చుకోవాలని ప్లాన్ చేసింది. నక్క జింక దగ్గరికి వచ్చి, మిత్రమా, నేను కూడా నీలాగే ఒంటరిగా ఉన్నాను, నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. జింక నమ్మి నక్కతో తిరగడం మొదలుపెట్టింది. కాకి జింకని హెచ్చరించింది, నక్కలు మంచివి కావు, అవి మోసం చేస్తాయి, దాన్ని నమ్మకు. కానీ జింక కాకి మాట వినలేదు. ఒకరోజు నక్క జింకను కావాలనే రైతుల పొలంలోకి తీసుకెళ్ళింది. అక్కడ జింక కాలు పొలంలోని కంచలో ఇరుక్కుపోయింది. నక్క, నేను నీకు సాయం చేస్తాను అని చెప్పి జింక బాధను చూసి లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి దాక్కుంది. రైతు చేతిలో కర్ర పట్టుకొని జింకను కొట్టడానికి రావడం కాకి గమనించింది. కాకి వెంటనే తన స్నేహితుడైన జింకను కాపాడడానికి ఒక ఉపాయం ఆలోచించింది. అది నేరుగా రైతు పొలం వైపు వెళ్ళి చనిపోయినట్టు నేల మీద పడిపోయింది. రైతు జింకను వదిలిపెట్టి కాకిని పట్టుకోవడానికి పరిగెట్టాడు. అదే సమయంలో జింక కంచె నుండి తన కాళ్ళను బయటకు లాగి అక్కడి నుంచి తప్పించుకుంది. రైతు దగ్గరికి రాగానే కాకి ఎగిరిపోయింది. అలా కాకి తన ప్రాణాలకు తెగిచ్చి జింకను రైతు బారి నుండి కాపాడింది. ఈ కథ నీతి, ఆపదలు ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అందమైన మాటలను నమ్మి మాసపోకూడదు. ధన్యవాదాలు.
1: నా పేరు సిహెచ్ గీతిక. ఇప్పుడు నేను హిందీలో ఒక పోయం చెప్పబోతున్నాను. చాంద్ ధీరే ధీరే రాత్ మే చల్తా హే, తారే చుప్కే సే సప్నే బుంతా హే, హవా పేడో మే గీత్ సునాతా హే, తబ్ యే దునియా శాంత్ సే లగతీ హే. ధన్యవాద్.
2: నా పేరు దేవమితా. నేను ఆసరి తాడబడుతున్నా. నేను ఒక శ్లోకం చెప్పస్తా. భక్కుతున్న మాయా కాయ శివుడ కోటి సమపడ నేరికి మన్ కుడుమేదేవా సరవ్ కాడేసు సరవ్రా. థ్యాంక్ యూ. నేను ఒక్క పోయం చెప్పేస్తా.

0: నమస్కారం, నా పేరు కీర్తన.
1: అందరికీ నమస్కారం, నా పేరు డీర్ వికాస్. కీర్తన, నేను నీకు కొన్ని పొడుపు కథలు అడుగుతాను, నువ్వు దానికి జవాబు చెప్పగలవా?
0: చెప్తాను.
1: రాజావారి తోటలో రోజా పువ్వులు చూసేవారే గాని కోసేవారు లేరు, అది ఏమిటి?
0: నక్షత్రాలు.
1: బాగా చెప్పావు. ఇప్పుడు నేను నీకు ఒక పొడుపు కథ అడుగుతాను, దీనికి జవాబు చెప్పు. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు, ఏమిటది?
0: తమిళపాక.
1: ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, జవాబు చెప్పు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి వడ్డించు బొమ్మ, దీని జవాబు ఏంటి?
0: తెలు కదా.
1: ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇది నువ్వు చెప్పలేవేమో,
0: అడుగు చూద్దాం.
1: చారల చారల పాము, చక్క చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము, అంటే ఇది ఏమిటి?
0: పొట్లకాయ.
1: సరైన జవాబు. ఇప్పుడు నేను నీకు ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను. చిటారు కొమ్మను మిఠాయి పొట్లము, ఇది ఏమిటి?
0: తేనె కదా.
1: నీకు ఇది తెలియదు అనుకున్నాను, కానీ చెప్పావు. సరే ఇంకోటి అడుగుతాను, చెప్పు చూద్దాం. జోడు గుర్రాల మీద ఒకటే రాజు, ఎవరో చెప్పుకో.
0: పాముకోళ్ళు కదా.
1: సరైన జవాబు చెప్పావు. ఇప్పుడు నేను నీకు ఇంకొక ప్రశ్న అడుగుతాను, చెప్పగలవా? ఇంటి వెనక ఇంగువ చెట్టు ఎంత కోసినా గుప్పెడు కాదు, ఏంటో చెప్పుకో.
0: పొగ.
1: సరైన జవాబు చెప్పావు. ఇప్పుడు నేను నీకు ఒక కష్టమైన ప్రశ్న అడుగుతాను, ఇది నువ్వు చెప్తావేమో చూద్దాం. చిన్న కంచం పెద్ద కంచం, నూకు బువ్వ నూరు బొట్లు, అంటే ఏమిటి?
0: చెంతబామ మేఘాలు.
1: ఇంకా నక్షత్రాలు మరియు వాన. ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను, ఇది నువ్వు చెప్తావేమో చూద్దాం. సూర్యుడు చూడని గంగ, చాకలి ఉతుకని మడుగు,
0: కొబ్బరికాయ నీళ్లు కదా.
1: ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు.
1: నా పేరు డి నిషాన్. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు కాలభైరవ అష్టకం చెప్పబోతున్నాను. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవంబజే భానుకోటి భాస్వరం భవాప్తి తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలం అక్షరం కాశికాపురాధినాథ కాలభైరవంబజే శూలటంక పాసదండ పానిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవంబజే భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనన్మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవంబజే ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మ పాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశ పాస శోభితాంగ మండలం కాశికాపురాధినాథ కాలభైరవంబజే రత్నపాదుకా ప్రభాభిరామ పాదయగ్మకం నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పణాసనం కరాలదం శ్రుమోక్షదం కాశికాపురాధినాథ కాలభైరవంబజే అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవంబజే భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పటిం కాశికాపురాధినాథ కాలభైరవంబజే కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనం శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం.
2: చిన్నారుల కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఈనాటి సాయంత్రం ప్రసారాల్లో 6:30 సాయం సమీరం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. తర్వాత అంశం వికాసం. అటల్ ఆవాసీయ విద్యాయోజన. మూడవ అంశంగా 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి ఆకాశవాణితో వారి అనుబంధం పంచుకుంటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి నాటిక ప్రసారమవుతుంది.

0: రంగయ్య, రే రంగయ్య,
1: హాయ్.
0: ఆ న్యూస్ పేపర్ ఎలా తీసురా.
1: హాయ్, తెత్తున్నానండి. ఇదిగోండి.
0: రే, అలాగే వెళ్ళి ఓ కప్పు కాఫీ పట్టుకురా.
1: అట్టగానండి, క్షణాల్లో తెత్తాను.
0: ఓకే, వెళ్ళు వెళ్ళు. ఏం వార్తలు ఉన్నాయో ఈరోజు? రాష్ట్రంలో ముగిసిన ఎన్నికలు, హైదరాబాద్లో అత్యల్పంగా నమోదైన ఓటింగ్ శాతం. అద్గది, అది క్రమశిక్షణ అంటే. సరిగ్గా ఓటింగ్ రోజు ఓటు వెయ్యకపోవడం అంటే మాటలా? హాయిగా ఏసీలో కూర్చొని, మనం వెయ్యకపోతే ఏంటి, మనం ఒక్కరం వెయ్యకపోతే ఏమవుతుందిలే అని ఓటేసే రోజుని సెలవు రోజుగా మార్చుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని జాలీగా సమయాన్ని గడపడం అలవాటైన మన వాళ్ళకి ఇదేమన్నా కొత్తా?

0: అయినా ఓటు వేస్తే ఆశ్చర్యం కానీ వెయ్యకపోతే ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. బాధ్యతగా ఓటేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే ఇంకా మన దేశం ఇలా ముందుకు పోతుంది.
1: ఇదిగో అయ్యా కాపీ.
0: ఒరే రంగిగా, నువ్వు ఓటేసావా?
1: హాయ్, మొన్న ఊరెళ్ళి వేసొచ్చాం కదండీ.
0: శభాష్, మొత్తానికి ఎవరికో ఒకరికి వేసావుగా.
1: హాయ్.
0: అవునరా, వీడేశాడా?
1: ఎవరండే?
0: ఇంకెవర్రా, నా సుపుత్రుడు.
1: వేసేసానండి.
0: ఏం వేసాడో ఏంటో. అవును, ఇంతకీ ఎక్కడికెళ్ళాడ్రా వీడు?
1: ఏమోనయ్యా, బాబుగారు నుంచి ఊరంతా ఎతికాను, ఎక్కడా కనిపించలేదయ్యా.
0: వాడు అక్కడ ఇక్కడ ఎందుకుంటాడ్రా? ఉందిగా, ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండి ఉంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే.
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్న ఏం చేసావురా? ఆడపిల్లి వారు వస్తున్నారు, వెళ్ళి వాడిని పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి

0: ముందుగా ఊరు చివర ఓ నాటకాల కంపెనీ, అక్కడే ఉండుంటాడు.
1: వెళ్ళి తీసుకురమ్మంటారయ్యా.
0: ఎందుకు? ఆ వంకతో నువ్వు కూడా నాటకం చూద్దామనే?
1: అది కాదయ్యా.
0: మాట్లాడకో. మొన్నేం చేసావురా? ఆడపిల్లలు వారు వస్తున్నారు, వెళ్ళి వాడిని పిలుచుకురారా అని పంపిస్తే వాడితో పాటు నాటకాలాడి అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వస్తావా?
1: అయ్యా అది
0: బుద్ధి లేకపోతే సరే. అవును, నాటకం పేరేమిట్రా అన్నావు?
1: గుండీలు తీసిన బంటండే.
0: ఈ మధ్య బంట్లు గుండెలు తీయడం మానేసి గుండీలు జిప్పులు తీస్తున్నారన్నమాట.
1: హాయ్, ఆ నాటకంలో జమీందార్ చొక్కాకు అన్ని వజ్రపు గుండీలే ఉంటాయండే. ఆయన గుండెలు తెస్తే ఏమవుతుందని పనుడు బాగా ఆలోచించి గుండీలు ఎత్తుకెళ్ళాడండి.
0: ఆ గుండెలతో పాటు నిన్ను కూడా ఎత్తుకుపోయి అంటే ఓ పీడ పోయిండి. నవ్వింది చాలు. వేధావు నవ్వు నువ్వును. మళ్ళీ నవ్వావో, ఉన్న పళ్ళు పీకించేసి పెట్టుడు పళ్ళు చేయించేస్తాను సుంట సుంట అని. అయినా చక్కగా చదివి ఉద్యోగం సంపాదించక ఈ నాటకాల పిచ్చేమిట్రా వీడికి.
1: అయ్యా నాకు తెలియక అడుగుతాను, నాటకాలంటే మీకు ఎందుకంత కోపం?
0: కోపం కాకపోతే మరేమిట్రా? ఇలా నాటకాలు నాటకాలు అంటూ తిరిగిన వాళ్ళు జీవితంలో చివరికి ఎందుకు పనికి రాకుండా పోయారు? ఎంతమందిని చూడలేదు.
1: అదేం కాదులే బాబయ్య, బాబుగారు నోరిప్పి డైలాగ్ చెప్పినారంటే అట్లా సూత్తు ఉండిపోవాల్సిందే. ఆ యాక్టింగు అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుందయ్యా.
0: అవకాశాలు లేక సమయం కలిసి రాకపోతే అదే నోటితో అడుక్కు తినాల్సి వస్తుందిరా వేధావా.
1: అట్ట ఏం జరగలేదు బాబయ్య, బాబుగారు మగజ్జాతకుడు, స్టేజీ ఎక్కిండంటే హీరోలగా దగదగదగా మెరిసిపోతాడు.
0: ఏం మెరిసిపోతాడో ఏమోరా, నా చింతంతా వాడి భవిష్యత్తు గురించే. ఇలా నాటకాలు వేసుకుంటూ తిరిగి చివరికి ఏమైపోతాడో అని.
1: అబ్బా, ఎప్పుడు బాబుగారి గురించి ఆలోచిస్తారయ్యా? కూసింత మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా.
0: సరేరా, నేను అలా వెళ్ళి కాసేపు నడుము వాలుస్తాను. వాడొస్తే ఓసారి పిలువు. ఇవాళ అటో ఇటో తేల్చి పారేస్తాను.
1: అట్టాగా అయ్యా, నేను పిలుస్తానుగా, మీరు వెళ్ళండి.
0: సరేరా.
1: ఫోన్ వస్తుంది. హలో, అటే పౌలు, ఇటే రంగయ్య.
2: హలో రంగయ్య, నేను సూర్యంబాబుని మాట్లాడుతున్నాను.
1: చెప్పండి బాబు.
2: రంగయ్య, మన దొడ్లో వేప చెట్టుకు పశువులు కట్టేసే తాడుంది కదా, అది వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎందుకు బాబు, స్టేజి మీద పశువులు కూడా యాక్టింగ్ చేస్తున్నాయా?
2: అవునరా, నువ్వు వచ్చి గడ్డేసి వాటిని మేపాలి. నవాపు, నవ్వాపి ఆ తాడు వెంటనే ఇక్కడికి తీసుకురా.
1: ఎట్టా తెచ్చేది బాబు? అయ్యగారు మీ మీద మండిపడిపోతుంటే.
2: ఎందుకేంటి?
1: ఈపులు విమానం మూత పోగించి ఇవాళ మీ సంగతి తేల్చేస్తానట.
2: అయినా నేను ఇప్పుడు రావట్లేదుగా.
1: మా పడేలకు వస్తారుగా,
2: అప్పుడు నువ్వు ఉంటావుగా.
1: అంటే ఈపుల మూతలు నాకు, ఈలలు సప్పట్లు మీకా?
2: అలా ఏం జరగదులే రంగయ్య, ఇదంతా మనకు పేరొచ్చేంతవరకే.
1: ఆ తర్వాత నువ్వు మనుషులు పెట్టి కుమ్మిస్తారు బాబో.
0: రే రంగిగా.
1: అయ్యి బాబోయ్, అయ్యగారుతున్నారండి.
2: సరే సరే, నువ్వు ఆ తాడుని తీసుకుని వెంటనే ఇక్కడికి వచ్చాయి.
1: అట్టగే బాబో.
0: రే రంగయ్య, ఎవరితో మాట్లాడుతున్నావురా?
1: అది మన పక్కీదులో ఓబులేష్ గాడున్నాడు కదండి, ఆడి గేదె ఎవరి మాట విన్నట్లేదండి.
0: ఎందుకుటో, గడ్డికి బదులు గారెలేమన్నా పెడుతున్నాడా వెధవా?
1: కాదండి, మన పెరట్లో తాడుంది కదండి, అది వాళ్ళ గేదె కట్టాలట, అట్టుకురమ్మన్నారండి.
0: సరే సర్లే. అది సరే, వీడెక్కడున్నాడంట?
1: రిహార్సల్స్ చేస్తున్నాడంటండి.
0: వాడు రిహార్సల్స్ చేస్తున్న విషయం నీకెలా తెలుసు?
1: మీరే అన్నారుగా బాబుగారు ఎప్పుడు నాటకాల కంపెనీలో ఉంటారని.
0: నిజమేగా
1: అయ్యా, మరి నేను వెళ్తానండి.
0: సరే, ఇదిగో గేదెను కట్టే నేపంతో అట్టించటే నాటకానికి వెళ్ళావు, నిన్ను దొడ్లో కట్టి పచ్చగడ్డి తినిపిస్తాను. అర్థమైందా?
1: అర్థమైందండి.
0: వెళ్ళా.

0: మెల్లిగా అయ్య గారు గారు విన్నారంటే.
1: ఏమవుతుందిలే, రోజు ఉండేదేగా.
0: మీకేం కాదయ్యా, నాకు నా ఇప్పుకే ప్రమాదం. ఈసారి నాటకానికి వెళ్తే నా చేత గడ్డి తినిపిస్తానండి.
1: ఎవరికి?
0: నాకే.
1: ఏం కాదులే రంగయ్య, నేనున్నానుగా. అమ్మో, సింహం జూలు విదిల్చుకొని గుమ్మం దగ్గర నిలబడుందే. రంగయ్య
0: బాబు,
1: ఇప్పుడు ఒక చిన్న నాటకం ఆడాలి.
0: ఎందుకు బాబు, గడ్డితో పాటు కుర్తి కూడా తాగిస్తారా?
1: వా, నేను చెప్పేది విను. ఇప్పుడు మనం నాటకం నుంచి రావట్లేదు,
0: మరెక్కడిని వస్తున్నామండే?
1: సినిమా, సినిమాకి వెళ్ళి వస్తున్నాం.
0: అయ్యి బాబోయ్, నాటకం అంటేనే డొక్కసించేస్తారు, ఇక సినిమా అంటే ఏకంగా సంపేస్తారేమో బాబు.
1: భయపడకు, నేనున్నాను కదా. రంగయ్య, అలా ప్రహ్లాదుడు ఆ జగన్నాటక సూత్రధారిని నిత్యం స్మరిస్తూ భక్తితో ముక్తిని పొంది తరించిపోయాడు.
2: ఎక్కడ నుండి రాక?
1: అది భక్త ప్రహ్లాద అనే భక్తిరస చిత్రానికి వెళ్ళొస్తున్నావు
2: నాన్న. ఏమి రంగయ్య?
0: అవునయ్య గారు, సినిమా భలే బాగుందండయ్యా. చిరంజీవి రౌడీలను బాతుంటే మగ రసవత్తంగా ఉందయ్యా.
1: చిరంజీవి రంగయ్యా, చిరంజీవి కాదురా.
2: నాటకాలు అయిపోయాయి, ఇక సినిమాల మీద పడ్డావా?
1: అది అది కాదు నాన్న.
2: ఏది ఏది కాదు? బుద్ధిగా చదువుకొని చక్కని ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుని హాయిగా బతికయ్యాక ఈ నాటకాల పిచ్చేమిట్రా నీకు?
1: నాన్న, అంటే నన్నేమైనా అనండి, నాటకాన్ని మాత్రం ఏమనకండి.
2: ఏ పౌరుషం పొడుచుకొస్తుందా?
1: పౌరుషం కాదు, కళ అంటే ప్రాణం నాన్న. అయినా పగటి కళలకనే మీలాంటి వాళ్ళకి కళ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుందిలే.
2: కన్న కళలు నిజం చేసుకుని సంపాదించబట్టే నువ్విలా ఏ చీకు చింత లేకుండా తిరగలుగుతున్నావు, అది గుర్తుపెట్టుకో. నీలాగా నేను కూడా నాటకాలంటూ ఊళ్ళు తిరుగుంటే ఈ పాటికి రోడ్డు పడి ఉండేవాళ్ళం.
1: చచ్చ, జీవితం అంటే కేవలం సంపాదన అనే మీలాంటి వాళ్లతో కళ గురించి మాట్లాడడం నాది బుద్ధి తక్కువ.
2: బుద్ధి తక్కువైంది కాబట్టే నాటకాల వెంబడి తిరుగుతున్నావు.
1: నాన్న,
2: ఇంకేం మాట్లాడకో, మర్యాదగా ఓ ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకో. ఇలాగే ఈ నాటకాలు గీటకాలంటూ తిరుగుతానంటే వెళ్ళి ఆ కొంపలోనే ఉండు.
1: సరే, ఉంటాను. కళ గురించి ఇంత చులకనగా మాట్లాడే మీకు దాని గొప్పతనం తెలిసాకే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతాను.
0: బాబుగారు,
1: నన్ను ఆపొద్దు రంగయ్య. నిద్రపుచ్చే కళకి, తట్టి నిద్రలేపే కళకి ఉండే తేడా తెలియని వాళ్లతో ఉండడం కన్నా అక్కడుండడమే ఉత్తమం. మీకు కళ గొప్పతనం ఏంటో కళ్లకు కట్టినట్లు చూపించి కళ్ళు తెరిపించేలా చేస్తాను. వస్తాను.
2: వెళ్ళరా, వెళ్ళు. నాలుగు రోజులు పోతే వెతుక్కుంటూ నువ్వే వస్తావు. వెళ్ళు.

0: బాబో నాటకం భలేగా ఉందండి.
1: రంగయ్య, సమయానికి నువ్వు తాడు తెచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే కర్టెన్స్ మార్చలేక చచ్చుండేవాళ్ళం.
0: మెల్లగా బాబు.

0: వస్తున్నా వస్తున్నా.
1: హలో ఆనందం గారు, ఎలా ఉన్నారు?
0: ఎవరండి మీరు?
1: నేనండి మూసను. ఏంటి అప్పుడే మర్చిపోయారా అయ్యా? మీరు ఢిల్లీలో గల్లీ గల్లీ చూడడానికి వచ్చి ఇడ్లీ తిందామని ఇంద్రభవన్ హోటల్లో కూర్చున్నప్పుడు మీ పక్కన నటకిరీటిలా నవ్వుతూ 4 గంటల పాటు నేటి నాటకాలు నాటి నాటకాలు అనే అంశంపై దీర్ఘంగా ఆలోచిస్తూ సుదీర్ఘంగా చర్చించుకున్నాం, గుర్తులేదుటండి?
0: ఏమోనండి గుర్తులేదు.
1: గుర్తులేదా? అయితే మీకు వివరంగా విడమరిచి చెప్పాల్సిందే. ఆ రోజు అమావాస్య, శనివారం, కారు మబ్బులు జోరుగా కమ్ముకుంటున్న సాయంత్రం వేళ, కుర్రకారు కేరింతలు కొడుతూ షికారులు చేస్తుండగా ఈ మూస ప్రాసతో కలిపి నాటకాలపై యాసలో రాయగా వాచికెక్కిన మహత్తర గ్రంథరాజాన్ని చదువుతూ అలా అలా రోడ్డుపై నడుస్తూ ఉండగా తొలిచూపులోనే మీ తలతో నా తలకాయను ఢీకొన్నప్పుడు
0: తలకేమన్నా బుడిపొచ్చిందా?
1: అక్కడే మీరు పొరపడ్డారు బ్రహ్మానందం గారు.
0: బ్రహ్మానందం ఏమిటి? నా పేరు ఆనందం.
1: పేరులో ఆనందం ఉంది కదండి, అది చాలు. ఎక్కడ ఆపాను?
0: అదేదో తొలిచూపన్నారే.
1: అది అలా మిమ్మల్ని అనుకోకుండా గుద్దినప్పుడు తల గుర్రున తిరుగుతుంది మూసగారు. దాన్ని అలా తిరగకుండా ఆపాలంటే తీయటి టీ చుక్క నోట్లో పడాల్సిందే అని తమరు అన్నారా లేదా?
0: నేనెప్పుడు అన్నానండి? నేను పక్క రాష్ట్రం వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు?
1: అది అయ్యా అలా అడిగారు బాగుంది. నేను ఒక గొప్ప నాటక రచయితను, మహత్తరమైన

0: పుస్తకాలు రాస్తూ ఉంటాను. పేపర్ మీద పెన్ను పెట్టానంటే వెన్నపూసలో వేలు పెట్టినట్టే జర జర జర జారిపోవాల్సిందే.
1: చేచే, నాటకాలా?
0: అలా అంటారేమిటండి, తమరికి నాటకాలంటే పడవా?
1: ఆ పేదెత్తితేనే నాకు చిరునెత్తుకొస్తుంది.
0: అలాగా నేను రాసిన ఓ నాటకంలో మీలాగే నాటకం అంటే చిరాకు పడే ఓ పెద్ద మనిషి చిర్రును తుర్రుమనిపించి బుర్రను సర్రును మెరిపించి మురిపించి రాసిన సంభాషణలు విన్నారంటే మీ అభిప్రాయం మార్చుకుంటారు.
1: అయ్యా, ఇంతకీ మీరెవరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఈ నాటకాల గురించి నాకెందుకు చెప్తున్నారు?
0: వస్తున్నా వస్తున్నా, అక్కడికే వస్తున్నానయ్యా. మీ అబ్బాయి సూర్యం మామూలు వ్యక్తి కాదు, రాబోయే తరానికి కాబోయే హీరో, రంగస్థలం మీద మార్తాండులా వెలిగిపోయే అద్భుతమైన నటుడు. అతగాడు నేను రాసిన దాల్చిన చెక్క అనే నాటకంలో సుగంధ ద్రవ్యాలు అమ్ముకునే హీరో పాత్రకి సరిగ్గా సరిపోతాడు. అందుకే అతన్ని మిమ్మల్ని తీసుకుపోదామని వచ్చాను.
1: ఓహో, తమరు అందుకొచ్చారన్నమాట?
0: అవునవును.
1: వాణ్ణి నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టా. ఊరి చివర ఓ నాటకాల కంపెనీ ఉంది, అక్కడ ఉంటాడు. అక్కడికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకోండి. వెళ్ళండి.
0: అయ్యా, మీరు రాకపోతే ఎలాగండి? మీరు రావాల్సిందే, వచ్చి తీరాల్సిందే.
1: ఏమిటయ్యా నీ గోల? నాకు నాటకాలంటే విరక్తి, నేను రానని చెప్పాను కదా.
0: అమ్మమ్మమ్మమ్మమ్మ, అదేం కుదరదండి, మీరు రావాల్సిందే రావాల్సిందే.
1: ఇదిగో మూస, నన్ను విసిగించకుండా మర్యాదగా బయటికి నడు.
0: నేను వెళ్ళనండి.
1: ఎందుకెళ్ళావు?
0: వెళ్ళనంటే వెళ్ళనండి.
1: అదే, ఎందుకెళ్ళావు?
0: నా ఇష్టం అండి.
1: అంటే మా ఇంట్లో నీ ఇష్టం ఏమిటయ్యా?
2: ఆనందం గారు, ఆనందం గారు.
1: ఎవరు, లోపలికి రండి.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
1: ఎవరు కావాలండి?
2: నా పేరు ఉల్కాపాతం అండి.
0: ఉల్కాపాతమా, అదేం పేరండి?
2: అంటే నేను పుట్టిన సమయంలో ఆకాశంలో నుండి ఉల్కపడిన శబ్దానికి మా నాయనమ్మ పోయిందటండి. ఆమె జ్ఞాపకార్థం నాకు ఆ పేరు పెట్టారు.
0: వెరీ గుడ్. మా ఫ్రెండ్ కూడా మీ కోవకు చెందినవాడే, వెరైటీగా ఉంటుందని స్కై ల్యాబ్ అని పేరు పెట్టుకున్నాడు.
2: అవునా? ఇంతకీ మీ పేరు?
0: మోస.
2: మోస?
0: అవును, మోస.
2: అదేంటండి సీసాల మోస? ఏంటండి మీది, మోసాపేట?
0: కాదు, కోకాపేట. నా పూర్తి పేరు మూడిన ముహూర్తం సత్యారావు. ముద్దుగా ఉంటుందని మోస అని పెట్టుకున్నాను. ఎలా ఉందంటారు?
2: అదేదో సోష వచ్చినట్టు ఉందండి. అవును, మూడిన ముహూర్తం మీ ఇంటి పేరా?
0: అబ్బే కాదండి, అది మా అమ్మమ్మకి ఇష్టమైన నాటకం పేరు. మీలాగే నేను పుట్టే సమయానికి మా అమ్మమ్మ మూడిన ముహూర్తం అనే మహత్తర నాటకం చూస్తుందట. ఇటు నేను పుట్టగానే అటు మా అమ్మమ్మ టబా కట్టేసిందట.
2: ఓ,
0: ఎప్పటికైనా అంత గొప్ప నాటకాన్ని రాసే ఎత్తుకు ఎదగాలని నేనే తగిలించుకున్నా.
2: వామ్మో, నాటకాలా?
0: ఏమిటలా అంటున్నారు? మీకు కూడా నాటకాలు పడవా?
2: పడవు, అసలు పడవు.
0: నాటకాలంటే పడని వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నానండి.
1: అయ్యాయా, మీ పరిచయ కార్యక్రమాలు ఇంకా జీవిత చరిత్రలు ఏమైనా వినిపిస్తారా? ఇంతకీ మీరెవరండి?
0: చెప్పారు కదండి మోసనని.
1: అబ్బా, మీరు కాదండి, వీరు.
2: చెప్పాను కదండి ఉల్కాపాతమని.
1: అదే, ఇక్కడెందుకు పడ్డారని.
2: ఓహో, అదే, మా అమ్మాయి హిడింబికి మీ అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చానండి. మీ ఊరి పంతులు గారు చెప్పారు.
1: ఓహో, అలాగా, రండి రండి, ఇలా కూర్చోండి. అయ్యయ్యో, ఎండన పడొచ్చినట్టున్నారు, మజ్జిగ తెప్పిస్తాను, ఉండండి.
0: మజ్జిగొద్దు కానీ మజా తెప్పించండి చిదానందం గారు. అంటే రెండు తెప్పించినా సంతోషమే అనుకోండి, ఒకదాని తర్వాత మరొకటి లాగించేయచ్చు. అసలే ఎండలు భోగమంటున్నాయి కూడా.
1: చాలా సంతోషం. ఒరే రంగయ్య, రంగయ్య.
3: హాయ్, వస్తున్నానండి.
1: ఇదిగో ఈ డబ్బులు తీసుకొని నువ్వు తొందరగా కిరాణా కొట్టుకెళ్ళి ఓ కూల్ డ్రింకు నాలుగు గ్లాసులు పట్రా.
0: ఇదిగో రంగయ్య, ఇట్రా. ఆ షాపులో సిగరెట్లు ఏమైనా దొరుకుతాయా?
3: హాయ్, దొరుకుతాయండి.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే రెండు గోల్డ్ ఫ్లాగ్ కింగ్స్ పట్రా.
3: ఏంటండి
0: గోల్డ్? గోల్డ్ రంగయ్య, గోల్డ్.
3: అయ్యగారు
1: కానీరా, వెళ్ళు.
3: అత్తగానండి.
1: ఉల్కాపాతం గారు, ఎలా జరిగిందండి మీ ప్రయాణం?
2: బాగానే జరిగిందండి.
0: అవును ఊపా గారు.
2: ఓపానా? అదేదో ఉప్మాలాగా, ఉపా ఏంటండి?
0: మీ ముద్దు పేరేలండి. అవును ఊపా గారు, మీకు ఒక్కరికే నాటకాలంటే ఇష్టం ఉండదా? మీ ఇంట్లో అందరూ ఇంతేనా?
2: అందరూ అంతేనండి, నా మాట పాటించాల్సిందే.
0: కళాభిరుచి లేని మీ ఇద్దరిని చూస్తుంటే నాటకం రుచి చూపించాలనిపిస్తుందండి.
3: అయ్యా, ఇదిగోండి కూల్ డ్రింక్.

0: ఇంకో గ్లాసులు.
1: ఒరే రంగయ్య, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మన ఊరి పంతులు గారిని పిలుచుకురా. వెళ్ళి వెళ్ళి వెళ్ళి.
0: ఎందుకంటే
1: ముహూర్తం పెట్టడానికి రా.
2: ఎవరికి?
1: మా అబ్బాయికి.
2: ఓహో, అవును రంగయ్య, నా సిగరెట్లు తెచ్చావా?
0: అవి బంగారం షాపులో కొనుక్కోవాలంటండి.
2: బంగారం షాపులోనా? అదేంటయ్యా?
0: మీరే అన్నారు కదండి గోల్డ్ గోల్డ్ అని. నేను కొట్టుకెళ్ళి అదే అన్నానండి. అక్కడేమో బంగారం కొట్టుకెళ్ళమన్నారండి.
2: అయ్యో రంగయ్య, ఇదిగో అది. సరే, నువ్వు ఇప్పుడు మళ్ళీ పంతులు గారి ఇంటికి వెళ్తావు కదా?
0: ఆయ్ వెళ్తానండి.
2: మరి వచ్చేటప్పుడు తీసుకురా. ఇదిగో ఈసారి గోల్డ్ కాదు, చార్మినార్ తీసుకురా.
0: అట్టగండి.
2: ఉల్కా గారు, మీ అమ్మాయి మిల్క్ బ్యూటీయా సిల్క్ బ్యూటీయా?
3: కాదండి, డార్క్ బ్యూటీ. మా అమ్మాయిని నిలబెడితే రోడ్డు రంగులో కలిసిపోయి అస్సలు కనపడదు.
2: ఓహో, అచ్చం మీ పోలికే అన్నమాట.
3: మరే
1: అయ్యా, మీ ప్రశ్నలు కాసేపు ఆపుతారా?
2: ఈ ఒక్క ప్రశ్న సంధించి
1: ఆపవయ్యా. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి.
2: మాట్లాడుకుందురులేండి. మంచి రసవత్తర ఘట్టంలోకి అడుగు పెడుతున్నప్పుడు మధ్యలో అడ్డు రాకండి. పాతం గారు, విషయం ఏమిటంటే మన సూర్యం గారు లేరు, అదే మీ హిడింబి గారికి కాబోయే భర్త గారు. వారెంత గొప్పనట్లో తెలుసా?
3: అస్సలు తెలియదు.
1: అబ్బా నువ్వు ఊరుకోవయ్యా, ఇప్పుడు వారి సంగతి ఎందుకు?
3: ఏమిటి మీరంటున్నది? ఆనందం గారి అబ్బాయికి కూడా నాటకాలు పిచ్చిందా?
2: మరేమనుకుంటున్నారు? వీళ్ళబ్బాయి స్టేజ్ ఎక్కి డైలాగ్ డెలివరీ చేస్తుంటే ఉంటుంది చూడండి. దిష్టి బొమ్మలా అలా చూస్తూ ఉండిపోవాల్సింది అనుకోండి.
1: మూసీ గారు?
2: మూసీ కాదండి, మూస.
1: ఏదో ఒకట్లే. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? ఆ ఉల్కాపాతం గారు ఇప్పుడు ఆ నాటకాల గొడవ మనకెందుకండి?
2: అలా తప్పించుకుంటారేమిటండి?
1: ఉండవయ్యా, నువ్వు అక్కడికి సంపుకు తింటున్నావు.
0: అయ్యా, పంతులు గారు ఇంట్లో లేనటండి.
1: మరి ఎక్కడికి వెళ్ళారో కనుక్కున్నావా?
0: అదేదో బిల్లు మంగళారం అని నాటకానికి వెళ్ళారటండి.
2: రంగయ్య, అది బిల్లు మంగళవారం కాదురా, బిల్వ మంగళుడు మహానుభావుడు. మంగళవారం అంటే గుర్తొచ్చిందండి, నేను రాసిన మంగళవారం మక్కగారెలు. రే వింటున్నావా?
0: హాయ్.
2: మంగళవారం మక్కగారెలు అనే ఓ నాటకంలో హీరో దోరగా కాల్చిన గారెలు తింటూ
0: నాలుగు కరుచుకున్నాడయ్యా.
2: కాదురా, బూరెలు ఎలా తయారు చేయాలో ఆలోచిస్తున్నాడు. అవునరా, ఇంతకీ నా చార్మినార్ తెచ్చావా?
0: అది అక్కడ ఉండదంటండి, హైదరాబాద్ ఉంటుందన్నాడండి.
2: అబ్బా నాలుగు పీకేస్తుంది కదా. ఉల్కా గారు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయేమిటి?
3: చిచ్చి, నాకు అలవాటు లేదండి.
0: బాబు గారు, నా దగ్గర బీడి ఉంది, కాలుతారా?
2: ఇలా ఎవరే రంగయ్య, కాదేది కాల్చుడు కనర్హం అన్నారు మా గిరీశం గారు.
1: రంగయ్య, ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు?
0: బాబు గారికి బీడీ తెద్దామనే.
1: బీడి లేదు గీడి లేదు, ముందు లోపలికి వెళ్తావు.
2: అబ్బా పరమానందం గారు వాడిని ఎందుకండి తిడతారు? రంగయ్య, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు.
0: హాయ్. అలాగేనండి.
2: ఉల్కాపాతం గారు, నేను ఇటీవల గుండె మంటలు అని ఓ సస్పెన్స్ థ్రిల్లర్ నాటకం రాశానండి. అందులో డైలాగ్స్ ఏమైనా వింటారేమిటి?
3: అబ్బా వద్దులేండి.
1: ఇదిగో మూసి, నీకు దండం పెడతాను కాసేపు ఆపవయ్యా.
2: తమరంత ప్రేమతో చెబితే నేను ఎందుకు కాదంటాను? ప్రేమంటే గుర్తొచ్చిందండి. ఉల్కా గారు, మీరు ఏ పిలకనైనా ప్రేమించారా?
3: పిలక?
2: అదే, ఐ మీన్ అమ్మాయిని. ప్రాస కోసం పదం వాడా?
3: అర్థం అక్కర్లేదా?
2: అంతరార్థం మీకు అర్థమయ్యాక అర్థంతో పనేమిటండి? ఇంతకీ బాణం గుచ్చారా?
3: ఎక్కడా?
2: అదేనండి, అమ్మాయి గుండెల్లో.
3: అయ్యా, నేనే బాణాలు గుచ్చలేదు, ఎవరి ప్రాణాలు తీయలేదు. ఆనందం గారు, ఇక నేను వెళ్ళొస్తానండి. పెళ్లి సంబంధం గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం, సరేనా?
1: అలాగేనండి. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, మరేమనుకోకండి.
2: అబ్బా ఉల్కానందం గారు, మీ డైలాగులు మరీ పాతగా ఉన్నాయండి. ఓ రెండు ట్రెండింగ్ డైలాగులు వదలమంటారా?
3: అయ్యా, మీరు రోజు ఇలాగే మనుషుల్ని కాల్చుకు తింటూ ఉంటారా?
2: ఎప్పటి నుంచో వేచి చూస్తే కానీ ఈ మహద్భాగ్యం దొరకలేదండి. ఇలాంటి విందు భోజనం చేసి చాలా రోజులైంది.
3: కర్మ కర్మ.

0: ఆగవయ్యా, ఎవరు ఎవరు నువ్వు? అలా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసావేంటి? తలుపులు ఎందుకు మూసావు? ఎవరు నువ్వు? మాట్లాడవే.
1: అయ్యా, మూగవాడేమోనండి.
2: నేను మూగండి కదండి.
1: అయితే ముష్టోడువా?
2: కాదండి.
1: మరి ముద నష్టపోడువా?
2: అబ్బా,

0: వద్దండి.
1: మరెవరివి
0: అయ్యా? ముందు నన్ను కాపాడండి, మీకు అన్ని వివరాలు తాపీగా చెప్తా.
2: తాపీగా మాట్లాడడానికి నువ్వు తాపీ మేస్త్రివి, నేను ఇల్లు కట్టించుకునేవాడిని అనుకున్నావా? అదేం వీల్లేదు, మర్యాదగా బయటికి నడు.
0: అయ్యా అలా అనుకండి అయ్యా, ఒక్క 10 నిమిషాలు నన్ను మీ ఇంట్లో ఉండనివ్వండి, ఆ తర్వాత నా దారిని నేను వెళ్ళిపోతాను.
1: ఆనందం గారు, వీళ్ళు చూస్తే నాకెందుకో భయంగా ఉందండి, ఏదో నేరం చేశాడనిపిస్తోంది.
0: నేనేమి నేరం చేయలేదు సార్, నన్ను నమ్మండి.
2: ఇదిగో మర్యాదగా బయటికి వెళ్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయమంటావా?
0: నేను వెళ్ళను.
1: ఎందుకు వెళ్ళవు?
0: అది నా ఇష్టం.
2: నీ ఇష్టం ఏమిటయ్యా? ఇది నా ఇల్లు.
0: సరే, ఇందాకేదో పోలీసులకు ఫోన్ చేస్తానన్నారుగా, చెయ్యండి.
1: చూసారా చూసారా వాడి ధీమా.
2: ఏ అడగకుండానే లోపలికి దూరి పోలీసులకు ఫోన్ చేయమని బెదిరిస్తావా? నీకు ఎన్ని గుండెలు?
1: అబ్బా మళ్ళీ అదే పాత డైలాగ్. సత్యానందం గారు, మనిషికి ఒకే గుండె ఉంటుందండి, మీరు ఆ డైలాగ్ మార్చండి.
2: నువ్వు నోరు మూసుకోవయ్యా, అసలే గుండె దడదడామని కొట్టుకుంటుంటే.
0: పోలీసులకు ఫోన్ చేయరే.
1: చెయ్యండి ఆనందం గారు.
2: చేస్తే ఏం చేస్తారో తెలుసా? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతారు.
0: నా ఒక్కడిదే కాదండి, మీ అల్లుడు గారి బొక్కలు కూడా ఎరగొడతారు.
2: ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అంటే మా అల్లుడు గారిని కూడా అరెస్ట్ చేస్తారా?
0: నేను మీ అల్లుడు గారు కలిసి చాలా కాలంగా మారువేషాల్లో ఆడవాళ్ల మెడల్లో గొలుసులు కొట్టేస్తున్నాం.
1: అబ్బా ఇద్దరు హేమహేమీలే, మంచి స్టార్టప్పే స్టార్ట్ చేశారు. దొంగ గారు, చోరగళ కాకుండా తమకి ఇంకా ఏమైనా సైడ్ బిజినెస్లు ఉన్నాయా?
0: ప్రస్తుతానికి లేవు, కానీ మరీ మెడలో గొలుసులు కొట్టేయటమంటే కొంచెం రిస్కీగా ఉంది. ఈసారి ఏ నగల షాప్ అయినా ప్లాన్ చేయాలి.
1: అబ్బో ఒక అడుగు ముందుకు వేయబోతున్నారన్నమాట, శుభం. ఆనందం గారు, నాకంతా అయోమయంగా ఉందండి, నేను వెళ్ళొస్తాను. ఆగండి ఆగండి, అమ్మమ్మమ్మ మమ్మల్ని ఇద్దరిని వదిలేసి మీరు ఒక్కరే అలా వెళ్ళిపోతే ఎలాగండి? దొంగ గారు ఈయన కాస్త మందలించండి, వెళ్ళిపోతానంటున్నాడు.
0: ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీల్లేదు. ఇదేంటో తెలుసా?
1: కత్తి కత్తి కత్తి.
2: ఏమిటయ్యా నీ బెదిరింపు? కత్తి చూపిస్తే బెదిరిపోతాం అనుకున్నారా?
1: అబ్బా అలా గుటకలు మింగుతూ చెప్తారేమిటండి డైలాగు? జోరుగా చెప్పండి. పోనీ ఉల్కా గారు, మీరేమైనా ట్రై చేస్తారా?
3: అబ్బా నా వల్ల కాదు.
0: మాట్లాడకుండా దగ్గరికి రండి.
1: పాతం గారు, దొంగ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి.
3: అమ్మో నాకు కత్తులంటే భయం.
1: కత్తులంటే జ్ఞాపకం వచ్చింది. విశ్వానందం గారు, నేను రాసిన చురకత్తులు అనే ఓ నాటకంలో.
2: ఇదిగో మూసా, కాసేపు మూస్తావా?
1: సర్లేండి దొంగ గారు, ఇది నిజమైన కత్తి అంటారా?
0: అవును, పారిపోయి ఇక్కడికి వస్తూ ఓ సందు చివరిలో కొన్నాను.
3: ఆనందం గారు కాస్త నన్ను బయటకు పంపిస్తారా?
1: ఏమిటండి మీరు పదే పదే బయటకు వెళ్ళిపోతానంటున్నారు?
3: ఆపుకుంటే కడుపు ఉబ్బిపోయేలా ఉందయ్యా.
0: ఏమిటి రహస్యంగా మాట్లాడుకుంటున్నారు?
1: ఏం లేదండి, బయటకెళ్ళి 4 వస్తాదులను తీసుకొచ్చి ఈ దొంగని ఈ చౌతలు పారేద్దామంటున్నారు ఉల్కాపాతం గారు.
3: నేనెప్పుడన్నానయ్యా? అయ్యా దొంగ గారు అంతా అబద్ధం, నేను అలా అనలేదు. నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది, కాస్త అలా గాలికి వెళ్ళొస్తారని చెప్పారండి అంతే.
0: అంతేనా?
1: కాదండి
3: కాదండి, అంతే అండి.
1: చూసారా ఎలా ఒప్పుకున్నాడో.
3: అయ్యా మోసగారు దయచేసి నన్ను ఎరికించకండి, ఇక మీరు ఆపండి.
1: కొంచెం బ్రేక్ ఇస్తాను కానీ దొంగ గారు, మిమ్మల్ని పదే పదే దొంగ దొంగ అని అనడం అదేదో దొంగతనం చేసినట్టుగా ఉందండి. ఇంతకీ తమరి నామధేయం
0: అంటే?
1: మీ పేరండి?
0: నా పేరు జుబ్బా.
1: జుబ్బానా? అయ్యా మీ పూర్వీకులు ఏమైనా జుబ్బాలు అమ్ముకునేవారా?
0: కాదు.
1: మరి తమరి నాన్నగారి పేరు?
0: తుబ్బా.
1: తమరి తాతగారి పేరు అల్లమురబ్బానా?
0: అవును.
1: అబ్బా జుబ్బా తుబ్బా అల్లమురబ్బా, మహత్తరమైన ప్రాస. చూసారా ఆనందం గారు ఎలా పట్టేశాను?
2: చూస్తున్నా చూస్తున్నా.
1: జుబ్బా గారు మొత్తానికి మీది బా బా ఫ్యామిలీ అన్నట్టు.
0: అవును.
1: అయ్యా జుబ్బా గారు, అసలు మీరు ఆనందం గారి అల్లుడు గారు తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నారో?
0: అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్.

0: అదేమిటో కాస్త చెప్తారా? నా నాటకానికి ఏమైనా పనికొస్తుందేమో చూస్తాను.
1: సరే,
0: ఒక్క నిమిషం ఆగండి. ఆనందం గారు, మీ అల్లుడు గారు జుబ్బా గారు తొలిసారిగా ఎలా కలిశారో చెప్తున్నారండి. మంచి రక్తి కట్టే సన్నివేశం, ఇలా రండి.
1: వాడి బొంద
0: అప్పా, అలా చిరాకు పడుతూ కూర్చుంటే ఎలాగండి? వినండి ముందు. జుబ్బా గారు తామరు ప్రారంభించండి.
1: అలాగే, అదే అర్ధరాత్రి.
0: ఓహో, గొప్ప సమయం.
1: నేనలా రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాను.
0: పోలీసులు ఏమైనా తరుముతున్నారా?
1: కాదు, కుక్కలు
0: అనుకున్నానండి. అప్పుడు కూడా మీరు ఇదే చొక్కా చిరిగిన ప్యాంటు వేసుకుని ఉంటారు అంతేనా?
1: అవును, ఇవి నాకు బాగా అచ్చొచ్చిన బట్టలు.
0: ఆ తర్వాత
1: నాకెదురుగా ఇంకొక వ్యక్తి అచ్చో నాలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.
0: స్లో మోషన్ లో వస్తున్నాడా?
1: కాదు, నాలాగే వేగంగా వస్తున్నాడు.
0: ఆయన్ని కూడా కుక్కలు తరుముతున్నాయా?
1: కాదు, వాళ్ళ ఆవిడ తరుముతుంది.
0: ఎందుకు?
1: గొంతుకు గొలుసు చేయించమని వారం రోజులుగా పోరు పెడుతుందట. వాళ్ళత్తయ్య మెళ్ళో గొలుసు కొట్టేసి భార్యకు ప్రజెంట్ చేద్దామనుకుని అడ్డంగా దొరికిపోయాట. అందుకే వాళ్ళ ఆవిడ తరుముకుంటూ వస్తే చేతిలో కర్ర పట్టుకుని ఆయన అలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడట.
0: ఓహో, భార్యాభర్తలిద్దరూ రోడ్డుపై వేగంగా కోపంగా సరసాలాడుకుంటున్నారన్నమాట.
2: సరసాలాడుకోవటం పిండాకుడు.
0: మీరుండండి దొంగ గారు, మీరు చెప్పండి.
1: అలా పరిగెత్తుకుంటూ వచ్చి పడేల్మని నన్ను ఢీకుని పారిపోతుంటే కుక్కలు ఆయన చేతిలో కర్రం చూసి వెనక్కు పారిపోయాయి.
0: మరి వాళ్ళ ఆవిడ?
1: ఆవిడ నా చేతిలో కత్తి చూసి ఇంటికి పారిపోయింది.
0: కర్రని చూసి కుక్కలు, కత్తిని చూసి మహిళ, ఎవరి తేరిన వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. మరి మీరిద్దరూ ఎలా కలిశారు?
1: నా వెంట పడుతున్న కుక్కలను తరివిన ఆయన, ఆయన వెంట పడుతున్న వాళ్ళ భార్యను తరివిన నేను, ఇలా ఒకరికొకరు అనుకోకుండా సాయం చేసుకుంటున్నాం.
0: ఓహో, అలా మీ మనసులు కలిశాయన్నమాట.
1: అవును, అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం.
0: ఆహాహా, అద్భుతంగా ఉందండి మీ కథ. ఇదే కథను పెట్టి నాటకం రాస్తే ఇసకేస్తే రాలని జనం విరగబడి చూస్తారండి. ఏండో ఉల్కా గారు, విన్నారా జుబ్బా గారి జీవితంలోని ఈ ఘట్టం?
2: వినపడిందండి మీకు దండం. నన్ను మధ్యలోకి లాక్కండి.
0: అప్పా, చేతులు దించండి. ఇప్పుడెందుకు ఈ మర్యాదలు చెప్పండి.
1: ఏమండి?
2: చెప్పు నాయన.
1: బాగా ఎండలు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినాలనిపిస్తుంది.
2: ఆకలిస్తుందా? మా నాయనే, ఇగో ఆ వంటింట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి, వెళ్ళి బాగా మెక్కు.
1: అలాగే, ఇదిగో నన్ను ఇలా లోపలికి పంపించి మీరు ఇలా బయట తోక దాడించాలని చూశారు. ఇదంత పదునుగా ఉందో చూశారుగా.
0: అయ్యా జుబ్బా గారు, నేనున్నానుగా ఇక్కడ, వీళ్ళు ఎక్కడికి వెళ్లకుండా చూసే బాధ్యత నాది. తమరు లోపలికి వెళ్ళండి.
1: అలాగే.
0: అయ్యా ఆనందం గారు, ఇదంతా చూస్తుంటే నేను 1993లో మా ఇంట్లో దొంగలు పడ్డారు అనే ఒక నాటకంలో అచ్చం ఇలాగే ఒక దొంగ ఇంట్లోకి అనుకోకుండా దూరితే ఏం చెయ్యాలో బహు రసవత్తరంగా రాశానండి. ఆ డైలాగ్స్ ఏమైనా కొంచెం వింటారా?
2: అబ్బా, ఇప్పుడు వద్దయ్యా, నువ్వు నీ నాటకాలు కొద్దిసేపు ఆపే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
3: ఏం చేస్తామండి, చచ్చిన పాముల పడుండాల్సిందే.
0: అది పాము అంటే గుర్తుకొచ్చింది ఉల్కాపాతం గారు. నేను 24 ఏళ్ల వయసులో నట్టింట్లో నాగరాజు అనే లఘు నాటికలో బుష్ బుస్సుమని బుసలు కొడుతూ నట్టింట్లో ఆ బుజ్జిపాము చేసే సందడిని అద్భుతంగా వర్ణించాను. ఆ మాటలు ఏమైనా వింటారా?
2: ఇదిగో మూస, ఆపవయ్యా నీ నస. అసలేం చెయ్యాలో నాకేం పాల్పోవట్లేదు.
0: అయ్యా, ఈ సమయంలో పోలీసులు కనుక వచ్చారా, ఇక నేరుగా జైలుకే. ఏమండి ఉల్కాపాతం గారు, తమరు ఎప్పుడైనా జైలుకు వెళ్ళారా?
3: తమ దయ వల్ల ఇంకా వెళ్ళలేదండి.
0: ఓన్లేండి పాపం, ఒకవేళ ఈ దొంగ పట్టుబడితే కాస్త వాడికి తోడుగా వెళ్దురుగానిలేండి.
3: ఆనందం గారు, ఎవరు వచ్చినట్టున్నారండి?
0: ఇంకెవరండి, ఏ ఎస్ఐయో సిఐయో వచ్చి ఉంటాడు. ఉల్కా గారు, మీ అదృష్టమే అదృష్టం అండి, ఇలా అనుకున్నామో లేదో అలా వచ్చేసారు.
2: ఆపవయ్యా, అసలే కాళ్ళు వణికిపోతుంటాను.
0: విరజానందం గారు, వెళ్ళి ఆ తలుపులు త్వరగా తీయండి, ఆలస్యమైతే వాళ్ళకు అనుమానం వస్తుంది.
2: అవునా? అయితే నువ్వు వెళ్ళి.
0: అమ్మా, మీ ఇంటి తలుపు నేను తీయడం ఏంటండి? పోనీ మన ఉపాగారు తీస్తారు.
3: అమ్మో, నేను వెళ్ళను.
0: ఇక లాభం లేదండి విస్మయానందం గారు, మీరే వెళ్ళి తీయాలి.
2: కర్మ కర్మ తీయక చేస్తానా?
4: ఎక్స్

0: ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లోకి మనుషులు ఎవరైనా వచ్చారా?
1: కొత్తగా నేను ఉల్కాపాతం గారు వచ్చామండి, కానీ వంటింట్లోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదండి.
0: ఓకే, ఒక దొంగ విధవ మా నుండి తప్పించుకొని పారిపోయి ఇటువైపుగా వచ్చాడు. ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని?
2: లేదు సార్, మా ఇంటికి ఎవరు రాలేదు సార్.
0: ఇంతకీ మీ పేరు?
2: ఆనందం సార్.
0: సరే, ఎవరైనా వస్తే నాకు చెప్పండి.
1: మీకెందుకు సార్ శ్రమ? ఒక గంట పోయాక రండి, పాపం వాడు భోంచేస్తున్నాడు.
0: ఎవరు?
2: అదే అదే సార్, మా పనివాడు రంగయ్య, వాడు భోంచేస్తున్నాడు. ఓ గంట పోయాక మేము కూడా తింటాము అంటున్నాడు కదా.
0: ఆ ఎక్కిలు ఎవరికి వస్తున్నాయి?
1: ఇంకెవరికండి, జుబ్బా గారి.
0: జుబ్బానా? అతను ఎవరు?
2: చెప్పాను కదా సార్, అతను మా పనివాడు రంగయ్య అని వాడన్నమాట. పాపం జుబ్బా శరీరానికి బిగుసుకుపోయి ఎక్కిలు వస్తున్నాయి అన్నమాట.
1: ఉల్కాపాతం గారు, వెళ్ళి వాడికి కాస్త మంచినీళ్ళు పట్టండి.
3: అమ్మో, నాకు భయం అండి, నేను వెళ్ళను.
1: మీకెందుకండి భయం? ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారుగా, ధైర్యంగా వెళ్ళండి.
2: మీరుండండి ఉల్కాపాతం గారు, నేను వెళ్ళొస్తాను.
1: అబ్బా, మీ ఇంటికి ఎస్ఐ గారు వస్తే మాట్లాడకుండా అలా మధ్యలో వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? మీరుండండి. ఇదిగో ఉల్కా గారు, మీరు వెళ్ళండి, నేను చెప్తాను.
2: నేను వెళ్ళొస్తాను, ఉండండి.
3: వెక్కిళ్ళు ఆగిపోయాయి ఆనందం గారు, మీరు ఇక్కడే ఉండండి.
2: అలాగే.
0: ఇక నేను వెళ్ళొస్తాను. ఎందుకన్నా మంచిది, ఈ ఇంటి మీద అయితే ఒక కన్నీసి ఉంచాలి.
2: అమ్మయ్యా, పెద్ద గండం గడిచింది. ఈ మలపత్రాష్ట్రుడికి ఇప్పుడే ఎక్కిళ్ళు రావాలా?
1: అయ్యా, అవి ఎక్కిళ్ళంటే చెప్పొస్తాయా ఏమిటి? ఈ సందర్భంలో ఓ కవిత లోపల నుంచి అలా తన్నుకొస్తుందండి, చెప్పమంటారా?
2: చెప్పొద్దు అంటే మీరు ఆపుతారా? చెప్పండి.
1: అవుననుకోండి, చెప్పకుండా వచ్చేవే ఎక్కిళ్ళు. గిల్లితే కమిలిపోయేవి చెక్కిళ్ళు, కల్లాపి చల్లితే దగదగా మెరిసిపోయేవి వాకిళ్ళు.
2: ఇక నువ్వు వెళ్ళు.
1: అబ్బా, భలే కలిపారే.
2: అయ్యా, ఇంతవరకు కథలతో తిన్నావు, మళ్ళీ ఇప్పుడు కవితలు మొదలు పెట్టావా?
1: అబ్బే లేదండి, అప్పుడప్పుడు సజ్జస్ఫురణతో కవితలు అలా కావేరిలా పొంగుకుంటూ వస్తాయండి. అయ్యా పులకా గారు, మీకేమైనా చిన్న లైన్ వినిపించమంటారేమిటి?
3: అబ్బా, నా పేరు పులకా కాదండి, ఉల్కా.
1: ఆ ఏదోటిలేండి, ఇంతకీ వీడి తిండి అయిపోయిందో లేదో చూసొస్తానుండండి.
4: ఏమండి?
2: మళ్ళీ ఏం కావాలి నాయన?
4: నాకు భోజనం చేయగానే సిగరెట్ కాల్చే అలవాటు ఉంది, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా?
1: గొప్పవాళ్ళ అలవాట్లేవేరు.
4: ఉన్నాయా లేవా?
2: బాబు, అది నేను సిగరెట్లు కాల్చను, కావాలంటే చుట్టలు ఇస్తాను.
4: చుట్టలా? నాన్ సెన్స్.
1: జుబ్బా గారు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే పనివాణ్ణి తెమ్మని పురమాయించానండి, వాడు తీసుకు రాలేదు.
4: సరే, ఏదో ఒకటి ఇవ్వండి.
2: రంగయ్య, రంగయ్య.
5: హాయ్, వస్తున్నానండి.
2: ఇదిగో ఈయన గారికి ఓ రెండు చుట్టలు ఇవ్వు.
5: అట్టగండి, ఇదిగో అండి. అయ్యగారు, ఈయన గారు ఎవరండి?
2: ఈయన
1: ఈయన జుబ్బా గారని గొప్ప హస్తకళాకారుడు, మన ఇంటికి ఈరోజు ఆహ్వానించాం.
5: అంటే ఈ అయ్యగారు కూడా నాటకాలు ఆడతారంటే?
1: కాదు రంగయ్య, ఈయనది ఒక ప్రత్యేకమైన కళ.
5: ఈయన ముఖం చూస్తే నాకు అట్ట అనిపించట్లేదయ్యా.
4: ఏంటి
1: అయ్యా? జుబ్బా గారు, కోపగించుకోకండి, మీరు ఉండండి, నేను మాట్లాడతానుగా. రంగయ్య, ఈయన జుబ్బా గారిని మీ అయ్యగారి అల్లుడు గారి ప్రాణ స్నేహితులు.
5: మరి ఆ వేషం ఏందండి, అట్టుందే?
1: ఓ అదే, అది లేటెస్ట్ ఫ్యాషన్ రంగయ్య, టార్న్ జీన్స్ అనే పేరు విన్నావా?
5: అంటే ఏంటండి?
1: అంటే మన బట్టలు మనం చింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటారు?
5: పిచ్చి.
1: అది అదే షాపు వాడు చించి అమ్మాడనుకో, అది ఫ్యాషన్ అంటారన్నమాట. అర్థమైందా?
5: మరి ఇట్లాంటి వేసుకుని బయట తిరిగితే కుక్కలు ఎంటపడవయ్యా.
1: నా లెక్క ప్రకారం ఈ పాటికి జుబ్బా గారు రేబీస్ టీకా వేయించుకునే ఉంటారు. ఏమండి అంతేనా?
4: స్టాప్ ఇట్.
1: అబ్బో
4: ఏమండి?
2: చెప్పు నాయన, ఇంకేం కావాలి?
4: ఇంకేం వద్దు కానీ నాకు మత్తుగా నిద్ర వస్తుంది.
3: దానికి మమ్మల్ని ఏం చేయమంటావు?
4: ఏం అక్కర్లేదు కానీ, నేను మా ఇంటికి వెళ్తాను.
1: అబ్బా జుబ్బా.

0: గారు ఎంతసేపు ఉన్నారు కదా, నాకు 10 నిమిషాలు కేటాయిస్తారా?
1: ముసా
0: అబ్బా ఉండండి, మీరు మాత్రం వింటే సరిపోతుందా నా నాటకాలు డైలాగులు? పాపం జుబ్బా గారు కూడా వినొద్దు.
2: అబ్బా కావాలంటే మేము వింటామండి బాబు, ముందు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళలేమండి.
0: ఇవి మీకు వినిపించేవి కావండి, దొంగల నిబంధనల నుండి కాచి వడబోసి రచించిన రత్నాల్లాంటి మాటలు. జుబ్బా గారు విషయం ఏమిటంటే, నేను నాటక రచయితను, మహత్తరమైన నాటకాలు రాస్తూ ఉంటాను.
3: రాసుకోండి, దానికి నన్ను అడగటం దేనికి?
0: మిమ్మల్ని అడగడం కాదండి, నేను రాసిన నాటకాల్లోని మచ్చుతునకల్లాంటి డైలాగులు మచ్చుకు కొన్ని వినిపిస్తాను, వింటారా?
3: నాకు పీకలు కూసే అలవాటు ఉంది, కొయ్యమంటారా?
2: తెక్క కుదిరింది బాబాబు, ఆ పని చేయండి, మీ శిలా విగ్రహం పెట్టుకుంటాను.
0: అబ్బో ఇక్కడెవరి పీకలు కొయ్యొద్దులండి అయ్యా, ముందు ఆ కత్తి లోపల పెట్టుకుని తమరు బయలుదేరండి. ఈసారి వచ్చేటప్పుడు ఆనందం గారి అల్లుడు గారిని కూడా తీసుకురండి, మాకు పరిచయం చేద్దురు కానీ.
3: ఇదిగో నేను వెళ్ళిపోయాను కదా అని పోలీసులకు నా విషయమైనా చెప్పారు తెలుసుగా.
0: అయ్యా జుబ్బా గారు ఒక చిన్న మనవి.
3: ఏంటది?
0: ఏం లేదండి, ఈసారి తమరు వచ్చినప్పుడు మా ఉల్కా గారికి కాస్త జైలు అది చూపించండి, పాపం తెగ ముచ్చట పడుతున్నాడు.
2: అబ్బా మూసా గారు మీరు ఆగండి.
3: సరే చూద్దాం, నేను వెళ్తాను.
0: అబ్బా అబ్బా ఈ క్లైమాక్స్ లో మీ ఎంట్రీ ఓహో అద్భుతం సార్. ఏం డైలాగ్ డెలివరీ సార్! సార్ మీరు గనక పరిషత్తు పోటీలకు వెళ్తే బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రైజ్ మీకే సార్.
4: ఆనందం గారు
5: సార్,
4: ఈ దొంగ విధవని మీ ఇంట్లోనే పెట్టుకుని ఏమీ తెలియనట్లు నటిస్తారా?
5: సార్ సార్ సార్ వీడెవడో మాకు తెలియదు సార్, మేము మాట్లాడుకుంటుంటే అకస్మాత్తుగా మా ఇంట్లోకి చొరబడి కత్తి చూపించి బెదిరించాడండి.
4: మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు?
2: చెబితే చంపేస్తానన్నాడండి.
4: ఐసీ దొంగతనం కాదు, దొంగను రక్షించడం కూడా నేరమే. మీరందరూ పోలీస్ స్టేషన్కి నడవండి.
2: అయ్యా ఎస్ఐ గారు, ఏదో తెలియక చేసిన పొరపాటు వల్ల ఇలా ఇరుక్కుపోయామండి, నిజంగా మాకేం తెలియదు సార్.
4: ఇంతకీ మీరెవరు?
0: ఆయన హిడింబి గారి తండ్రి గారండి, సూర్యం గారికి కాబోయే మామగారండి.
4: హిడింబ ఆవిడెవరు?
0: ఉల్కా గారి కూతురండి.
4: ఇంతకీ ఈ ఉల్కా గారు ఎవరు?
0: ఇదిగో ఈయనండి ఉల్కా గారు, ముందుకు రండి సార్, ఎస్ఐ గారు పిలుస్తున్నారు, రండి రండి.
2: నేనేనండి.
4: ఈయనకి ఆనందం గారికి ఏమిటి సంబంధం?
0: సంబంధం అంటే వీళ్ళమ్మాయి హిడింబిని ఆనందం గారి అబ్బాయి సూర్యం గారికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కలుపుకోవడానికి వచ్చారండి. పురోహితుడిని కూడా పిలుచుకురావడానికి మా రంగయ్య వెళ్ళాడండి, కానీ ఆయనేమో బిల్వమంగళుడు అనే మహత్తర నాటకం చూడడానికి వెళ్ళారట.
4: అవునా? అయితే మీకు ఈ దొంగకేమైనా సంబంధం ఉందా?
2: చిచి వీడికి నాకేమిటండి సంబంధం? లేదు లేదు.
0: అదేమిటండి అలా అంటారు? ఇందాకనేమో ఆ దొంగ మీకు దగ్గరి బంధువు అని చెప్పినట్టున్నారు.
2: నేనెప్పుడు చెప్పానయ్యా, నువ్వు భలే ఉన్నావు.
4: అయ్యగారు అయ్యగారు.
5: ఏమిటా ఏమైంది?
4: ఏం లేదు అయ్యగారు, మీ అందరికీ స్పెషల్ కాఫీ పెట్టియాలా అని అడగడానికి వచ్చాయంతే. ఈయనెవరు?
0: ఈయన పేరు రంగయ్య అండి, మా అందరి పని మనిషి. చిత్తం ఎస్ఐ గారు, తమరు ఆ తుపాకీ ఎత్తి ఎంతసేపు అలా పట్టుకుంటారు? కాస్త బత్తాయి రసం ఏమైనా పుచ్చుకుంటారా?
4: షట్ అప్! అయ్య బాబాయ్ బాబాయ్, తుపాకీ అట్టా పెట్టేశారంటే అని కానీ కాల్ చేస్తారా ఏంటి?
3: అవును కాల్ చేస్తాను.
4: అయ్య బాబోయ్, ఆయన మా ఇంటికి భోజనానికి వచ్చిన చుట్టమండి.
0: ఏమి టైమింగ్ జుబ్బా గారు?
3: ఇది జుబ్బా కాదు, చొక్కా రామయ్య.
0: అయ్యా ఆయన పేరు రామయ్య కాదండి, రంగయ్య.
3: రంగయ్య వీడొక దొంగ విధవ, మీ ఇంట్లో తాడుందా?
0: ఇప్పుడు తాడెందుకు ఎస్ఐ గారు?
3: వీని వెంటనే కట్టిపడేయడానికి.
0: అబ్బా మీరు అసలు టైంలో దెబ్బ కొట్టారు ఎస్ఐ గారు, ఈ టైంలో పోలీసుల ఎంట్రీ ఎప్పుడైనా బేడీలతోనే ఉండాలండి, మీరది ఎలా మర్చిపోయారు?
3: షట్ అప్! అది నీకు అనవసరం. రంగయ్య
4: అయ్యా,
3: నువ్వు వెళ్ళి ఒక గట్టి తాడును ఒకటి తీసుకొచ్చి వీడి చేతులు కట్టాయి.
4: అయ్య బాబోయ్ అయ్యగారు.
3: కదలకో, కదిలావో కాల్చి పడేస్తా.
0: అబ్బా అదే రొటీన్ డైలాగ్ ఎస్ఐ గారు మీ పోలీసులందరికీ. ఒకసారి నేను రాసిన పోగాలపు పోలీసులు అనే నాటకం చదివి వినిపిస్తే గాని మీరు ఆ రొటీన్ డైలాగులు మార్చరండి.

0: టాప్ రంగయ్య, వెళ్ళి త్వరగా తాడును తీసుకుంట్రా.
1: అయ్యి బాబోయ్, అయ్య గారు
2: వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. అప్పుడే పట్టుకుందాం అనుకున్నా చచ్చు వెదవా, కత్తి చూపించి బెదిరిచ్చాడు.
1: అలాగా అండి, ముందే చెప్తే చేతులు కాళ్ళు ఈసి పొయ్యిలో పెట్టాడు కదండి.
2: ఎక్కడ్రా, ఇదిగో ఈ మూసాగారు సందు దొరకనిస్తేనేగా. నువ్వు వెళ్ళి అర్జెంటుగా తాడు పట్టుకురా, వెళ్ళు. ఎస్ఐ గారు, వాడిని పంపించానండి.
0: మర్యాదగా మీరందరూ కూడా కదలకుండా నిల్చోండి.
3: అబ్బా ఎస్ఐ గారు, మూమెంట్ లేకపోతే నాటకం చప్పగా ఉంటుందండి.
0: షట్ అప్.
3: అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఎస్ఐ గారు ఈ ఒక్క డైలాగ్ మాత్రం చింపేస్తున్నారండి.
2: ఎస్ఐ గారు, నాకు ఫోన్ వస్తుందండి, కాస్త మాట్లాడుకోవచ్చా?
0: సరే.
1: హలో అయ్యగారు, నేను రంగాయని మాట్లాడుతున్నానండి.
2: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా?
1: నేను మన ఊరు శివర నాటకాల కొంప నుండి మాట్లాడుతున్నానండి.
2: నిన్ను తాడు తీసుకురారంటే అక్కడెందుకు తగలడం?
1: రేత్రి ఆ తాడిక్కడ మర్చిపోనానండి.
2: అఘోరం చేయవలే కానీ తొందరగా తాడిక్కడికి తీసురా.
1: అయ్యగారు, ఘోరం సరిగిపోనాదండి.
2: ఏమైందిరా, ఏంటి మాట్లాడుతున్నావు?
1: సూర్యంబాబు గారు నిత్యం జరి కింద పడిపోయారండి, తలని రక్తం కూడా వస్తుందయ్యా.
2: అవునా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు లోపు మన ఊరి డాక్టర్ని పిలుచుకురా, వెళ్ళు వెళ్ళు.
1: అలాగేనండి, అట్లాగే.
2: అయ్యయ్యో, ఎలా ఉందో ఏమిటో నా సూర్యానికి.
3: ఏమైంది అనంత గారు, అలా కంగారు పడుతున్నారే?
2: మా అబ్బాయి సూర్యం ఆ నాటకాల కంపెనీలో నిచ్చెన మీద నుండి జారి పడ్డాడట, తలకు గాయం అయ్యి రక్తం కూడా వస్తుందట. నేను ఇప్పుడే వెళ్ళాలి సూర్యం. నాయన,
4: అయ్యయ్యో, ఎంత పని జరిగింది ఆనందం గారు?
0: ఎక్కడికి వెళ్ళేది?
2: ఎస్ఐ గారు, మా అబ్బాయికి తలకి బలంగా గాయం అయిందంటండి, నేను తక్షణమే వెళ్ళాలి.
0: అదేం వీల్లేదు, రే దొంగ విధవా, కదిలేవో కాడికి పంపిస్తా.
3: అది ఎస్ఐ గారు, ఇప్పుడు డైలాగ్ మార్చారు, కొద్దిగా బాగుందండి.
0: షట్ అప్.
3: ఇది కూడా మార్చండి సార్, ఊరికే వినాలంటే బోర్ కొడుతుంది.
0: అందరూ ముందుగా పోలీస్ స్టేషన్కి నడవాల్సిందే.
2: ఎస్ఐ గారు, నేను మా వాడిని చూసి వచ్చాక మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానండి, నన్ను నమ్మండి ఎస్ఐ గారు.
0: చూడండి ఆత్మీయం గారు.
3: అబ్బా ఎస్ఐ గారు, మళ్ళీ మీరు దోడేశారండి. ఆయన పేరు ఆనందం అండి, ఆత్మీయం కాదు.
0: అదే చూడండి ఆనందం గారు, ఇలాంటి కేసులు చాలా చూశాను నేను, మర్యాదగా నాకు సహకరించి పోలీస్ స్టేషన్కి నడవండి.
2: సార్ సార్ సార్ సార్, వాడు ప్రాణంగా పెంచుకున్న నా ఒక్కగానొక్క కొడుకు సార్. సార్, మీకు దండం పెడతాను, కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి సార్, ప్లీజ్ సార్. ఎస్ఐ గారు, ప్లీజ్ సార్.
3: ఉల్కాపాతం గారు, అదేమిటండి అలా చూస్తున్నారు? అవతల మీ బియ్యంకుల వారు ఏడుస్తుంటే మీకు కనీసం ఏడుపు రావట్లేదా? అసలు మీద గుండెనా పాషాణమా?
2: అది
3: వద్దులండి వద్దులండి బాబు, మీ ఏడుపు మరీ డోకొచ్చేలాగా ఉంది.
0: ఏమండి, నాకు దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇప్పిస్తారా? షట్ అప్.
3: అబ్బా డైలాగ్తో సుత్తి వేస్తున్నారు ఎస్ఐ గారు.
0: యూ షట్ అప్.
3: అబ్బా ఇది తప్ప మీకేది రాదా ఎస్ఐ గారు? సరే గాని పాపం ఆ సుంటకి దాహం వేస్తుందట, నేను వెళ్ళి వాడికి నీళ్లు తీసుకొస్తాను, అదే చేత్తో మీకు కూడా కొంచెం అలోవేరా రసం తెచ్చదా ఎస్ఐ గారు?
2: అయ్యా ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, దాన్ని వెళ్ళనివ్వండి, నా సూర్యం లేకపోతే నేను బ్రతకలేడండి, వాడు నా ప్రాణానికి ప్రాణం.
3: ఆనందం గారు, ఏమిటండి ఇది, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం, ముళ్ళుని ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, ఇవన్నీ వాడేసిన పాత డైలాగులండి, కొత్తవి ఏమైనా ఉంటే ట్రై చేయండి.
2: ఊరుకోవయ్యా, నువ్వు ఒకటివి అర్థమైన డైలాగులు నువ్వు.
3: వెళ్ళండి ఎస్ఐ గారు, నేను అలా వంటింట్లోకి వెళ్ళొస్తానండి, ఉల్కా గారు నాకు కొంచెం తోడుగా వస్తారా?
4: నేను రాను, మీరే వెళ్ళండి.
0: షట్ అప్.
3: వద్దులేండి, మీరందరూ ఇక్కడే ఉండండి. ఇదిగోండి జుబ్బా గారు, నీళ్లు తీసుకోండి. ఉల్కా గారు, మీరేమైనా తాగుతారా?
4: నాకు వద్దులేండి.
3: మీ మొహం చూస్తే గొంతు తడారిపోయినట్టుంది.
4: ఇప్పుడు నన్ను ఏం మాట్లాడించకండి, నాకేం అర్థం కావటం లేదు అసలు.
2: ఎస్ఐ గారు, అక్కడ ఒక నిండు ప్రాణం పోతుంటే ఇక్కడ మీకేమీ పట్టనట్టుంటారా? నాకు ఒక్క అరగంట సమయం ఇవ్వండి, మా బాబుని ఆసుపత్రిలో చేర్చి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారండి. ఎస్ఐ గారు, నా కొడుకుని నన్ను కాపాడుకోనివ్వండి సార్, ప్లీజ్ సార్. సార్
0: చూడండి, ఈ ఏడుపులు ఏమైనా ఉంటే రేపు కోర్టులో ఏడవండి, నడవండి అందరూ.
4: అయ్యా అయ్యా, నన్ను కూడా రమ్మంటారా?
3: ఏం ఇటు నుంచి ఇటే తప్పించుకుందాం అనుకున్నావా? చూసారా ఎస్ఐ గారు, మీరు గనక చూడకపోయి ఉంటే ఈయన ఇటు నుంచి ఇటే ఉడాయిద్దామని పెద్ద స్కెచ్ వేశాడు.
4: అబ్బే అదేం లేదండి.
3: అవును ఎస్ఐ గారు, ఇప్పుడు ఈ జుబ్బా గారిని ఎలా తీసుకువెళ్తారు పోలీస్ స్టేషన్కి? అంటే కట్టడానికి తాడు లేదు.

0: కదా అలాగని.
1: రండి, మీరిద్దరు వచ్చి చెరోపక్క పట్టుకోండి.
0: పదండి ఉల్కా గారు, తమరు అలా వెనక్కి వెళ్తారేం? రండి రండి.
2: నేనెందుకు?
0: చూడండి జుబ్బా గారు, మమ్మల్ని ఇద్దరిని చెరో ఛాతీ మీద గుద్ది మీరేం పారిపోరుగా. మీకు కొట్టాలనిపిస్తే ఉల్కా గారిని కొట్టేయండి. నేను గొప్ప కవిని, కావలసిన వాడిని, పైగా మీకు చుట్టాలు ఏర్పాటు చేసిన వాడిని. ఏమంటారు?
2: నన్ను కొట్టమంటావేంటయ్యా? నీకేం మాయరోగం పుట్టింది? పొద్దున్నుంచి నా మీద పడ్డావు.
0: మీరు అలా ఏడవకండి. మంచి వాళ్ళు ఎక్కువ రోజులు బతకరని మా ముత్తాతమ్మ చెప్పేది.
1: చెప్పండి, మాట్లాడకుండా అందరూ స్టేషన్కి నడవండి.
3: ఎస్ఐ గారు, కొంచెం ఆగండి. ఎస్ఐ గారు, ఇప్పుడు నా సూర్య ఎలా ఉన్నాడో ఏంటో. నాన్న సూర్య ఎలా ఉన్నావు నాయన?
4: ఎక్స్క్యూజ్ మీ.
0: ఎస్ ప్లీజ్.
1: షట్ అప్.
0: అయ్యా ఎస్ఐ గారు, డైలాగ్ తర్వాత చెప్తురు కానీ ముందు అక్కడ చూడండి ఎవరో వచ్చారు.
1: మీరెవరు?
0: ఓ ముష్టోడా, ఇట్స్ ఆల్ రైట్.
1: అన్యాయంగా ఒక దొంగని ఇంట్లో దాచుకొని గూడు పుటాని నడుపుతున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం.
4: ఓ అట్టాగా, మరి అరెస్ట్ వారెంట్ ఉందా బాబయ్య?
1: రే, అడగటానికి నువ్వే వడరా.
4: వాళ్ళ అబ్బాయినండి.
3: నందా సూర్యం, నువ్వా? మా నాయని, ఈ వేషం ఏట్రా? ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నావా నాయన? నీ గాయం ఎలా ఉంది నాయన?
4: గాయం లేదు, మాయం లేదండి.
3: మరి నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదరా.
0: అయ్యా ఆనందం గారు, మేము ప్రదర్శించబోయే నాటకంలో ఇదే చివరి సన్నివేశం అండి.
3: నాటకం ఏమిటి, సన్నివేశం ఏమిటి? నాకేం అర్థం కావట్లేదు.
0: అయ్యా తమరు ముందు ఆ కళ్ళు తుడుచుకోండి ఆనందం గారు.
4: నానా, ఇదంతా మీకు తెలియకుండా మేమందరం కలిసి ఆడిన నాటకం. వీళ్ళంతా మా నాటక సభ్యులు నాన్నా.
3: నాటకమా?
4: అవునన్నా, నటులను, నాటకాలాడే వాళ్లను చులకనగా చూసే మీ ఆలోచనను మార్చాలని మేమంతా కలిసి ఆడిన నాటకం ఇది. మీకు తెలియకుండానే మీరు కూడా ఇందులో ఒక పాత్రలా నటించారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాన్న? నాటక కళ యొక్క గొప్పతనం ఏంటో.
3: అమ్మయ్యా, నా గుండెల మీద బరువు తగ్గించేసేవరా. ఇప్పుడు నాకు హాయిగా ఉంది. నీకు గాయమైందని ఎంత కంగారు పడ్డానో తెలుసా?
5: క్షమించండి అయ్యగారా, అదంతా బాబుగారు చెప్పమని చెప్పానంతే. నా డైలాగులు బాగున్నాయ్యా.
3: చంపేసేవరా రంగయ్య.
0: ఆనందరావు గారు, అదేనండి నాటక కళ్ళలో ఉన్న గొప్పతనం. ఆనందం గారు, మా నాటక దర్శకులు చంద్రం గారు వచ్చారండి.
3: అవునా? నమస్కారం సార్.
6: నమస్కారం ఆనందం గారు. అదేనండి నాటక కళలో ఉన్న గొప్పతనం. కావ్యేషు నాటకం రమ్యం అన్నాడు కాళిదాసు, అది నాటక కళలో ఉన్న గొప్పతనం. అన్ని సాహిత్య ప్రక్రియల్లోకెల్లా నాటకం ఉత్తమమైనదని దాని అర్థం. ఆనందం గారు, కళ ఏదైనా మనిషిలో నిద్రానమయ్యున్న శక్తిని తట్టిలేపుతుంది, సమాజ శ్రేయస్సుకు తోడ్పడుతుంది, సమస్యలతో సతమతమయ్యే వారి జీవితాలకు స్వాంతననిస్తుంది. కళ అందరికీ అబ్బేది కాదండి, అది పూర్వజన్మ సుకృతం. ఆనందం గారు, నాటకాల్లో నటిస్తే చెడిపోతారనే మీ అభిప్రాయాన్ని ఇప్పటికైనా మార్చుకోండి. ఒకరు కళ వైపు ఆసక్తి చూపుతున్నారంటే పెద్దవాళ్లగా వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత మనది. ఇక సంపాదన అంటారా? మీకు కష్టపడే తత్వం ఉంటే ఎన్నో రంగాలున్నాయి ఉద్యోగం చేసుకోవటానికి. ప్రపంచంలో గర్వించదగ్గ గొప్ప గొప్ప కళాకారులను ఎందరినో కన్నది మన భరత భూమి. అంతటి స్థాయికి ఎదగగల సత్తా ఉన్న కళాకారులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అందులో మీ అబ్బాయి సూర్యం కూడా ఒకరు. ఆనందం గారు, ఇప్పటికైనా కళ యొక్క గొప్పతనాన్ని గుర్తించండి.
3: నిజంగా నిజంగా మీరందరూ నా కళ్ళు తెరిపించారు. ఇంతకాలం నాలో ఉండే అజ్ఞానానికి సిగ్గుపడుతున్నా. నాన్న సూర్యం.
4: ఏంటి నాన్న?
3: ఇప్పటి నుండి మన ఊళ్ళో ఏ నాటకం జరిగినా ఆ నాటక కళాకారులందరినీ సన్మానించి ప్రోత్సహించి తగిన పారితోషికం ఇచ్చి నాటక కళ పట్ల నా కృతజ్ఞతాభావం వ్యక్తీకరించాలని నిర్ణయించుకున్నాను రా.
4: చాలా సంతోషం నాన్న.
0: అయ్యా మీరే?
3: అవునయ్యా.
0: ఆనందం గారికి
7: జై.
0: ఆనందం గారికి
7: జై.
0: ఆనందం గారికి
7: జై.

వెలుగునీడలో చిత్రం నుండి పాట విన్నారు. పాడినవారు ఘంటసాల సుశీల. తర్వాత పాట డాక్టర్ చక్రవర్తి చిత్రం నుండి పి. సుశీల పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 4 గంటలు దాటి 10 సెకండ్లు కావస్తుంది. ఈనాటి ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్పై రెండవ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు.

యువవాణి యోజనల కార్యక్రమం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాడీ లాంగ్వేజ్ ద్వారా కొన్ని విషయాలను మనం పసిగట్టొచ్చు. ముఖ్యంగా కొన్ని సున్నితమైన విషయాల్లో ఎదుటివారు తమ యొక్క అభిప్రాయాలు చెప్పకనే కొన్ని సంకేతాల ద్వారా చెప్తూ ఉంటారు. పరిచయస్తులకి, స్నేహితులకి తేడా చాలామందికి తెలియకపోవచ్చు. తమతో ఉన్న వాళ్ళంతా తమ వాళ్ళేనని ఫీల్ అవుతూ ఉంటారు. పరిస్థితులు వస్తే కానీ వాస్తవాలు బయటకు రావు. అలా జరగడానికి ముందే మనందరం ఆ వ్యక్తులతో సున్నితంగా ఉంటున్నప్పుడే కొన్ని సంకేతాల ద్వారా తేడాను గమనించవచ్చు. కొంతమంది డిస్కషన్ను నామమాత్రంగా కొనసాగించడానికి ఇష్టపడతారు. ఐ కాంటాక్ట్ ఉండదు. కళ్ళలోకి చూసి లోపల అనుకున్నట్టున్నది స్పష్టంగా చెప్పలేరు. కొంతమంది పెదాలు కుదురుకుతూ ఉంటారు లేదా వేరే ఏదైనా పనిచేస్తూ ఉంటారు. అవతల వ్యక్తి మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేరుగా మనతో మాట్లాడకుండా ఏదో పనిచేస్తూ గడుపుతూ ఉంటారు. సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారు. ఇది అవతలి వ్యక్తులు మనపై చూపిస్తున్న చిరాకు, అయిష్టత, తిరస్కారం లాంటి ఫీలింగ్స్ను సూచిస్తూ ఉంటాయి. ఇప్పుడు జీన్స్ సినిమా నుంచి ఉన్నికృష్ణన్, ఎస్పి పల్లవి పాడినటువంటి పాట విందాము.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం కొన్ని విషయాలను పసిగట్టొచ్చని చెప్తున్నాం. నవ్వవలసిన పరిస్థితుల్లోనూ మొక్కుబడిగా నవ్వుతూ ఉంటారు కొంతమంది. చెప్పే విషయాలు పూర్తిగా వినకుండానే సరేనని సమాధానాలు ఇచ్చేస్తూ ఉంటారు ఇంకొంతమంది. రిపీటెడ్గా ఒకే ముఖ కవళికలతో సమాధానాలు ఇస్తుంటారు ఇంకొందరు. వీటిని బట్టి ఎదుటి వ్యక్తికి మనపై ఎటువంటి ఆసక్తి లేదని, మనల్ని భరించడం చాలా ఇబ్బందిగా ఉందని ఫీల్ అవుతున్నారని మనం సులువుగా ఈ ట్రిక్స్ ద్వారా గమనించవచ్చు. ఇప్పుడైతే పౌర్ణమి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పడిన పాట వింటారు.

0: ఏమన్ సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ఫ్రెండ్స్, వేసవి కాలంలో వడదెబ్బ అనేది అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా పెరిగి శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించలేని ప్రమాదకర పరిస్థితి, హీట్ స్ట్రోక్ అత్యవసర వైద్య పరిస్థితి. లక్షణాలు ఏంటంటే, శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండడం, తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, వికారం లేదా వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం ఎర్రగా వేడిగా ఉండడం, గందరగోళం, అస్పష్టంగా మాట్లాడటం, స్పృహ కోల్పోవడం. వెంటనే బాధితుడిని చలన ప్రదేశానికి తీసుకెళ్ళాలి. బిగుతైన బట్టలను సడలించాలి. శరీరంపై చలన నీరు చల్లాలి లేదా తడిగుడ్డతో తుడవాలి. ఫ్యాన్ లేదా గాలి అందేలా చూడాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి. నివారించే మార్గాలు ఏంటంటే, తగినంత నీరు తాగాలి. మధ్యాహ్నం ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. తేలికపాటి వదులుగా ఉండే బట్టలు ధరించాలి. తరచూ నీడలో లేదా చల్లని ప్రదేశంలో విశ్రాంతి తీసుకోవాలి. హీట్ స్ట్రోక్ అనేది ప్రాణాపాయానికి దారితీయొచ్చు, కాబట్టి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. సొంత వైద్యం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు. మనంతట మనం మందుల షాపుకు వెళ్ళి మందులు వేసేసుకోవడం లాంటి పనులు చేయకూడదు. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మనం వడదెబ్బకి తగినటువంటి మందుల్ని వేసుకోవాలి. ఇప్పుడు నేటి సిద్ధార్థ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి కౌసల్య, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగాలు కార్యక్రమంలో ముందుగా నీరాజనం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఇంతటితో ఈనాటి సంధ్యారాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యక్తిత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక వింటారు. ఈ రేడియో నివేదిక నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. తర్వాత వికాసం కార్యక్రమంలో అటల్ ఆవాసీయ విద్యా యోజన వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి కార్యక్రమంలో గాయని శ్రీమతి ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు.

ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 ఏళ్ల ఆకాశవాణి జంతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధన సహా సంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారి యొక్క ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. తర్వాత బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం వింటారు. నువ్వుల్లో మేలైన యాజమాన్యం గురించి యలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త

డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం, తర్వాత వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్యాంశాలు. సమర్పణ శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు వ్యవసాయ సమాచారంలో వింటారు సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్యాంశాల గురించి. తర్వాత 7:45 స్వరమాలిక సినిమా పాటలు, 8 గంటలకు ఈ ఉదయం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ప్రసారాల విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ సాయంత్రం 5:42 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1, కనిష్ట ఉష్ణోగ్రత 26°C, వర్షపాతం నమోదు కాలేదు, గాలిలో తేమ 82%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35°C, కనిష్ట ఉష్ణోగ్రత 28.6°C, వర్షపాతం నమోదు కాలేదు, గాలిలో తేమ 70%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ సూచన. బలమైన ఈదురుగాలు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలపై మీ యొక్క స్పందనను ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమయ్యే లేఖావళి కార్యక్రమానికి 7416172999 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. నెంబర్ మరొకసారి 7416172999. అలానే మీ యొక్క అభిప్రాయాలను aarpcvsp@gmail.com మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. మెయిల్ చిరునామా మరొక్కసారి aarpcvsp@gmail.com. పోస్ట్ కార్డు ద్వారా మీ అభిప్రాయాలను మాకు పంపించాల్సిన మా చిరునామా టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003. టు ద స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం, విశాఖపట్నం 530003 అనే చిరునామాకి పంపించాల్సి ఉంటుంది. ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమైల కుమార్ గారు, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. తర్వాత వికాసం అటల్ ఆవాసీయ విద్యా యోజన గురించి వింటారు. 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు.

తర్వాత బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రధాన శాస్త్రవేత్త అనకాపల్లి డాక్టర్ పీవీకే జగన్నాథరావు గారి ప్రసంగం వింటారు. నువ్వుల్లో మేలైన యాజమాన్యం గురించి ఎలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం వింటారు. వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్య అంశాలు. సమర్పణ శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు. 8 గంటలకు ఈ ఉదయం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి ప్రసారాల వివరాలు. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో

0: 16 in the final to win their first title in 2 years. The Indian pair had won the Thailand Open in May 2024. In IPL cricket, Gujarat Titans and defending champions Royal Challengers Bengaluru are all set for epic title clash at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in
3: ప్లాట్ఫామ్ నంబర్ 2
4: కి చెల్లే వాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి
3: యాడ్ చేయ్.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పాన వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ
1: मेरे प्यारे देशवासियों, इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए. धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा जैसे जैसे गर्मी बढ़ती है.
6: అదే విధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, 3 తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ
7: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షిత శాఖ ప్రాంత భాషకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, 4 డివిజన్స్ కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు

0: ఇది ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతుందో నిజంగానే అద్భుతం.
1: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
2: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
1: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ 2వ ట్రోఫీ సాధించడం కోసం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహన తివారి. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోళ కాళీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषदा ऑन मार्क पोर्टल इति वेब फलकस्य सेवा प्रदातुः सूक्ष्मं निरीक्षणं विधीयते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन निर्णायक चक्रे विजयोधिगतः. अपि च IPL क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోళకాళీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్ ఏతేన విశ్వవ్యాపినః తమిళ సముదాయస్య మధ్యే విశేషః ఉత్సాహః వర్తతే. సహ అవదత్ యత్ ఏతాః పట్టికాః చోళ సామ్రాజ్యస్య సామూద్రిక శక్తిం దక్షిణ పూర్వ ఏషియా దేశై సహ తేసాం సంబంధాన్ చ ప్రదర్శయంతి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత ప్రశాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సహ ప్రోక్తవాన్ యత్ జ్ఞాన భారతం అభియానేన ఛత్తీస్గఢ రాజ్యస్య మల్హార క్షేత్రే షష్ట సప్తమయోః శతాబ్ద్యోః పాండువంశస్య మహర్షేః బలార్జునస్య సంబద్ధాః దుర్లభాః తిస్రః తామ్రపట్టికా అపి ప్రాప్తః.
7: జ్ఞాన భారతం అభియాన్ కే తహత్ ఛత్తీస్గఢ్ కే మల్హార్ మే భీ ఏక్ మహత్వపూర్ణ ఖోజ్ హుయీ హై. यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस छठी सातवीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
6: ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా దేశవాసినః వర్తమానే భీషణ గ్రీష్మరితౌ అత్యధికం సావధానతాం ధారయితుం ప్రశాసనేన ప్రదత్తానాం నిర్దేశానాం పాలనం చ కర్తుం ప్రార్థితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే సహ జనాన్ పర్యాప్త మాత్రాయాం జలపానం కర్తుం తథా సూర్యతాపాద్ రక్షణోపాయాన్ స్వీకృత్యేవ గృహాత్ బహిర్గంతుం పరామర్శం అదదత్.
7: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్ గర్మ హవాయే, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
6: प्रधानमंत्री अवदत् यत् ग्रीष्म तापात् रक्षणं प्राप्तुं आमपन्नम తక్రం సత్తుపేయం బేలపన్నం పానకం నీర్మోర్ సోలకళి చేత్యాదీనాం సేవనం హితకరమస్తి. సహ ఉక్తవాన్ యత్ ఏతే పే పదార్థాః ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతి భావనాం ప్రదర్శయంతి తథా తేషు పూర్వజానాం అనుభవ నిహిత అస్తి.
7: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है. और एक बात जरूर ध्यान रखिएगा, इनमें से ज्यादातर चीजें हमारी अपनी रसोई से निकली है. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
6: प्रधानमंत्री रांची नगरे आयोजित రాష్ట్రీయ వరిష్ట క్రీడా సంఘ ప్రతియోగితాయాః అపి చర్చాం అకరోత్. అస్యాం ప్రతియోగితాయాం ప్రాయః అష్టశతాధిక క్రీడకాః భాగం గృహీతవంతః. శ్రీమోదీ గురేందర్ వీర సింగః విశాల టీకే తేజస్విన్

0: अंकांतरालेन पराजितम्। आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां निर्णायक स्पर्धा अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे भविष्यति। क्रीडायां गुजरात टाइटन्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरंभ सायं सार्धसप्तवादने भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: నాన్నా, నాకు 3000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హా అనండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
5: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
4: మరి మీ మొబైల్ ఇవ్వండి.
5: ఇదిగో,
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
1: సాయం సమీరం కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీలకుమారి గారు, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు.
8: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ నెల 26వ తేదీన మంగళవారం వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలను బాలబాలికలకు నిర్వహించింది. ఈ సందర్భంగా బాలబాలికలు రేడియోతో తమకున్న అనుబంధం పంచుకున్నారు. నాకు నచ్చిన రేడియో కార్యక్రమంపై ఉదయం వక్తృత్వ పోటీలు, బాలల నేస్తం అంశంపై మధ్యాహ్నం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. చిన్నారులు పెద్ద సంఖ్యలో చురుగ్గా పాల్గొన్నారు. వీరిలో కొందరు అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
9: రేడియోలో ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం వార్తల కార్యక్రమం. వార్తలు మనకు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో జరుగుతున్న ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేస్తుంది. ప్రతిరోజు ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి వార్తలు ఎంతో ఉపయోగపడతాయి. నాకు ముఖ్యంగా ఆకాశవాణి వార్తలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అవి స్పష్టంగా, సులభంగా అర్థం చేసుకునే విధంగా ఉంటాయి. ఇంకా ఆకాశవాణి వార్తలు నమ్మదగిన సమాచారాన్ని అందిస్తాయి. విద్యార్థులమైన మనకు వార్తలు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే వార్తలు మనకు సాధారణ జ్ఞానం అందిస్తాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పుల గురించి, విద్యారంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, దేశంలో జరుగుతున్న విషయాల గురించి అవగాహన పెంచుతుంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనకు వార్తలు ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి ప్రభుత్వ పథకాలు ఇంకా ముఖ్యమైన ప్రకటనలు కూడా తెలుస్తాయి. మన చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన కల్పిస్తుంది. ఒక మంచి విద్యార్థిగానే కాకుండా ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దే కార్యక్రమం వార్తల కార్యక్రమం. రేడియో వార్తల మరో ప్రత్యేకత ఏమిటంటే అవి మనం ఎక్కడ ఉన్నా వినవచ్చు. ఇంట్లో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పట్టణంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా రేడియో వార్తలు మనం వినవచ్చు. వార్తలు మనకు ప్రపంచాన్ని చూపించే కిటికీ. అందుకనే ప్రతిరోజు నేను వార్తలు వినడానికి ప్రయత్నిస్తాను.
10: నేను ఎక్కువగా పొలం పనులు, మా పదం మీ భావం, ఆరోగ్యమే మహాభాగ్యం గా నాకు అత్యంత నచ్చేది మహిళావాణి, ఇంకా యువవాణి. ఎందుకంటే మహిళావాణిలో మా అమ్మమ్మ గొంతు వినడం నాకు ఎంతో ఇష్టం. చాలా సరదాగా అనిపిస్తుంది. మా పదం మీ భావంలో శ్రోతలు పంపించే సరదా కవితలు ఆకాశ

0: అనే పదాలకి నాకు చాలా అత్యంత ఇష్టంగా అనిపిస్తుంది. ఈ ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
1: మన్ కీ బాత్ అనేది భారతదేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రజలతో మాట్లాడే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇది ప్రతి నెల చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో దేశం అంత ప్రజలతో, ముఖ్యంగా యువతలతో మరియు విద్యార్థులతో ఆయన తన ఆలోచనలను మరియు సూచనలను గురించి మాట్లాడుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ కార్యక్రమం చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే ఇందులో పరీక్షల్లో రాసే ముందు ఎలా భయపడకుండా చదవాలో, సమయాన్ని ఎలా వాడుకోవాలో మరియు మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో గురించి ఇందులో చెప్తారు. ఈ కార్యక్రమం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో దేశభక్తి, క్రమశిక్షణ, పరిశుభ్రత, విద్య, పర్యావరణ పరిరక్షణ మరియు మహిళా సాధికారత అని మంచి కార్యక్రమాలు ఉంటాయి. దీని ద్వారా మనం మంచి పౌరులుగా ఎలా ఉండాలో తెలుసుకుంటాము. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ మొత్తం దేశంలో సాధారణమైన మనుషులు చేసే విజయ కథల గురించి కూడా చెప్పుకుంటారు. ఈ కార్యక్రమం పండుగలు, సంస్కృతి మరియు సాంప్రదాయాల గురించి కూడా చెప్తుంది. ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో, నీటిని ఎలా ఆదా చేయాలో మరియు స్వచ్ఛ భారత్ అనే అన్ని కార్యక్రమాల గురించి కూడా ప్రజలు పాల్గొవాలని అవగాహన పెంచుతుంది. ఈ కార్యక్రమం మనుషులకి చాలా దగ్గరగా వెళ్తుంది. నా ఉద్దేశంలో అయితే మన్ కీ బాత్ అనే కార్యక్రమం ఒక రేడియో కార్యక్రమమే కాదు, వాయిస్ ఆఫ్ ద నేషన్. ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రసారం చేసే ఆల్ ఇండియా రేడియోకి నా ధన్యవాదాలు.
2: బాలల్లారా రారండి, బాలభారతి వినరండి. బాలల్లారా రారండి, బాలభారతి వినరండి. ఆటలు పాటలు నాటికలు, అనగా అనగా కబుళ్ళు కథలు. ఆటలు పాటలు నాటికలు, అనగా అనగా కబుళ్ళు కథలు. వినరండోయ్ రారండోయ్, బాలభారతి వినరండోయ్. వినరండోయ్ రారండోయ్, బాలభారతి వినరండోయ్. బాలభారతి వినరండోయ్, బాలభారతి వినరండోయ్. ఈ పాట మా పిల్లలందరికీ చాలా ఇష్టమైన పాట. ఈ కార్యక్రమంలో మేము దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, స్వాతంత్ర సమర యోధుల జీవిత విషయాలు, సామెతలు, నీతి కథలు వంటివెన్నో చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మేము మంచి విషయాలు నేర్చుకోవచ్చు, సమయాన్ని ఆనందంగా గడపవచ్చు. పాఠశాలలోని ఆనందంగా ఆడుతూ పాడుతూ చదువుకునే మాకు ఆకాశవాణిలో మైకు ముందు మాట్లాడడం ఒక మధురమైన అనుభూతి. నేను కూడా బాలభారతిలోని పాల్గొన్నాను.
3: ప్రస్తుతం మనం మొబైల్ ఫోన్లు, యూట్యూబ్, సోషల్ మీడియా వంటి ప్రపంచంలో జీవిస్తున్నాం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్క్రీన్లకే కేటాయిస్తున్నారు. కానీ ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉదయం వినిపించేది రేడియో శబ్దమే. పాటలు, వార్తలు, నాటికలు, వ్యవసాయ సమాచారం మరియు భక్తి గీతాలు వంటి ఎన్నో కార్యక్రమాలతో రేడియో ప్రజల జీవితంలో ఒక భాగంగా ఉండేది. రేడియో అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం. కనిపించని గొంతుతో మనసును తాకే మాధ్యమం. టీవీలో చిత్రాలు కనిపిస్తాయి, కానీ రేడియో మన ఊహాశక్తిని పెంచుతుంది. అందుకే రేడియోకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నాకు ఇష్టమైన రేడియో కార్యక్రమం బాలానందం. ఇందులో కథలు, పాటలు, పద్యాలు, ప్రశ్నలు, జోకులు వంటి ఎన్నో మంచి సందేశాలు ఉంటాయి. ఒక చిన్న కథతో పెద్ద నీతిని చెప్పడమే రేడియో యొక్క ప్రత్యేకత. అలాగే నాకు వార్తల కార్యక్రమం కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆకాశవాణి రేడియో వార్తలు చాలా స్పష్టంగా, సరళంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు సమాచారం ఇచ్చే ఒక గొప్ప సాధనం రేడియోనే. రూపం మారిందే కానీ రేడియో ఇంకా మనతోనే ఉంది. ఇప్పటికీ ఎఫ్ఎం రేడియోను, మొబైల్ యాప్స్ ద్వారా ఇంకా లక్షలాది మంది రేడియోను వింటూనే ఉన్నారు. చదువుకుంటూ, ప్రయాణిస్తూ, పనిచేస్తూ కూడా రేడియోను వినొచ్చు. మన ఎన్నో తరాలకు జ్ఞానం, వినోదం, సంస్కృతి అందించిన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. అంతేందుకు మన దేశ గర్వకారణం కూడా. చివరిగా నేను చెప్పేది ఒకటే, స్క్రీన్లు కళ్ళను ఆకట్టుకుంటాయి కానీ రేడియో మన మనసును తాకుతుంది. అందుకే రేడియో ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుంది. ధన్యవాదాలు.
4: ఇష్టమైనది పల్లెసీమలు. మిత్రులారా, రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు. రేడియో అనేది పల్లె ప్రజల జీవితంలో వెలుగు నింపిన ఒక ప్రచార మాధ్యమం. ఈ పల్లెసీమలు అనే కార్యక్రమం ద్వారా రైతులకు ఎంతో మంచి సలహాలు ఇస్తూ ఎలా పంట వేయాలి,

0: ఉంటారు. వాటన్నిటిలో జ్ఞానం పొంది బాగా పంటను అది చేసుకుంటారు. పల్లెసీమలు అనే కార్యక్రమంలో జానపద గీతాలు, పల్లె సాంస్కృతి సంప్రదాయాలు వంటి ఎన్నో చెప్తారు. అప్పట్లో టీవీలు మొబైల్లు లేని రోజుల్లో సాయంత్రం అయ్యిందంటే చాలు, గ్రామంలో చాలామంది రేడియో చుట్టూ చేరి అందులో వచ్చే పల్లెసీమలు కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వినేవారు. వీటిలో మాటలు ఎంతో సహజంగా మనసుకు హత్తుకునేలాగా ఉంటాయి. ధన్యవాదము.
1: నాకు రేడియోలో ఇష్టమైన కార్యక్రమం నాటికలు కథలు. నేను చిన్నప్పటి నుంచి రేడియోలో వచ్చే నాటికలు అన్న కథలు అన్న ఎంతో ఇష్టంగా వినేదాన్ని. అవి వినడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అవి వింటున్నప్పుడల్లా ఆ పాత్రల్లో నన్ను నేను ఊహించుకుంటూ నేను వాటిని చాలా ఎంజాయ్ చేసేదాన్ని. రేడియో నాటికలలో ఆ పాత్రలు కానీ పాత్రధారులు కానీ సెలయే శబ్దాలు, ఆ పక్షుల కిలకిలలు, ఆ పాత్రలు, ఆహా ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అన్నప్పుడు కానీ, మనం మన ఊహాత్మక లోకంలో మన మనస్సు అనే కళ్ళతో దాన్ని చూసినప్పుడు అది మన కళ్ళతో చూసిన దానికన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రలు కూడా అక్కడ జరిగే చిత్రాన్ని వాళ్ళ కంఠ ధ్వని ద్వారా మనకి ఎంతో అద్భుతంగా చెప్తారు. అది మన కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. వాళ్ళు ఆ కంఠ ధ్వని ద్వారా అక్కడ జరిగే చిత్రాన్ని మనకు చెప్తున్నప్పుడు అది మనం ఒక సినిమా చూసిన దానికన్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్రలు నిజమైన నాటకాల కన్నా రేడియో నాటకాల కోసం ఆ పాత్రలు ఎంతో కృషి చేస్తారు. వాటి కోసం వాళ్ళు ప్రకృతి రమణీయత శబ్దాలు కానీ పక్షుల శబ్దాలు కానీ వాళ్ళు ఎంతో చక్కగా చేస్తూ అక్కడ జరిగే పరిస్థితిని వాళ్ళ కంఠం ద్వారా మనకు తెలుపుతూ ఎంతో చక్కగా చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి వీటిని వినడం ఎంతో ఇష్టంగా వినేదాన్ని. ఇవి వింటున్నప్పుడల్లా అక్కడ జరిగే చిత్రం నేను ఊహించుకుంటూ ఉండేదాన్ని.
2: ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం అంటే చాలా ఇష్టం. ఆకాశవాణి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, వెదర్ రిపోర్ట్స్, న్యూస్ అప్డేట్స్ మరియు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే సమాచారంతో పాటు సరదా కూడా. ఒక మంచి పాట, ఒక చీర్ఫుల్ వాయిస్ చాలు మన రోజంతా చేంజ్ అయిపోవడానికి. అందుకే నాకు రెయిన్బో ఎఫ్ఎం అంటే చాలా ఇష్టం. అది కేవలం ఒక రేడియో ఛానల్ కాదు, మన మూడ్ని మన డేని రీఫ్రెష్ చేసే ఒక బెస్ట్ ఫ్రెండ్. చివరిగా ఒక చిన్న మాట, ఈ రోజుల్లో పిల్లలు ఫోన్స్ మరియు ఇతర గ్యాడ్జెట్స్కు బాగా అలవాటు అవుతున్నారు, కానీ రేడియో వినడం వల్ల ఆలోచన పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకోవచ్చు మరియు మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని యాప్స్ వచ్చినా రేడియోకి ఉన్న క్రేజ్ అస్సలు తగ్గేదే లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.
3: ఈ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఆర్ హర్షరత్ గారు మాట్లాడుతూ,
4: హలో చిల్డ్రన్, ఎలా అనిపించింది మీకు అందరికీ ఇలా పార్టిసిపేట్ చేయటం? హ్యాపీగా ఉందా? వెరీ నైస్, మాకు కూడా చాలా సంతోషం. పిల్లలందరూ ఇక్కడికి వచ్చి మా దగ్గరికి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మాకు అందరికీ చాలా సంతోషకరం. మీరందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి చక్కగా మాట్లాడారు. అయితే రేడియో మీరందరూ ఈ మధ్య కాలంలో విని చెప్పి ఉంటారు, కానీ మీరు వినండి, రేడియో వినండి, ఎందుకంటే చాలా మంచి కార్యక్రమాలు ఉంటాయి. మీకు అంటే మీ పేరెంట్స్ మొబైల్స్ తీసుకుని మీరు వాడుతూ ఉంటారు కదా, లేకపోతే మీకు సొంతంగా ట్యాబ్స్ ఏవో ఇచ్చి ఉంటారు కదా, వాటిలోనే న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ ఉంటుంది. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీరు ఇప్పుడు చెప్తున్న మీకు ఇష్టమైన కార్యక్రమాలు ఇవే కావచ్చు, లేకపోతే వింటూ ఉంటే మీకు తెలుస్తాయి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నీ వినండి, ఆస్వాదించండి. మరి దేశం అభివృద్ధి కోసం పాటుపడిన ఆకాశవాణిలోని మీరు రేపటి పౌరులు కనుక మీ వంతు మీరు కృషి చేయండి. మీ స్టడీస్లో మంచిగా మీరు బాగా చదువుకుని ఎంతో ఉన్నతమైన స్థానాలకు మీరు అందరూ వెళ్ళాలని, రేడియో మీతో పాటు మీ వెంటే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీకు హెల్ప్ చేయాలని కూడా మేము ఆశపడుతూ మీరు ఆ కార్యక్రమాలు వింటూ మాకు అందరికి కూడా సహకారిగా ఉండండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, థ్యాంక్ యూ.
3: మధ్యాహ్నం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలకు చిట్టి చిట్టి తమ్ముళ్ళు చెల్లెళ్ళు వచ్చి బుజ్జి బుజ్జి చేతులతో బాలల నేస్తం రేడియో అనే అంశంపై అబ్బురుపరిచే రంగులతో పోటీ పడ్డారు. ఆ చిన్న వయసులో చిన్నారి చేతులతో అద్భుతంగా వారి ఆలోచనలకు రంగులు అద్దుతుంటే మనస్సు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ప్రతి చిన్నారి తన ఆలోచనలతో రేడియో ఒక స్నేహితుడిగా చార్టు మీద బొమ్మల రూపంలో చూడముచ్చటగా అపురూపంగా అద్భుతంగా

0: వివిధ రకాలుగా రేడియోతో వారికున్న అనుబంధాన్ని స్నేహాన్ని చూపించారు. సమయాభావం వలన అందరి ఇష్టాలు మీకు అందించలేకపోతున్నాము, కానీ ఆ వయసులో ఆ పిల్లలు మాట్లాడిన తీరు చూడముచ్చటగా ఉంది. పిల్లలు, ఇలానే మీరు ఇంకా అనేక పోటీల్లో పాల్గొని అందరినీ ఆనందపరుస్తారని ఆశిస్తున్నాము. వక్తృత్వం చిత్రలేఖనం పోటీలో పాల్గొన్న చిన్నారులకు సర్టిఫికేట్ల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఆర్ హర్షలత గారు, కార్యక్రమ సహాయ సంచాలకులు శ్రీ పివి రామ్గోపాల్ గారు, ఇతర కార్యనిర్వహణ అధికారులు పాల్గొన్నారు, చిన్నారులను ప్రశంసించారు. ఈ పోటీల్లో పాల్గొనడానికి తమ పిల్లలను తీసుకుని వచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు. వ్యాఖ్యాత ప్రమీలా కుమారి, శేఖరమంత్రి. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంగణంలో విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వం చిత్రలేఖనం పోటీలపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు, పర్యవేక్షణ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు సాయం సమీరం కార్యక్రమంలో వికాసం. అటల్ ఆవాసీయ విద్యాలయ యోజన అనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, నిరుపేద పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక సంక్షేమ పథకం. ఈ అటల్ ఆవాసీయ విద్యాలయ యోజన పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ఉచితంగా నాణ్యమైన ఆధునిక విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తారు. అటల్ ఆవాసీయ విద్యా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు: పేద మరియు కార్మిక కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం, ఉచిత వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పించడం, పిల్లల సమగ్ర అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం, భవిష్యత్తులో ఉన్నత విద్య మరియు పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, ఇవన్నీ కూడా ఈ అటల్ ఆవాసీయ విద్యా యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు. అటల్ ఆవాసీయ విద్యా యోజన ప్రయోజనాలు ఏమిటంటే: ఉచిత విద్య, ఉచిత హాస్టల్ వసతి, ఉచిత భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్, వైద్య సదుపాయాలు, క్రీడలు మరియు ఇతర సహపాఠ్య కార్యక్రమాలు. అర్హత ఏంటంటే, నమోదిత నిర్మాణ కార్మికుల పిల్లలు, సాధారణంగా 6 నుండి 16 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు, కొన్ని సందర్భాల్లో అనాథ పిల్లలు లేదా ప్రత్యేక సంక్షేమ పథకాల కింద ఉన్న పిల్లలు కూడా అర్హులవుతారు. అటల్ ఆవాసీయ విద్యా యోజన ముఖ్య విశేషాలు: పాఠశాలలు నివాస విధానంలో అంటే రెసిడెన్షియల్ విధానంలో పనిచేస్తాయి. అనేక పాఠశాలలు సిబిఎస్ఈ పాఠ్యాంశాలను అనుసరిస్తున్నాయి. విద్యార్థులకు ఆధునిక తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధాన్ని పంచుకుంటారు.
2: నమస్కారం, నా పేరు సరస్వతి విద్యార్థి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సంగీత నాట్య విభాగంలో నేను ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా సేవలు అందిస్తున్నాను. ఆకాశవాణి దూరదర్శన్లలో టాప్ గ్రేడ్ కళాకారునిగా గుర్తింపు పొందాను. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని వేడుకలు జరుపుకుంటున్న వేళ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంతో నాకున్న అనుభవాలను శ్రోతలతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నా. నా చిన్నప్పటి నుండి నేను ఆకాశవాణి కార్యక్రమాల్లో బాల కళాకారిణిగా పాల్గొన్నాను. బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమం తొలినాళ్లలో మా కార్యక్రమాలతోనే ప్రారంభమైంది. అప్పట్లో తిరుపతి రామానుజ సూరి గారు, వంకాయలు నరసింహం గారు వంటి పెద్దలు మా చేత పాటలు, నాటకలు మొదలైనవి వేయించేవారు. తరువాత 1984వ సంవత్సరంలో ఆకాశవాణి జాతీయ స్థాయి పోటీల్లో కర్ణాటక సంగీతం గాత్రం విభాగంలో బహుమతి పొంది ఆకాశవాణి గ్రేడెడ్ కళాకారిణిగా గుర్తింపు పొంది అంచెలంచెలుగా ఎదిగి 2008 నాటికి టాప్ గ్రేడ్ కళాకారిణిగా ఎంపిక చేయబడ్డాను. ఆకాశవాణి సంగీత

0: మేళనం, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్, రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ వంటి జాతీయ కార్యక్రమాలతో పాటు ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం నుంచి ఓవర్సీస్ బ్రాడ్కాస్ట్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి అనేక కర్ణాటక సంగీత కార్యక్రమాలతో పాటు అనేక భక్తిరంజన కార్యక్రమాల్లో కూడా పాల్గొని కొన్నింటిని నిర్వహించాను. ఇక ప్రసార మాధ్యమంగా ఆకాశవాణి నుండి నేను అనేక ప్రాపంచిక విషయాలను అవగాహన చేసుకున్నాను. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి, విజ్ఞానానికి సంబంధించి, సంగీతానికి సంబంధించి, సంగీత శిక్షణ వంటి ఆకాశవాణి ప్రసారం చేసే కార్యక్రమాలు నా బాల్యం నుండి ఇప్పటి వరకు వింటూనే ఉన్నాను. ఎంతో ప్రయోజనం పొందాను. మా ఇంట్లో టైం అంటే రేడియో టైమే. ఉదయాన్నే ప్రారంభమయ్యే ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూను వందే మాతరం నుండి వార్తలు అవగానే చిన్నప్పుడు స్కూలు కాలేజీలకు వెళ్ళేవాళ్ళం. అలాగే ఇప్పుడు కూడా రేడియో టైం ప్రకారమే నడుస్తాం. మా అమ్మగారు ఉదయం నుండి రాత్రి 11 గంటల వరకు న్యూస్ అయ్యేదాకా రేడియోని వింటూనే ఉండేవారు. మేమింట్లో ఉన్న సమయాల్లో ఆటోమేటిక్గా మేం కూడా కార్యక్రమాలన్నీ వినేవాళ్ళం. ఈ విధంగా మా డైలీ రొటీన్ అంతా రేడియో టైం ప్రకారమే నడుస్తుంది. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో నా అనుభవాలు మీతో పంచుకునే అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
1: 90 ఏళ్ల ఆకాశవాణి గాయని ప్రొఫెసర్ శ్రీమతి కె సరస్వతి విద్యార్థి గారి ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఈ రాత్రి 8 గంటలకు భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతినుద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఇంతటితో ఈనాటి సాయం సమీరం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పలిసీముల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. తర్వాత బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి ప్రధాన శాస్త్రవేత్త అనకాపల్లి డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం వింటారు. నువ్వుల్లో మేలైన యాజమాన్యం గురించి ఎలమంచిలి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు. జానపద గీతం. తర్వాత వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్య అంశాలు సమర్పణ శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు. 7:45 స్వరమాలిక సినిమా పాటలు. 8:00 ఈ ఉదయం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 స్వరమాలిక సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ ఏ ఎర్రయ్య కర్ణాటక సాక్సోఫోన్ వాదన వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ఇదేరా మన భరతభూమి బృందగానం వింటారు రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్, సంగీతం శ్రీ జి రామచంద్రరావు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మహామృత్యుంజయ స్తోత్రం వింటారు. 6:30 చింతన రచన డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువులు జీవన ఎరువులు ఉపయోగాలు గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు. 90 ఏళ్ల ఆకాశవాణి తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ గారు ఆకాశవాణితో వారి అనుబంధం. శ్రీ కొరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారం అని కూడా ఉంటాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపతిరావు బృందం నాదస్వరం వింటారు. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. తర్వాత తెలుగు సినిమా పాటలు ఉంటాయి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త నాటిక రచన కుమారి సామవేదుల గీతారాణి. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. 11:00 మధురిమ పాత తెలుగు సినిమా పాటలు. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటలు. 12:40 కార్మికుల కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. రేపు మధ్యాహ్నం 1:10 తెలుగు సినిమా పాటలు. 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు. నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. 2:30 వాతావరణ వివరాలు. జానపద రంజని కార్యక్రమంలో మహాభారతంలో కృష్ణుని పుట్టుక తప్పెటగుళ్ళు శ్రీ పి కృష్ణారావు బృంద నిర్వహణలో జానపద గీతాలు వింటారు. నిర్వహణ శ్రీ వై గణేష్ బృందం నిర్వహణలో. సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు సినిమా పాటలు. 5:55 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం. ఇందులో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి వింటారు. ప్రేరణ వ్యక్తిత్వం. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ్ ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. 7:15 వ్యవసాయ పాఠశాల ఖరీఫ్ సాగుకు అనుమైన వరి రకాల గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్. 8:00 స్వర్మాలిక సినిమా పాటలు. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. రేపు రాత్రి 9:30 ఆంగ్ల ప్రసంగం టుగెదర్ ఫర్ పేరెంట్స్ డాక్టర్ ఎస్

0: సుష్మా రాజ్ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా 10 గంటలకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు, ప్రసారాల వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి

0: తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
2: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
1: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कारिस्तायनि अन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజామ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరుడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజామ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
2: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణ లేకర్ దేశ్ కే అనేక సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
1: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
2: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నదీ కో దేఖకర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్నోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఆర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
1: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకు అందిన

0: గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోలా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారి సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవీవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగుదేశమైన ఉగాండాలో అధికారులు 9 నమోదైనట్లు, 1 మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. May 2024 థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022 తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు. నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ముందుగా 90 ఏళ్ల ఆకాశవాణి చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సహసంచాలకులు డాక్టర్ అప్పలస్వామి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు.
1: 90 వసంతాల సేవను పూర్తి చేసుకున్న ఆకాశవాణికి హృదయపూర్వక అభివందనాలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి, పరిశోధన ఉపసంచాలకులు, ఉన్నత పర్వతశ్రేణి మరియు గిరిజన మండలం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ 9 దశాబ్దాలుగా ఆకాశవాణి వివిధ కార్యక్రమాల ద్వారా, ముఖ్యంగా పొలం పనులు మరియు పల్లె సీమల ద్వారా, రైతాంగం సాగులో తీసుకోవలసిన జాగ్రత్తలు, మెలకువలు, నూతన సాంకేతిక విజ్ఞానము, వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన సాగు విధానాలను తెలియజేయడం ద్వారా గ్రామీణ రైతాంగం ఆర్థిక అభివృద్ధిలో తమ వంతు పోషిస్తూ వచ్చింది. ముఖ్యంగా ఉదయం పూట వచ్చే పొలం పనుల కార్యక్రమం ద్వారా రోజువారీ సాగు చర్యలను రైతుకు తెలియజేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే విధానాలను రైతు భాషలో తెలియజేస్తుంది. అదేవిధంగా రోజు సాయంత్రం ప్రసారమయ్యే పల్లె సీమల కార్యక్రమం ద్వారా వివిధ పంటలలో వాతావరణ మండలాలకు అనువైన సమగ్ర యాజమాన్య పద్ధతులను మరియు మార్కెటింగ్ సమాచారాన్ని రైతు సహకారానికి తెలియజేస్తూ ఉంది. ఎంతటి కష్టమైన దూరానికి అయినా తమ సిబ్బందిని పంపిస్తూ ప్రతి రైతు కార్యక్రమాలను ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రచారానికి దోహదపడుతున్న ఆకాశవాణి సభ్యులను మనస్ఫూర్తిగా అభివందనాలతో 90 వసంతాల సేవకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
0: బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల గురించి అనకాపల్లి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం వింటారు.
2: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో ముందుగా బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అనే అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారు అందించే వివరాలు వింటారు. రెండవ అంశంగా నువ్వుల్లో మేలేని యాజమాన్యం అనే అంశం గురించి యలమంచలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం వింటారు.
3: ఈరోజు మీ అందరికీ తెలిసిందే మెయిన్ థీమ్ ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్ త్రూ ప్రాసెసింగ్ అండ్ వాల్యూ అడిషన్ అనేది ఇంపార్టెంట్. మనకి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ మధ్యకాలంలో మన మిలియట్స్ని లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేస్తున్నారు. మన పరిశోధనా కేంద్రం కూడా ఇక్కడ మన విజయనగరం రీసెర్చ్ స్టేషన్లో కూడా లార్జ్ స్కేల్లో వెరైటీస్ డెవలప్ చేసి మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చేతుల మీదుగా కూడా వెరైటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు వెరైటీస్ మీదే మేము కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది, కానీ ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేయడానికి మన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చాలా కూడా విజయనగరంలో జిల్లాలో కానీ లేదంటే పక్కన ఉన్న అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో కానీ చాలా ఎక్కువగా ఎఫ్ఈఓస్ రన్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ఈ వాల్యుయేషన్ని ప్రాపర్గా తీసుకువెళ్ళడానికి కావాల్సిన ఈ యంత్ర పరికరాలని, ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ని లార్జ్ స్కేల్లో ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ వాళ్ళ సహకారంతో మన ఈ ఎఫ్ఈఓస్కి అందరికీ ఇచ్చి

ఇన్లెట్ ప్రాసెసింగ్ అని కూడా లార్జ్ స్కేల్ వెరైటీస్ మీద ఏ విధంగా అయితే ఈ స్టేషన్ కాన్సన్ట్రేషన్ చేసిందో అదే విధంగా మిల్లెట్స్ ని లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేయాలంటే ప్రాసెసింగ్ మిషనరీ కూడా ఇంపార్టెంట్. దీన్ని కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నుంచి లార్జ్ స్కేల్లో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఎఫ్ఓస్ కూడా ఒక రీసెర్చ్ స్టేషన్ నుంచి హెల్ప్తో వాటి యొక్క వాళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ని చాలా అభివృద్ధి చేసుకున్నారు. వీళ్ళందరూ కూడా లార్జ్ స్కేల్లో ప్రాసెసింగ్ మిషనరీ పెట్టారంటే బికాజ్ ఆఫ్ మన ఏఆర్ఎస్ విజయనగరము. వీళ్ళందరూ కూడా ఇంకా ముందు ముందు దీన్ని ఈ ప్రాసెసింగ్ మిషనరీని పాపులరైజ్ చేసి మొత్తం ఈ ఉత్తర కోస్తా జిల్లాలో మన ప్రాసెసింగ్ మిషనరీని కూడా లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే మన అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటారు, దాన్నే పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞాన విభాగం అని మన అనకాపల్లిలో ఉన్నది. ముఖ్యంగా మేము ఏంటంటే ఐసీఆర్ మ్యాండేట్ దీంట్లో ఏంటంటే మన పంట కోత తర్వాత వచ్చే మిషనరీని టెక్నాలజీస్ని కానీ లార్జ్ స్కేల్లో ప్రమోట్ చేయాలి. కానీ ముఖ్య మ్యాండేట్ అయితే మాది జాగరి బెల్లము బెల్లం యొక్క ఉప ఉత్పత్తులు తయారు చేయడము, దీన్ని నేషనల్ స్కేల్లో టెక్నాలజీస్ డెవలప్ చేసి దీన్ని ప్రమోట్ చేస్తుంటాము. మీ అందరికీ తెలిసిందే జాగరి పౌడర్ వన్ ఆఫ్ ద టెక్నాలజీ, మనకి నేషనల్ లెవెల్లో దానికి రెండు పేటెంట్లు మనం ఈ పౌడర్ యొక్క ప్రాసెసింగ్కి అలాగే మిషనరీకి కూడా మనం పేటెంట్ తీసుకోవడం జరిగింది. ఇవి ఏంటంటే ఇప్పుడు మన అందరికీ తెలిసిందే బెల్లం తయారు చేస్తుంటాము, దాంట్లో కొంతమంది రైతులు దాంట్లో కెమికల్స్ కూడా యాడ్ చేస్తుంటారు. ముఖ్యంగా సల్ఫర్ డయాక్సైడ్ అనే సోడియం హైడ్రోజన్ సల్ఫైడ్ అనే హైడ్రోస్ అనే దాన్నే అంటారు, దాన్ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకి సల్ఫర్ డయాక్సైడ్ అనే రెసిడ్యూస్ మనకు బెల్లంలో ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏంటంటే ముఖ్యంగా మన మునగాకు రసము కానీ కలబంద రసము కానీ లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసి ఈ హార్మ్ఫుల్ కెమికల్ క్లారిఫికెంట్స్ యాడ్ చేయకుండా రైతుల అవగాహన అయితే కల్పిస్తున్నాము. దీన్ని కొద్దిగా మన విజయనగరం జిల్లాలో కొంతమంది ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఎస్కోటి ఏరియాలో భవానీపట్నం ఏరియాలో కొంతమంది రైతులు కూడా తయారు చేయడం జరుగుతున్నది. అలాగే మన జాగరి పౌడర్ టెక్నాలజీ మీ అందరూ తెలిసిందే సాలిడ్ జాగరి అనేది అగ్రోసూపిక్ నేచర్లో ఉంటుంది కనుక తొందరగా మనకి వాతావరణంలో తేమని అబ్జర్వ్ చేసుకొని ఫంగస్ డెవలప్ అవుతుంది కనుక దీన్ని పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే మనకి 1.5 to 2 years మనకి పౌడర్ అనేది మనం స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి విదేశాలకి మనం పంపించడానికి ఆస్కారంగా ఉంటుందండి. ఎందుకంటే మనం ప్రపంచంలోనే బెల్లం ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాము మన ఇండియా, కానీ మనం అనుకున్నంత స్థాయిలో మనం బెల్లం పంపించలేకపోవడం కారణం ఏంటంటే కెమికల్స్ వల్లనే. దాన్ని కెమికల్స్ వేయకుండా మనం బెల్లం పౌడర్ను మనం చేయగలిగితే లార్జ్ స్కేల్లో మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. మనకి మాకవరపాలెం అంటే అనకాపల్లి మాకవరపాలెం ఏరియాలో శ్రీనివాస్ అని లార్జ్ స్కేల్లో పెట్టి దాన్ని ప్రొడక్ట్ అనేది అదర్ కంట్రీస్కి పంపిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఒక 2.5 crores పెట్టి ఒక ఇండస్ట్రీ కూడా డెవలప్ చేస్తున్నారు, దాన్ని ట్రయల్ రన్ కూడా వేశారని చెప్పి. అది కూడా మేము బెల్లాన్ని కెమికల్స్ వేయకుండా ఏ విధంగా చేయాలి, పౌడర్స్ని ఏ విధంగా చేయాలి, అలాగే బెల్లం నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే బెల్లం చాక్లెట్స్, బెల్లము జొన్న పిండితో బిస్కెట్స్, ఓట్స్ బెల్లం బిస్కెట్స్, అలాగే మల్టీ మిల్లెట్ న్యూట్రీబార్స్, కొంతమంది మిల్లెట్స్ బెల్లంతో న్యూట్రీబార్స్ ఎలా చేయాలి, అలాగే షుగర్ కేన్ జ్యూస్ నుంచి ఏ విధంగా జెల్లీస్, చిన్నపిల్లలకు ఇష్టమైన జెల్లీస్ ఏ విధంగా తయారు చేయాలనేది, అలాగే మౌత్ ఫ్రెషనర్స్, మీ అందరికీ తెలిసిందే మనం భోజనం చేసిన తర్వాత కొన్ని మౌత్ ఫ్రెషనర్స్ తింటుంటాము అంటే షుగర్ కోటెడ్ వస్తాయి, దాని బదులు బెల్లం కోటింగ్తో మేము మౌత్ ఫ్రెషనర్స్ చేస్తున్నాం. ముఖ్యంగా అల్లము ఉసిరి వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి డ్రై చేసి బెల్లం కోటింగ్ అనేది ఇచ్చి దాన్ని మౌత్ ఫ్రెషనర్స్గా ప్రమోట్ చేస్తున్నాము. అలాగే డిఫరెంట్ హెల్త్ మిక్స్లు కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం కనుక మీ అందరికి కూడా ఒక వినపం ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మీద అవగాహన కావాలన్నా ట్రైనింగ్ కావాలన్నా మన విజయనగరం కానీ మా అనకాపల్లి పరిశోధన కేంద్రంలో కానీ మీరు సంప్రదిస్తే మేము టెక్నాలజీ మీద ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం కనుక ఈ అవకాశాన్ని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే మనకి పూతరేకులు కూడా మనకి రాజాం ఏరియా విజయనగరం డిస్ట్రిక్ట్లో మనం ఎక్కువగా చేస్తుంటాము, కుండ మీద చేస్తుంటాము. కుండ మీద కాకుండా దానికి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ ఒక మిషన్

0: అనేది మనం డెవలప్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము సెమీ మెకానిక్ సిస్టమ్ అని, కరెంట్ ఆపరేటెడ్, మనకి ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ పనిచేస్తుంది. మిషన్ మనకి 60 నుంచి 70 వేల రూపాయలు ఉంటుంది. ఈవెన్ ఆత్రేయపురి ఏరియాలో పూతరేకల క్లస్టరు డెవలప్ చేస్తున్నారు. దానికి ఈ మధ్యకాలంలో 25 మిషన్స్ మేము సప్లై చేయడం జరిగింది. కనుక మన రాజాం ఏరియాలో కూడా ఈ పూతరేకల మిషన్ని ఇంట్రడ్యూస్ చేయగలిగితే మనకి ఇదొక ఆదాయం ఉంటుంది. దీంట్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ కూడా, దాంట్లో మన బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ వేసి ఏ విధంగా మనం ఈ పూతరేకల ఫిలిమ్స్ను కూడా, మనకి ఏంటంటే పూతరేకల ఫిలిమ్స్ ఏంటి, ఇప్పుడు కూడా మనకి రైస్ స్టార్చ్, అంటే మనకి రైస్ నుంచి వచ్చే లోపల ఉన్న స్టార్చ్ని ఉపయోగించి, పిండి పదార్థాలు ఉపయోగించి మనం చేస్తాం. అలా కాకుండా దీన్ని ఫోర్టిఫికేషన్ చేసి మనం పూతరేకలను చేయగలిగితే మన లార్జ్ స్కేల్లో మనం ఎన్రిచ్డ్ ఫోర్టిఫైడ్ మనం పూతరేకలు కూడా మనం ప్రమోట్ చేయొచ్చు. కనుక ఈ మీద కూడా, దీని మీద కూడా మనం టెక్నాలజీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నేను చాలా తీసుకుంటాను.
1: నువ్వులు చాలా ఆరోగ్యకరమైన పంట. మనకి ఇప్పుడు ప్రస్తుతం చూస్తూనే ఉన్నా నువ్వులకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది. ముఖ్యంగా మనకి నువ్వుల్లో మద్దతు ధర చూసినట్లయితే కనుక 1 క్వింటాల్కి 10,000 వరకు ఉంది. మార్కెట్ ధర చూస్తే 13,000 వరకు కూడా ఉంది. ఎకరానికి 3 క్వింటాళ్ళన్నా అయితే మీకు మద్దతు ధర తీసుకున్నా కూడా 30,000 వరకు కూడా ఆదాయం వస్తుంది. దీనిలో కూడా యాజమాన్య పద్ధతులు క్రిటికల్, అంటే కీలకమైన యాజమాన్య పద్ధతులను పాటించినట్లయితే కనుక మంచి దిగుబడులు ఆశించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా నువ్వుల రకాలను చూసినట్లయితే మనకు వ్యవసాయ పరిశోధనా స్థానం ఎలమంచిల నుంచి 6 రకాలు ఇప్పుడు రిలీజ్ అయినాయి. గౌరీ, మాధవి, వైఎల్ఎం 11, 17, వైఎల్ఎం 66, దాన్నే మనం శారదా అని కూడా అంటూ ఉంటాము. ఇటీవల కాలంలో అంటే 2025 సంవత్సరంలో వైఎల్ఎం 146 అనే రకం కూడా జాతీయ స్థాయిలో మనకి విడుదలయ్యింది. చాలా సంతోషంగా ఉంది. పాత రకాలు చూసినట్లయితే కనుక ఎకరానికి 200 కిలోలు వచ్చినట్లయితే ఇప్పుడు లేటెస్ట్గా విడుదలైన వైఎల్ఎం 146 అనే రకం 600 వరకు కూడా దిగుబడిని ఎకరానికి నమోదు చేసుకుంటుంది. మంచి నేలలు, మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన రైతులైతే ఎకరానికి 800 కేజీలు, అంటే 8 క్వింటాల్ వరకు కూడా దిగుబడిని సాధించడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ నువ్వుల పంట అనేది చాలా సున్నితమైన పంట. యాజమాన్య పద్ధతులు కొంచెం కీలకంగా పాటించినట్లయితే కనుక అవి కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. విత్తే సమయం సాధారణంగా విజయనగరంలో ఫిబ్రవరి, మార్చిలో కూడా ఈ నువ్వుల పంటని వేస్తూ ఉంటారు. కానీ ఈ నువ్వుల పంట పైన వాతావరణ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ నువ్వుల పంట అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేదు, తక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేదు, అలాగే మంచుని తట్టుకోలేదు, అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకోలేదు. కాబట్టి అదును పదును అనేది ఏ పంటకైనా అవసరం. కానీ ఈ నువ్వుల పంటలో ఈ అదును చూసుకుని వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. కొంతమంది రైతులు ఫిబ్రవరిలో కూడా వేసామండి, వచ్చిందంటే అది వస్తే రావచ్చు ఛాన్స్, అంతేగాని ఖచ్చితంగా మనకి మంచి దిగుబడి రావాలి అంటే కనుక 31 లోపు మనం విత్తుకున్నట్లయితేనే మంచి దిగుబడులు ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నువ్వుల విత్తనానికి ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సాధారణంగా రైతులు ఏంటంటే వెదజల్లుకుంటారు. వెదజల్లుకున్నప్పుడు అది విత్తనం కలిసి రావాలంటే సమపాళ్ళలో ఇసుక కలుపుకొని మనం విత్తుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తేటప్పుడు కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు జనవరి నెలాఖరు లోపు విత్తుకోవాలి. ఒకవేళ లేట్ అయితే ఫిబ్రవరి 1st వీక్ వరకు కూడా కొంతవరకు ప్రాబ్లం ఉండదు. ఇంకా లేట్ అయితే కనుక అందరికీ తెలిసే ఉంటుంది, మనకి ఫిల్లోడి అంటే వెర్రి తెగులు అనేది రావడం జరుగుతుంది. ఇది రసం పీల్చే దీప పురుగుల ద్వారా వస్తుంది. ఈ లేట్ అయ్యే కొద్దీ ఈ పురుగుల ఉధృతి పెరిగి వెర్రి తెగులు కూడా ఉధృతి ఎక్కువయ్యి అసలు మనకి దిగుబడి 50% కాదు కదా, మొత్తం దిగుబడి అంతా కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 31 లోపు విత్తుకోవాలి. ఎకరానికి 2 కిలోలు విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తన శుద్ధి దేంతో చేసుకోవాలి, మనకి కార్బనిజం 3 గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి తెగుళ్ల కోసం. అలాగే పురుగులు, రసం పీల్చే పురుగుల కోసం ఇమిడాక్లోప్రిడ్ 600 FS 5 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తేటప్పుడు కూడా ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యం. ఇది నూనె దిగుబడిని ఇచ్చే పంట కాబట్టి మనం విత్తుకునేటప్పుడు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కేజీల యూరియా, అలాగే 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం

0: పొటాష్ ఈ మూడు ఎరువుల్ని కలుపుకొని మనం విత్తే ముందు చల్లుకుని పొలంలో విత్తనం వేసుకుని పట్టి కొట్టుకుని తర్వాత కలుపు మందుని పిచికారీ చేసుకోవాలి. పూర్వం మనకి పెండి మిథా లేని వ్యవసాయ పంచాంగంలో చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అదేను మనకి పెండి మిథాలిన్ అనే కలుపు మందుని మనం రికమెండేషన్ ఇచ్చి ఉన్నారు. కానీ లేటెస్ట్గా మనకి ప్రెటిలాక్లోర్ అనే మందు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది కలుపుని సమర్థవంతంగా నెల రోజుల వరకు కూడా రాకుండా కాపాడుతుంది. ఇది ఎలా వేసుకోవాలంటే కనుక మనం విత్తనం వేసిన తర్వాత ఎకరానికి 400 మిల్లీలీటర్లు ప్రెటిలాక్లోర్ 50% ఈసీ 200 లీటర్ నీటిలో కలుపుకొని పొలం అంతా కూడా వెనక్కి నడుస్తూ పొలం అంతా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి. ఈ పిచికారీ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పొలంలో తేమ అనేది ఉండాలి. ఎప్పుడు కూడా కలుపు నివారణ మందులు మనం పిచికారీ చేసుకునేటప్పుడు నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. ఇంకొకటి ముఖ్యంగా విత్తనం వేసినప్పుడు కూడా అది పూర్తిగా మొలకెత్తాలంటే తేమ కూడా చాలా అవసరం. సగం సగం తేమ ఉందనుకోండి అది సరిగా మొలకెత్తక పొలంలో సరిపడా మొక్కల సాంద్రత లేక ఫైనల్గా మనకి దిగుబడి అనేది తగ్గుతుంది. విత్తనం వేసిన వెంటనే సరిగా తేమ సరిపోనట్లయితే కనుక తేలికపాటి తడి ఇవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు తేలికపాటి తడి ఇవ్వాలి. ఎందుకంటే ముందుగానే మనం చెప్పుకున్నాము ఈ నువ్వులు అనేది తేమను ఏమాత్రం కూడా తట్టుకోలేదు. ఇనీషియల్గా ఇప్పుడు విత్తనం వేసుకున్న వెంటనే మనం ఈ యాజమాన్య చర్యలు పాటించాలి. అలాగే మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత పల్చటి తడి ఇచ్చి కలుపు తీసి ఎకరానికి ఒక 20 కిలోల యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా వేసుకున్నట్లయితే కనుక మనకి ఈ పూత పిందెలు బాగా ఏర్పడి దిగుబడి కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. టైమ్ ఆఫ్ సోయింగ్ అదును అనేది మీరు చాలామంది రైతులు మాకు విజయనగరంలోనే మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా మనకి వరి వేసిన తర్వాత మొక్కజొన్న వేసి తర్వాత నువ్వులు ఏప్రిల్లో వేసుకుంటూ ఉంటారు. మనం ముందుగానే చెప్పుకున్నాం ఇది అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకోలేదు అని. మీరు మార్చి ఎండింగ్లో వేసుకున్నట్లయితే కనుక అది ఒక 1 మంత్కి పోతకొస్తుంది. పోతకొచ్చినప్పుడు అంటే ఇంచుమించు మేలో పోతకు వస్తుంది. పోతకు వచ్చినప్పుడు హై టెంపరేచర్స్ అధిక ఉష్ణోగ్రతలు ఉన్నట్లయితే కనుక పువ్వు పూస్తుంది కానీ దాంట్లో ఫలదీకరణ అనేది జరగదు. జరగకుండా గింజ అనేది కూడా కట్టదు. సాధారణంగా రైతులు ఏమంటారు పంట చాలా బాగా వచ్చిందండి చాలా ఏపుగా పెరిగింది కానీ విత్తనాలు రాలేదు అని చెప్తారు. దీనికి కారణం ఏంటంటే అది ఫలదీకరణ అనేది జరగదు. రొడ్డు అయితే ఎంతైనా బలుస్తుంది కానీ కాబట్టి తప్పనిసరిగా మీరు జనవరి నెలాఖరు లోపుగానే విత్తుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ మన ఉత్తర కోస్తాల్లో జిల్లాల్లో తయారు చేసిన ఈ విత్తనానికి మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ఒరిస్సా ఇతర రాష్ట్రాలు ఇతర జిల్లాల నుంచి కూడా విత్తనం కోసం చాలా డిమాండ్ ఉన్నది. అందరూ కూడా ఇప్పుడు చూడండి మనకి నువ్వుల్ని పచ్చళ్ళలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి చాలా నిల్వ సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పోషక విలువలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా ఆరోగ్యం. నువ్వులు అనేది చాలా ఆరోగ్యం. నువ్వులు పండించుకుంటే కనుక మన ఇంటి అవసరాలకే కాకుండా దాన్ని కొంత అమ్ముకుని మనకి వేరే పంటకి ఆ పెట్టుబడిని పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే పంట. ఎవరైనా కానీ మేము వేసామండి రాలేదు అంటే అది అక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే టైమ్ ఆఫ్ సోయింగ్. అది విత్తే సమయాన్ని బట్టి కొంతమంది రైతులకు అది రాకపోవచ్చు కానీ మన ఉత్తర కోస్తా జిల్లాలలో ఈ నువ్వుల పంటకి చాలా అనువైనది. సాధారణంగా ఖరీఫ్లో అంటే మనకి వర్షాకాలంలో చాలామంది మే నెలలో అంటే వర్షాలకు ముందు వేస్తూ ఉంటారు కానీ అలా వేయడం వల్ల ఏంటంటే కోత సమయానికి వర్షాలు వచ్చి దిగుబడి పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన ఈ నువ్వు సాగుకి రబీ వేసవి సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కరెక్ట్గా మంచి టెక్నాలజీని మీ దగ్గరికి తీసుకొస్తే కొంతమంది రైతులైనా కూడా ఒకటి రెండు విషయాలు పాటించి తద్వారా మంచి దిగుబడులను పొంది నికర ఆదాయం పెరుగుతుందనే ఆశిస్తున్నాము. ఇంకా ఈ నువ్వుల పంటలో తడులు ఎక్కువగా పెద్దగా అవసరం లేదు కానీ కీలక దశల్లో అంటే ముఖ్యంగా పూత దశ అలాగే బాగా కాయ నిండే దశలో చిన్న తేలికపాటి తడి ఇచ్చినట్లయితే కనుక దిగుబడులు కూడా గణనీయంగా పెరిగే ఆస్కారం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు బెల్లంతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారీ విధానం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పివికే జగన్నాథరావు గారి ప్రసంగం, అలాగే రెండవ అంశంగా నువ్వుల్లో మేలేని యాజమాన్యం అనే అంశం గురించి యలమంచలి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీజీఎస్ కుమారి గారి ప్రసంగం విన్నారు.
2: వ్యవసాయ

0: వ్యవసాయ సమాచారంలో సేంద్రియ వ్యవసాయం కొన్ని ముఖ్యాంశాల గురించి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం వింటారు.
1: రైతు సోదర సోదరిముళ్ళకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తల ద్వారా సేంద్రీయ వ్యవసాయంలోని ముఖ్య అంశాలని తెలుసుకుందాం. సేంద్రీయ వ్యవసాయం అనేది ఒక ఉత్పాదక పద్ధతి. ఈ పద్ధతిలో కృత్రిమ రసాయనాల ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, ఇంకా పెరుగుదలకి వాడే రసాయన మందుల వాడకం పూర్తిగా నిషేధం. కేవలం రసాయనాల నిషేధం చేతనే సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయమే కాదు. సేంద్రీయ వ్యవసాయం అనేది ఒక ఉత్పాదక పద్ధతి. ఈ పద్ధతిలో కృత్రిమ రసాయనాల ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, పెరుగుదలకి వాడే రసాయన మందుల వాడకం పూర్తిగా నిషేధం. కేవలం రసాయనాల నిషేధం చేతనే సంపూర్ణ సేంద్రీయ వ్యవసాయం కాదు. భూమి ఆరోగ్యం కాపాడుతూ, భూసారం పెంచుతూ, ప్రకృతి సమతుల్యం కాపాడుతూ, వాతావరణం కలుషితం కాకుండా జీవన వైవిధ్యాన్ని కాపాడుతూ, పశుపక్ష్యాదులు ఇంకా మానవాళి ఆరోగ్యాన్ని రక్షిస్తూ చేసేదే సేంద్రీయ వ్యవసాయం. దీనివల్ల పంటలకి స్థూల సూక్ష్మ పోషకాలు అందడమే కాకుండా కాలుష్య కారకాలైన ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, వాటి అవశేషాలకి ఎటువంటి ఆస్కారం లేకపోవడం, నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఆర్థిక ఇంకా పర్యావరణ రహిత సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ 4 కీలక సూత్రాలని ప్రతిపాదించడం జరిగింది. మొదటిది ఏంటంటే ఆరోగ్య సూత్రం, అంటే నేల, మొక్కలు, జంతువులు ఇంకా మానవాళి ఆరోగ్య రక్షణ. రెండవది పర్యావరణ సూత్రం, అంటే సహజ వనరుల సుస్థిరత ఇంకా సంరక్షణ. మూడవది న్యాయ సూత్రం, అంటే ప్రతి జీవికి కాలుష్యం లేని వాతావరణం ఇంకా నాణ్యమైన జీవనశైలిని అందించడం. నాలుగవది సంరక్షణ సూత్రం, అంటే రానున్న తరాలకి అందించాల్సిన పర్యావరణాన్ని పరిరక్షించడం. సేంద్రియ వ్యవసాయంలోని లాభాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్కకి పోషకాలు బాగా అందుబాటులోకి వస్తాయి, అలాగే నేలకు వాటిని పట్టి ఉంచుకునే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉదజని సూచిక వంటి రసాయన లక్షణాలు అనుకూలంగా మెరుగవుతాయి. సహజ వనరులు ఎప్పటికప్పుడు ఉపయోగపడటమే కాకుండా దీర్ఘకాల ప్రయోజనాల కోసం రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో అనుగుణంగా ఉంటాయి. నేల గుల్లబారుతుంది కూడా, మురుగునీరు పోయే సౌకర్యం బాగా పెరుగుతుంది. నేలలో తేమ, గాలి, మొక్క సంబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నీరు పట్టు ఉంచుకునే శక్తి పెరుగుతుంది. వేర్లు బాగా చొచ్చుకుని పోయే లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. భౌతిక లక్షణాలు బాగా వృద్ధి చెందుతాయి కూడా. అలాగే నేల పునరుద్ధరణ జరుగుతుంది. ఇంకా నేల ఉత్పాదకత, భూసారం నిలకడగా ఉంటాయి. ఆహారంలోకి విష పదార్థాలు ప్రవేశించే అవకాశం కూడా ఉండదు. పంట నాణ్యత బాగా ఉంటుంది. అలాగే అంతర పంటలు వేసుకోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉండదు. చీడపీడల ఉధృతి కూడా బాగా తగ్గుతుంది. ప్రకృతి వనరుల్లో సమతుల్యత క్రమేణా వస్తుంది. ఇంకా పర్యావరణం సమతూకం ఏర్పడుతుంది కూడా. పంటలకి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే నేల, నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురికావు. సేంద్రియ జీవన ఎరువుల వినియోగం పెరుగుదల వల్ల మొక్కలకి అవసరమైన ముఖ్య ఉప సూక్ష్మ పోషకాలు తగు మోతాదుల్లో లభ్యమవుతాయి. అలాగే చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుంది. వచ్చినవి కూడా ప్రకృతి పరంగా సహజంగానే సమసిపోతాయి. సేంద్రియ వ్యవసాయంలో చేపట్టవలసిన చర్యలు ఏంటంటే భూమిని సారవంతం చేసే పోషకాలని అందించడానికి పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, కంపోస్ట్, వర్మి కంపోస్ట్, పచ్చి రొట్ట ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు, అలాగే పిండి చెక్కలు, చెరకమడ్డి ఇటువంటి సేంద్రియ ఎరువులు, అలాగే జీవన ఎరువులు భూసారాన్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సేంద్రీయ వ్యవసాయంలో రసాయనాలు వాడకూడదు. మొక్కల నుండి లభ్యమయ్యే నూనెలు, లైట్ మినరల్ ఆయిల్స్, లింగాకర్షణ రసాయనాలు, గంధకము, రాగి ధాతువుతో తయారయ్యే బోర్డు పేస్ట్, బోర్డు మిక్చర్, ప్రాసెస్ చేయని రాక్ ఫాస్ఫేట్, ఆమ్ల క్షార భూముల్ని పునరుద్ధరించడానికి సున్నం, జిప్సం రసాయనాలు ఇటువంటివి పరిమితంగానే వాడుకోవాలి. పచ్చి రొట్ట ఎరువులకి ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే వ్యవసాయ వ్యర్థాలని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, పూర్తిగా కుళ్ళిన సేంద్రియ ఎరువుల వాడకం, ఇంకా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు విరివిగా వాడడం, రసాయన మందులు ఉపయోగించకుండా సహజ సస్యరక్షణ యాజమాన్యం, అలాగే జీవ నియంత్రణ పద్ధతులకి వృక్ష సంబంధ మందులకి ప్రాధాన్యం ఇవ్వడం, ఇటువంటి పద్ధతుల్ని పాటించాలని రైతులకి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
0: వ్యవసాయ సమాచారంలో మీరు ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం కొన్ని ముఖ్య అంశాల గురించి శ్రీమతి సిహెచ్ కమలారాణి గారు చదివిన వ్యవసాయ సమాచారం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గోరంత దీపం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఈవేళ పార్టీ కావాలంతే
1: ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం.
2: ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ.
1: ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను.
3: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి.
1: బై గర్ల్స్,
0: ఎక్కడికి వెళ్తున్నావు?
1: వినలేదా? నో షేరింగ్.
3: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
4: స్వరమాలిక, తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం జాతిని ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ మనసులో మాట ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
2: నమస్కారం సార్.
1: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
3: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు మీ గురించి చెప్పండి.
4: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను

ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి"

0: నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇది ఒక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం" అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. "గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది" అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పనిచేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, "గురీందర్, పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు" అని చెప్పేవారు. "నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు" అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, "చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా" అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, "నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని." మా నాన్నగారు కూడా నాతో అన్నారు, "నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి, అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో" అని చెప్పేవారు. "నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం

0: కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనన్ నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయ

పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం, నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా,

సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు, కావలసింది ఒక్కటే మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్ దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా.

ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాల్ని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రుడారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితుల

0: అందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకొక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞానభారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: వి పే హోమేజ్ టు అవర్ బ్రేవ్ హార్ట్స్ హూస్ వాలర్, సాక్రిఫైస్ అండ్ డెడికేషన్ టు ద నేషన్ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. వి ఆర్ కమిటెడ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ వెటరన్స్ అండ్ వీర్ నారీస్. ఐ అష్యూర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా దట్ ది ఆర్మ్ ఫోర్సెస్ విల్ కంటిన్యూ టు సర్వ్ ద నేషన్ విత్ డెడికేషన్, కరేజ్, ఆనర్ అండ్ ప్రొఫెషనలిజం.
0: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణస్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధు సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని

చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్ధతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట్ర ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన 2వ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడ ధూళి తుఫాన్లు సంభవిస్తాయని IMD తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనాకాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ధి, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ NS రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: Minister said financial assistance will be provided to upgrade waste management systems in the state. Earlier in the day, Union Minister participated in a mega event in Agartala to mark the 6th anniversary of the Pradhan Mantri Street Vendors Atmanirbhar Nidhi PM Swanidhi scheme. The Central Board of Secondary Education, CBSE, has said an expert team of cybersecurity professionals from various government agencies and Indian Institutes of Technology has been deployed to secure the OnMark portal, which is its on-screen marking OSM system utilized for evaluation of Class 12 answer sheets. In a social media post, the board said it is closely monitoring vulnerabilities in the portal of its service provider that were recently flagged in the public domain. It said vulnerabilities have been identified and contained and a thorough review is being carried out to rule out any other exploitable weaknesses. In Himachal Pradesh, the Bharatiya Janata Party, BJP, has won 3 out of the 4 municipal corporations in the civic body elections, winning Dharamshala, Solan and Mandi. The Congress Party has won the Palampur Municipal Corporation. The counting of votes was held today while polling took place on the 17th of this month. In Maharashtra, the ruling Mahayuti Alliance today finalised its seat-sharing formula for the upcoming Legislative Council elections to 17 seats. Under the agreement, the BJP will contest 11 seats, Shiv Sena 4 seats and Nationalist Congress Party NCP 2 seats. The opposition Mahavikas Agadi MVA had earlier announced its allocation for 15 of the 17 seats, with Congress contesting 8 seats, Shiv Sena UBT 4 and the Sharad Pawar-led NCP 3 seats. Discussions on the remaining Nashik and Nanded seats are still underway. Tomorrow is the last day for filing nomination papers for the elections. In the high-voltage IPL title clash, Gujarat Titans set a target of 156 runs for defending champions Royal Challengers Bengaluru, RCB, at the Narendra Modi Stadium in Ahmedabad. In reply, RCB were 133 for 5 in 14.3 overs when reports last came in. Put into bat, Gujarat Titans posted 155 for 8 in their 20 overs, with Washington Sundar scoring an unbeaten 50 off 37 balls. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ఇదేరా మన భరతభూమి బృందగానం వింటారు. రచన శ్రీ నిమ్మల అశోక్ గౌడ్, సంగీతం శ్రీ జి రామచంద్రరావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు ఉపయోగాల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాటి శీర్షికన నీలం సంజీవరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, 90 ఏళ్ల ఆకాశవాణి, ఇందులో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ గారు ఆకాశవాణితో వారి యొక్క అనుబంధం వింటారు. శ్రీ కొరుప్రోలు గౌరీనాయుడు గారి పద్య కవితలు వింటారు. పుష్పాంజలి సమాచారం అని కూడా ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ కె సంపతిరావు బృందం నాదస్వరం వింటారు. పది 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అల్లుళ్ళు వస్తున్నారు జాగ్రత్త. నాటిక రచన కుమారి సామవేదుల గీతారాణి, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు, సహకారం శ్రీమతి దువ్వా వెంకటకుమారి. రేపు మధ్యాహ్నం 1:10 మహిళావాణి, క్షమించాలి, తెలుగు సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకుంటున్నారు, నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. తల్లిదండ్రుల నుండి మీరు ఎటువంటి విలువలు నేర్చుకున్నారు అనే అంశం మీద ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డివి మానస గారు. సాయంత్రం 5:00 యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు మెలోడియస్ తెలుగు సినిమా పాటలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇందులో ప్రధానమంత్రి మాతృవందన యోజన గురించి ఉంటారు. ప్రేరణ వ్యక్తిత్వం, తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి, ఇందులో తబలా కళాకారులు శ్రీ బి ధనుంజయ గారి ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు.

7:15 వ్యవసాయ పాఠశాల. ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు. మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం వింటారు. రేపు రాత్రి 9:30 టుగెదర్ ఫర్ పేరెంట్స్ డాక్టర్ ఎస్ సుష్మారాజ్ గారి ఆంగ్ల ప్రసంగం వింటారు. గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 9:07 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.1, కనిష్ట ఉష్ణోగ్రత 26°C, వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35°C, కనిష్ట ఉష్ణోగ్రత 28.6°C, వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. అత్యధిక ఉష్ణోగ్రత 37°C నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఈరోజు నుండి జూన్4 వరకు బలమైన ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వీచే అవకాశం ఉంది. కాబట్టి చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా అన్ని ప్రాంతాలైన దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం వైపుగా వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపలు పట్టేవారు చేపల వేటకు వెళ్ళకూడదని తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14:35. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.23.6 అనగా 927 kHz ప్రభాత ప్రసారంలో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.